0: దగ్ధం దగ్ధం పునరపి పునః ప్రేమస్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: గృష్టం గృష్టం పునరపి పునః చంద్రపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది
1: శాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా
0: చిన్నం చిన్నం పునరపి పునః స్వాదు చైవేష్టు కాండం చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది
1: యు మే క్రష్ ద షుగర్ కేన్ యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్
0: దగ్ధం దగ్ధం పునరపి పునః బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యము చేరదు
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డెన్ ఫైర్ యు గెట్ ఓన్లీ ప్యూరిటీ ది షైనింగ్ బ్రిలియన్స్
0: సువర్ణం సృష్టివర్ధనం ఈ సువర్ణమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్
0: అదే విధముగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బదం బాధలు కలిగినప్పటికీ ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకని మానవత్వమనగా ఏమి కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు
1: దిస్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుచుండినప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు
1: ద సన్లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్టసుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ
1: లైక్వైజ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: ఇది ఇంద్రియ మనోబుద్ధులకు మాత్రమే సంబంధించింది కానీ
1: they are related to the senses and
0: intellect. ఏ మాత్రం కూడాను సంబంధం ఉండదు.
1: They are no way related to the awareness, the brilliance of Atma.
0: అట్టి పవిత్రమైన మానవుని నిమిత్తమై పరమాత్ముడు అన్వేషణ జరుపుతున్నాడు.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: కానీ లోకములోని సమస్త శాస్త్రములు సమస్త ఉపనిషత్తులు సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్ ది ఉపనిషత్ వేదస్ దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు
1: Why do you need to search for him?
0: Kani Bhagavantude nityamaina nityamaina satyamaina ekatma swarupudainatundi bhaktunni vedukutunnadu.
1: In fact, it is God who is in search of a devotee, a true devotee, a truthful devotee, the devotee with the feeling of unity or oneness.
0: Veditho koodina gundunandu ఎన్ని విధములైనటువంటి లోహాలంతా బహిరం, బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ.
1: An iron mass which is hot inside and around.
0: దానిని మనం ముట్టినప్పుడు గుండు కాలింది అంటాం మనం.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: నిన్ను కాల్చినది గుండు కాదు.
1: And in fact, it is not the iron that is not.
0: గుండులో అంతర్బహిష్టంగా వ్యాపించినటువంటి ఒక అగ్ని యొక్క చేతిని కాల్చింది.
1: It is a fire that is responsible for the heat and not the iron.
0: అదే విధముగానే ఈ ప్రపంచం ఒక గ్లోబు.
1: The whole world is a globe.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: It is an iron ball.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: There is divine energy within and around.
0: దైవశక్తియే ఆవరించినది.
1: It is the divine energy power that
0: కానీ ఆ శక్తిని మనం గుర్తించుకోలేక,
1: that we are not able to know.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు, బాధలు, కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: In fact, we are very much worried, feel very sad because the difficulties and the troubles that we face.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడాను బాధించటం లేదు.
1: The world will never put you to suffering.
0: ఏ మాత్రము ఆనందం అందించటం లేదు.
1: ఇట్ డజంట్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఈదా.
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐరన్ బాల్.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు,
1: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మిజరీస్ అండ్ డిఫికల్టీస్,
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: దే ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది అవేర్నెస్ బ్రిలియన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్.
0: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రకాశమే, ఆత్మ యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: We have to consider whatever that might happen in our life. It's just a reflection. It is only the brilliance. It is only the reaction of the atmic principle.
0: ఈ నాటి లోకము అనేక విధములైనటువంటి మానవత్వంతో కూడినది.
1: In the whole world is full of humanity.
0: లోపల ఒకటి, బయట మరొకటి.
1: What is present within is different from outside.
0: ఇలాంటి కుటిన చిత్తులను భగవంతుడు అన్వేషించలేదు.
1: Such wicked people can never find God.
0: ఏడుపు వస్తే నవ్వుతాడు, నవ్వు వస్తే ఏడుస్తాడు.
1: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles.
0: ఇలాంటి కపట వేషధారులను భగవంతుడు అన్వేషించడం లేదు.
1: Such a hypocrite can never be in search of God.
0: ఇది కేవలం ఆకారం, మానవాకారమే కాని,
1: he is just a human in form.
0: Buddhi vanara buddhi.
1: But the intellect is monkey type.
0: Kanukane ilanti buddhulu lekunda manavudu manavudiga jeevinchalani bhagavantudu aashistuntadu.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: Itivanti pavitramainatundi parishuddhamainatundi yokka manobuddhulu manavudi endu unnavi.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కాని, కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కాని ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: Yes, fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది,
1: therefore this world,
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a deadwood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: If money is lost, it can be.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: If health is gone, you can recover.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడాను సాధించలేము.
1: If life is gone, you cannot achieve anything.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని,
1: man has to increase his lifespan.
0: దాని సద్వినియోగం గావించుకునేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: He should tread that path which will help him to make proper use of the life.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్, ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాడు.
1: లైఫ్ స్పాన్, వెదర్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్,
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం తిప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time pass cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When once life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై,
1: in order to make the time sacred,
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions we will entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: feelings. నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యుని కప్పివేస్తుంది.
1: The light of the sun is responsible for the cloud that covers the very sun himself.
0: అదే విధముగానే
1: likewise
0: మనసు నుండి మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: the one that comes out of the human heart
0: మనోమాలిన్యం అనేటువంటి clouds,
1: the clouds of mental pollution,
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది.
1: Will cover the very heart itself.
0: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది.
1: That which is born out of the origin will cover the very place of the origin.
0: కల్పనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటిది బ్రహ్మగానే ఉంటుంది కానీ మరొక వస్తువు కాదు.
1: Therefore the one that comes out of the divine has got to be divine basically and essentially.
0: ఈ సృష్టికి మూలాధారం ఏమిటి?
1: What is the foundation for creation?
0: ఇది భగవంతుని యొక్క ప్రభావమే.
1: It is God's will.
0: భగవంతుని యొక్క సంకల్పమే.
1: It is God's will.
0: కనుకనే ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి.
1: Man, having come out of God's will, should have the divine thoughts only.
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే.
1: The basis, the foundation for the creation is the manifestation of the divine will. That's what we call nature.
0: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
1: man in this nature
0: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి.
1: Should have the natural
0: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు.
1: Should never act against nature.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: All the lust, anger and avarice are the products of our habits and
0: కాని ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు.
1: They are not natural qualities.
0: కనుక నేను నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని.
1: You make use of this word I.
0: నీవు నేను నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము.
1: The very word that you say I is the mantra.
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి.
1: The first primordial sound is I. The rest followed later.
0: అది అహం బ్రహ్మాస్మి. నేను అనేటువంటిదే బ్రహ్మ.
1: This I is Brahma.
0: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను.
1: The first name of Brahman is I.
0: రెండవది ఆత్మ.
1: The second
0: ఆత్మ. మూడవది ఉనికి.
1: Third existence.
0: నాలుగవది బ్రహ్మ.
1: Fourth Brahma.
0: ఐదవది భగవంతుడు.
1: The fifth God.
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క పరిణామ పదములే.
1: These are all the synonyms of the divine.
0: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
1: we have to know the correct meaning of these words.
0: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from this I-ness has
0: come? ఇది కేవలం ఆత్మ యొక్క స్వరూపమే.
1: It is the very form of the self.
0: ఇది దైవం యొక్క స్వరూపమే.
1: It is the very form of God.
0: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దురుపయోగము కావించుకుంటున్నాం.
1: We are misusing this sacred word I.
0: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనో ప్రవేశపెడుతున్నాము.
1: We are making use of this word I in a wicked path, in a wicked way.
0: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి.
1: We have to make use of this word I in the proper direction in a sacred way.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి.
1: We have to recognize the basic fact, the kind of truthful life we are supposed to lead.
0: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము, ధ్యానము, యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు.
1: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
0: ఈ సాధనంతో పాటు
1: along with the practice
0: మానసిక భావములు కూడాను దానికి సమకూర్చుకోవాలి.
1: The mental feelings also should join.
0: కనుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు, సద్భావములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు.
1: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses.
0: They
1: are natural divine traits.
0: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
0: కృత్రిమమైనటువంటి జీవితాన్ని మనం గడపకూడదు.
1: We should never spend, lead artificial life.
0: హృదయంలో ఉన్నటువంటిది మాటలో ఉన్నటువంటిది చేతుల్లో రావాలి.
1: What is within must be expressed and must be acted.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: ఇట్ ఇస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విద్ ఇన్ అండ్ అవుట్ సైడ్.
0: అది ఏ మానవత్వము?
1: దట్ ఈస్ హ్యూమన్నెస్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఏమిటి ఈ మ్యాన్?
1: హూ ఇస్ దిస్ మ్యాన్?
0: ఎవరు ఈ మనిషి?
1: హూ ఇస్ హీ?
0: హృదయంలో ఏమి సంకల్పించాడో,
1: వాట్ హీ థింక్స్ విద్ ఇన్,
0: దాని నేను మాటలో చెప్పాలి.
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్.
0: మాటలో ఏమి ఉచ్చరించాడో,
1: వాట్ ఈస్ సెడ్,
0: అది ఏ క్రియలో ఆచరించాలి.
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: అలాంటి వాడే నిజమైన మానవుడు.
1: హీ ఈస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈస్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: మానవునికి తన యొక్క దీనిని తన గుర్తించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటిది, శుద్ధమైనటువంటిది.
1: Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దమునకు వెలుపల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దమునకు వెలుపల వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్, యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
1: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ అప్లైడ్
0: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
1: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్, వీ ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకలో రసాయనం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్, దట్ కెమికల్ ఆఫ్ లవ్ నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్. నీలో
0: ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
1: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్, సో దేర్ ఫోర్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ.
0: మన ముఖం మనకు కనిపించడం లేదు.
1: యూఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ there needs the chemical of love
0: bhagavantu
1: in the reverse of the mirror.
0: Atti pratibimbani nirupinche nimittamai manaku buddhi ane addamunu prasadinchadu.
1: In order to demonstrate and prove the existence, God has given this mirror.
0: Kaani ee naati manavudu tana addamu cheta tana buddhi cheta తన స్వరూపాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ ఎండోర్డ్ విత్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఈజ్ నాట్ యట్ ఏబుల్ టు
0: అడ్డాన్ని చూసుకుపోయి ఇతర ముఖం ముందు పెట్టున్నాడు.
1: హీ పాయింట్స్ అవుట్ హీ షోస్ దిస్ మిర్రర్ టువర్డ్స్ అదర్స్.
0: వాడి ముఖం కనిపిస్తుంది, కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ ఫైండ్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్, నాట్ యువర్ ఓన్ ఫేస్.
0: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: వీ మేక్ యూజ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ గిఫ్టెడ్ టు అస్ టు మేక్ ఎంక్వైరీ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరండి మీరు, ఎక్కడ నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: హూమ్సోఎవర్ వి మీట్ వి గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, వాట్ ఆర్ యూ.
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: వి ఇన్వెస్టిగేట్ అండ్ క్వశ్చన్ ద నేచర్ వరల్డ్ బట్ వీ డోంట్ ఫైండ్.
0: కనుక మొట్టమొదట హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేటువంటి స్టాప్ చేసి హూ ఆర్ మై, హూ ఆర్ మై దీన్ని మొదలు పెట్టాలి.
1: వి షుడ్ పుట్ ఎ టోటల్ ఫుల్ స్టాప్ టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ పుట్ టు అవర్ సెల్ఫ్ హూ ఆర్ మై.
0: ఈ బుద్ధి నిన్ను నేను చూడటానికి అందించింది, కానీ పరమం చూపడానికి కాదు.
1: ఇంటెలెక్ట్ ఈస్ గివెన్ టు నో థై సెల్ఫ్, నాట్ అవుట్ సైడ్.
0: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత, అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: యాజ్ ద వరల్డ్ హెస్ ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, Man has forgotten his
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: రైట్ ఫ్రమ్ టైనీ థాట్ టు ఎల్డర్లీ పర్సన్ దే గో ఆన్ ఇంక్వైరింగ్ తాను నివసించేటువంటి
0: భూగర్భంలోనే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: నాట్ ఓన్లీ దిస్ వరల్డ్ ఎర్త్ బట్
0: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: హీ వాంట్స్ టు గో టు ద ప్లానెట్స్
0: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: హీ వాంట్స్ టు ట్రావెల్ ద స్పేస్
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు కానీ తనలో తాను ప్రవేశించలేదు.
1: హీ గెట్స్ ఇంటు ఆల్ స్పియర్స్ ఆఫ్ ద స్పేస్ బట్ హీ డజంట్ గెట్ ఇంటు హింసెల్ఫ్
0: లక్షల మైళ్ళ అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు కానీ
1: హి ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇంటు ద స్పేస్
0: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ హార్ట్
0: కనుకనే మానవుని యొక్క వికారంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
0: స్వార్థము స్వార్థము స్వప్రయోజనము
1: ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్
0: స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్
0: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world in the moral world in the ethical sense in every aspect of life
0: itarlu yokku doshanni chuttaniki maatrame nee uppurikolutunnavu kaani nee doshanni nee gurtinchadaniki prayatninchadam ledhu.
1: You want to know the mistakes and the faults in others but you are not aware of your own
0: nee doshamu nee enaadu vetukuduvo aanaade nee baagupadtavu.
1: That day when you rectify correct your own mistake then you will improve and
0: attivade aadarsha purushudu ga roopondutadu.
1: He becomes an ideal man
0: attivade emmeyamentu ka maanavudu ga roopondutadu.
1: He is a true human
0: మానవుడని పేరు పెట్టుకుని
1: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్
0: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
1: హాస్ గాట్ మంకీ
0: బిహేవియర్ ఈ జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అంది నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ ఆర్ యు
0: కానీ వెనుకల అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్
0: మన కాన్షియస్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ
0: మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
0: మన దివ్యత్వానికి సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: we don't need to search for anything in this world
0: tanantanu anveshan cheyataniki tagina krishi cheyali.
1: One has to make every attempt to know one's own self.
0: Evarandi meeru ane prashinchukunte
1: instead of questioning who are you
0: nenu evaru nenu evaru nenu evaru who am I deenni maatrame prashinchali.
1: We should put a question to ourselves who am I
0: ninnadi dinamu
1: yesterday
0: panchakosamul yokka tattvam gurinchi meeru gurtincharu.
1: Bhagavan explained the nature of five she
0: panchakosamul yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యూ డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్స్
0: ఆత్మ లేని దేహం ఏమాత్రము నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యు హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్
0: డే బై డే పెంచుకొని కొలది కూడాను మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషన్
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
1: ద సటిల్ ఫామ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ ద మైండ్ అండ్
0: తేజస్సు అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ తేజస్సు బ్రిలియన్స్.
0: ఈ తేజస్సు అనేటువంటి ఎక్కడ వచ్చింది పేరు?
1: దిస్ తేజస్సు బ్రిలియన్స్ హౌ డి గెట్ దిస్ నేమ్?
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: దాట్ విచ్ ఇస్ బ్రిలియంట్
0: అంతర్భావముల చేత
1: త్రూ ది ఇన్నర్ ఫీలింగ్
0: అంతఃకరణముల చేత
1: త్రూ ఇన్నర్ యాక్షన్
0: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ ఇన్నర్ సెన్సెస్ ఇట్ ఈస్ కాల్డ్ ద బ్రిలియంట్
0: ఇన్నర్ భావం అనగా దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్ ద డివినిటీ
0: ప్రపంచక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాలు చేకూరుస్తుంది కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైనటువంటి ఆనందానికి మనకు ఏమాత్రము అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు
1: అంతర్భావాన్ని
0: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్
0: ఈ అంతర్భావమే లేకుండా
1: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
0: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు బయట దృష్టి కలిగినటువంటి పశువే.
1: ఇట్ ఈస్ ఎనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్
0: కనుక మనం పశువులైపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ అనిమల్.
0: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై
0: బయట చర్యల్నే మనం ఆశిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
0: ఇది కాదు నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: నీ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైన యొక్క బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
1: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
0: అది ఏ మొట్టమొదటి మానవుని యొక్క దోషము.
1: దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్ కైండ్.
0: మొట్టమొదటి తనంతాను విశ్వసించాలి.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ.
0: అదే ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ ఉండినప్పుడే
1: when self confidence foundation is there,
0: విశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందము అనేటువంటి మనం అర్పించవచ్చు.
1: దేర్ లైస్ ది బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి విశ్వాసము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెస్.
0: ఆ నేను అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటి కాదు.
1: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
0: ఇది కేవలం దైవమునకు మొట్టమొదటి పేరు.
1: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
1: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: దీనిని ప్రశ్నించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే. బ్రహ్మ అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనం ఒకవైపున అద్దమును పూసుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి అప్లై ద కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్ సైడ్ ఆఫ్ ద మిర్రర్,
0: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: ఇన్ దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం, కానీ
1: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
1: వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ నీకు నీవు కనిపించడం లేదు.
1: దేర్ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్, వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్, నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే, కానీ
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: There is no use in finding good.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: Foster your goodness.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: Develop your sacredness.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Don't hate anybody.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిజ్, ఆల్ ఐస్ ఆర్ హిజ్, ఆల్ ఫీట్ ఆర్ హిజ్, ఆల్ ఇయర్స్ ఆర్ హిజ్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: It is divinity present in this organic
0: world. ఆ ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: We have to know our own faults first.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: In the present day circumstances, we have got to be broad-minded first.
0: సంకుచితమైన భావములు.
1: We should not have narrow mindedness.
0: వ్యక్తిగతమైనటువంటి భావములు.
1: Not individual feelings.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: We have to put them under check.
0: స్వార్థ సప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: We have to brush aside selfishness and
0: self. విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: an ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
1: Such a small eye would be able to see
0: ఎంతో దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: ఇఫ్ యూ హావ్ ఇన్నర్ విజన్ యూ కెన్ అచీవ్ ఎ లాట్.
0: మనం విశాలమైన దృష్టి కావాలి.
1: వీ షుడ్ హావ్
0: బ్రాడ్ మైండ్.
1: బ్రాడ్ మైండ్ ఇస్ ఎసెన్షియల్ టుడే.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: మెనీ ఫారినర్స్ సే వన్ షుడ్ బి బ్రాడ్ హార్ట్.
0: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుట్టించినటువంటి ఈ మానవులకి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్.
0: దోషములు పెంచటమే.
1: యు గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఒకవేళ వారు ఎందుకు దోషములు ఉండవచ్చు,
1: మిస్టేక్స్,
0: కానీ నీవు చూడవలసింది దోషములు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
0: వారు ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
1: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒక కుటుంబమే.
1: హోల్ యూనివర్స్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life.
0: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop.
0: అందరూ భగవంతుని యొక్క అంశములే.
1: All are the spark of God. మమ వంశో
0: జీవలోకే జీవభూత సనాతన.
1: The entire universe is the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ
1: having been created this creation,
0: దీనికి సూత్రధారి ఒకడు ఉండాలి.
1: There's one director.
0: ఆ సూత్రధారే దైవత్వము.
1: Very director.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అనిపించదు.
1: You cannot think.
0: కనుకు కురిపించదు.
1: And you cannot understand. But
0: దివ్యత్వం ఏంటంటే మానస తత్వానికి అర్థం చేస్తుంది.
1: The divinity can be comprehended, understood by the mind.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్, దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలి అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఎవరిపై కూడా మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వం.
1: వాట్ యూ హావ్ టు ఫస్ట్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నీ యొక్క జీవితము.
1: దట్స్ యువర్ లైఫ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: If anyone says, where is God, say that he
0: is in heaven. ప్రేమ రూపములో ఉన్నాడు.
1: In what form? In the form of love.
0: కలుగని ఆ ప్రేమ స్వరూపాన్ని మనం గుర్తింపు చేయాలి.
1: వి మస్ట్ మేక్ అదర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్.
0: ప్రేమ రూపాన్ని మనం ప్రదర్శించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మానిఫెస్ట్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ రూపాన్ని ప్రకటించడానికి కూడా పూనుకోవాలి.
1: వి హావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని పేరుతో చెప్తే మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ అటర్ దిస్ వర్డ్ లవ్.
0: ఆచరణలో దాన్ని నిరూపించాలి.
1: వి హావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక గౌరవము, మర్యాద, మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ విన్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ రెప్యుటేషన్ అండ్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్. స్టూడెంట్స్,
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్,
0: మీ యువకులు ఎందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
1: యూ హావ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఈ భూమి ఎందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ ఎందు ఉంటున్నది.
1: ద కైండ్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్
0: ఈ అట్రాక్షన్ పవర్ కూడా మీ ఎందు ఉంటున్నది.
1: ద అట్రాక్షన్
0: శక్తి మీ ఎందు ఉంటున్నది.
1: విద్యుత్
0: శక్తి మీ ఎందు ఉంటున్నది.
1: ఎలక్ట్రిసిటీ ఇన్ యూ.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులోనే మీరు బ్రతుకుతున్నారు, ఎంత బలహీనత.
1: యూ హ్యావ్ ఆల్ పొటెన్షియల్స్, ఎబిలిటీస్, బట్ యూ బిహేవ్ లైక్.
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
1: దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
0: వాడెవరో నేనెవడో అనేటువంటి భేదభావం చావు చోటు ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదం తగ్గించి
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్.
0: అంతా నాదే.
1: Have the feeling that all belongs to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి
1: విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
0: ఇది ఒక చెయ్యి.
1: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి.
1: ఇస్ అనదర్.
0: ఇది నా ముక్కు.
1: దిస్ నౌ.
0: ఇది నా కన్నులు.
1: దిస్ ఐ.
0: ఇది నా కడుపు.
1: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు.
1: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
1: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
0: సొసైటీకి అంగము.
1: ఆఫ్ ద సొసైటీ.
0: సొసైటీకి ఏది అంగము?
1: వాట్ ఈస్ ఇట్?
0: మానవత్వం అంగము.
1: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
0: మానవత్వం దేనికి అంగము?
1: అండ్ దిస్ హ్యూమానిటీ ఇస్ ద లింబ్
0: ప్రకృతికి అంగము.
1: నేచర్
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ద లింబ్
0: పరమాత్మకు అంగము.
1: గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
1: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి ప్రేమించి విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
1: వీ హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వీ హావ్ టు లవ్ అండ్ సర్వ్.
0: అప్పుడే ప్రధానమైన మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
1: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
0: దేహము దేహములకు సంబంధించింది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ఇన్సిడెంట్.
0: సొసైటీకి సంబంధించినటువంటిది.
1: ద బాడీ బిలాంగ్స్
0: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
0: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
1: వీ హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
0: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
1: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈనాడు అనేక మంది సమాజ సేవ అని
1: Many say social service.
0: Gramamlo praveshinchi.
1: They go to villages.
0: Moorchatamu.
1: They go and sweep.
0: Edo parishuddham gavinchukotamu.
1: They clean.
0: Edo devalayam kitta paint veyatamu.
1: Whitewash the temple.
0: Intatone manam trupti padutunnamu.
1: We are satisfied at that stage.
0: Adi sevane kaadu.
1: It is no service at all.
0: Adi mana kartavyamu.
1: It is our duty.
0: Manam cheyavalsinatundi oka pani.
1: We are supposed to do.
0: Kaani nijamaina seva ante emiti?
1: What is true service?
0: Aa gramamlo unnatundi prajala yokka ashantulu kaaranam emiti?
1: What is the reason for restlessness in that village?
0: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
1: What are the inconvenience they have?
0: వారికి ఏది అవసరము?
1: What is they need?
0: ఆ అవసరమైనటువంటి దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
1: We have to provide what all they need, their requirements,
0: satisfy them. రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
1: And the coming season is summer.
0: ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
1: Every village has no water supply.
0: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: Water is life.
0: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసు లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చు ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
1: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగ్గింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
0: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చు.
1: వెన్ యూ సర్వ్ and satisfy their needs, you can call it service in the true sense.
0: ఇప్పుడు సేవగాని భావించకూడదు.
1: Don't consider
0: ఎవరికో నేను సేవ చేస్తున్నాను అనుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
1: If you think you are serving others, you may be egoistic.
0: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
1: I am serving my people.
0: నేను అందరి కూడా ఒక మానవ స్వరూపాలే.
1: We are all human beings.
0: Cast of humanity.
1: Caste of humanity.
0: మాదంతా ఒకే కులమే.
1: We all belong to one.
0: మాదంతా ఒకే మతమే.
1: We belong to one.
0: మాదంతా ఒకే భాషనే.
1: One language.
0: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
1: With these feelings we should step to action.
0: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
1: That becomes true service.
0: ఈ విధంగా ప్రజా సేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కానీ నేర్చిన విద్యలు కానీ ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకం గావించుకోవాలి.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ది లెర్నింగ్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మం ఆర్జించడం కోసం కాదు.
1: Your education is not to go abroad.
0: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
1: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్.
0: ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ పాస్ అయినాడంటే పోయి మొట్టమొదట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
1: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
0: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
1: Consider, think of your own people in your own village, in your
0: own country. నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు?
1: When you cannot work for your own village, what is that you are going
0: for? ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు.
1: You are just going for money, not for work.
0: మన గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: You have to develop our virtue.
0: రాముడు కూడా చెప్పాడు, జనని జన్మభూమశ్చ స్వర్గాధిప కరియసి.
1: రామాస్
0: నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు.
1: Rama said this mother land is much more than the very heaven paradise.
0: Rama Rama Rama Rama ani Rama namaanu smaristunnaru.
1: We go on chanting Rama's name.
0: Kaani Ramulu chesinaatundi karyalu em chestunnaru meeru?
1: But what is Rama's activity which you have taken as ideal path?
0: Adaniki kevalam rajyanni kudunu tejinchi.
1: He has sacrificed his kingdom.
0: Tandri aajnanu anusarinchi.
1: He followed father's command.
0: 14 samvatsaram aranyavasam chesadu.
1: And he spent all the time in the forest.
0: అది ఏ మన ముఖ్యము?
1: దట్స్ ఇంపార్టెంట్.
0: మన దేహము, మన బుద్ధి, మన మనసు, మన చిత్తము, మన అంతఃకరణ అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
1: దే ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
1: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యుడ్స్ అందించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యుడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నిజమైనటువంటి దైవ సేవ.
1: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
1: దెన్ యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్.
0: శాంతిని చేకూరుస్తుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్.
0: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి?
1: విల్ సే పీస్ పీస్ వెర్ యు
0: హస్తమున అనుబాణము ఉంచుక
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్
0: అరుస్తుంటారు శాంతి శాంతిని.
1: వి గాన్ షౌటింగ్ పీస్ పీస్
0: చంద్రు చేయడం కలిగి కూడా చంద్రజ్వాలలు శాంతి సుఖములు.
1: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్.
0: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్.
0: హృదయంలో శాంతి నిల్చుకో.
1: హ్యావ్
0: చేతిలో బాంబును పారవేయి.
1: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్.
0: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
1: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్
0: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: పీస్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్
0: బీయింగ్. ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విదిన్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు ఎంతో గుణవంతులు,
1: యువర్ వర్చ్యూ,
0: ఎంతో విద్యావంతులు, ఎంతో తెలివితేటలు కలవారు,
1: హైలీ ఇంటెలిజెంట్,
0: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
0: కడవల పాల లోపల కూడా అణు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతాయి.
1: దేర్ మే బి పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్, ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్ పాయిజన్.
0: కనుకనే మనము ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
1: do not entertain the anger.
0: prema cheta manam samaj sevalo palgonali.
1: with love participate. ye
0: chinna pani chesinappudiki ade goppaga bhavichochu.
1: you may undertake tiny task but it becomes minor.
0: nenu goppa seva cheyalekapothe ani nirasa guri kavaddu.
1: never be disappointed that you will not be able to do.
0: palle palle kunnu meer praveshinchandi.
1: visit every village.
0: aa pallalo edi anukoola ananukoolanga undo edi prajalaku nikkattuga undo dani gurtinchi vartinchandi.
1: understand identify their needs and requirements.
0: okka vela mee daggara dhanam lekapothe.
1: If we don't have money,
0: వారు సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
1: if we don't have capacity,
0: అందరూ మీరే కూడండి,
1: join together,
0: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
1: let all students stand,
0: ఈ ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటి జగత్తులో
1: కాదు. nothing you cannot.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు దుఃఖములు విచారములు భయములు.
1: Today in Bharat you find anxieties, troubles and fear.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
1: We have achieved independence.
0: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంది.
1: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ ఫేసింగ్
0: ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
1: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి.
1: ఫస్ట్
0: ఐకమత్యమే జీవిత లక్ష్యము.
1: యూనిటీ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కార్యాచరణే దీనికి మూల కారణము.
1: యాక్షన్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
1: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ.
0: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది అంబిషన్ the purpose Goppa of education. MBA pass chesam, MFM pass chesam, MTech pass chesam,
0: Goppa engineering pass chesam, velutunnam bayatiki.
1: I passed engineering, medicine, MBA, but I go abroad.
0: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
0: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
1: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
0: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
1: బికాస్ యు ఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యు ఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
1: బెటర్ యు బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ,
1: మదర్ మేబి
0: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ,
1: మదర్ మేబి అగ్లీ
0: ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవతులతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్ నో నో.
0: కానే కాదు,
1: ఇంపాసిబుల్.
0: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
1: మదర్ మేబి అగ్లీ బట్
0: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యు అండ్ ఫాస్టర్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యు.
0: మొట్టమొదట నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
1: యూ కెన్ సే యువర్ కంట్రీ పూర్.
0: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
1: దిస్ ఈస్ వీక్నెస్.
0: భారతదేశం బీదది కానే కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ పూర్.
0: ఎన్న భారతే తన్న భారత అని వేదం నందు కూడా బోధించింది.
1: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
1: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వాన్ని అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవతులతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్
0: నో నో. కానే కాదు,
1: ఇంపాసిబుల్.
0: కురేపి అయినా నీ తల్లి.

0: అఫెక్షన్.
1: ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగభూమిగా మార్చడానికి ప్రయత్నించాం.
0: వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఏ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటూ ఏ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
1: మనకి భోగమే వద్దు,
0: not the pleasure.
1: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
0: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
1: త్యాగం చేసినే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
0: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
1: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
0: దెన్ యువర్ బాడీ
1: చేతికి తగిన పని పెట్టాలి.
0: గివ్ వర్క్ టు ద బాడీ.
1: చేతి నిండుకు పని.
0: హ్యావ్ వర్క్ సఫిషియెంట్లీ.
1: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు
0: వెన్ యూ హావ్ గుడ్ థాట్స్ ఇన్ ద మైండ్,
1: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
0: యూ విల్ బి ద నోబ్లెస్ట్ అండ్ గ్రేటెస్ట్.
1: ఇతనే నిజమైన మనిషి.
0: ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్.
1: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్.
1: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ టు.
1: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: మంచి మనిషి కోసం సర్చించండి.
0: యు బీ ఏ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
1: మనం మంచి మనుషులు కావాలి, కానీ
0: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
1: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
0: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
1: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏమి జరుగుతుందా ఇప్పుడు?
0: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
1: విద్యార్థులారా, మీరు వేరుగా భావించకండి.
0: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
1: ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ద లైన్.
1: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు, నష్టములు, దుఃఖములకు మూల కారణం ఎవరు?
0: Who is responsible for all the suffering, the trouble in this country?
1: విద్యావంతులే దీనికి మూల కారణం.
0: Educated people are responsible for all the suffering.
1: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకొని స్వార్థం కోసం ఉపయోగపెడుతున్నారు.
0: Because all the education, all the learning they received in this country, they make use of for selfish
1: interests. మన భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు?
0: In fact, there are many intellectuals.
1: ఎంతమంది మేధావులు ఉండి కూడాను దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
0: Though there are many intellectuals in this country, why we are like this?
1: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
0: Serving this country in the true sense.
1: వారు పవిత్రమైన భావంతో చూసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
0: If you have sacred feelings, the country will progress.
1: కనుక విద్యార్థులు అనేటువంటి వారు, విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుండాలి.
0: అండ్ కంట్రీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
1: మీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
0: ఇఫ్ యు ఆల్ స్టాండ్ యునైటెడ్, కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
0: యు మేక్ యూజ్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫాదర్
1: ల్యాండ్. మన దేశం లోపల 10,000 రూపాయల జీతం తీసుకుని
0: you receive 10,000 rupees salary,
1: 10 rupayala pani kuda cheyatam ledhu.
0: You are not working that much enough for 10 rupees.
1: Ee deshaniki enta nashtam chestunnaru?
0: And is it not worth to the country?
1: Neevu pani chestunnavu.
0: You do.
1: Ee nelakanta cheri 10,000 rupayala pani chestunnava?
0: Are you working in accordance to the salary?
1: 10 vera kaadu 10 rupayala pani kuda cheyatam
0: ledhu. Not even worth of 10 rupees of work you do.
1: Kaani videshaniki ina pote
0: enduku abroad?
1: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
0: యూ వర్క్ ఎ లాట్.
1: ఇంకా టైం దిక్కి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
0: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో ఓవర్
1: టైం. నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
0: వర్క్ ఇన్ ద నైట్.
1: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
0: వెన్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్, వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
1: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
0: యు హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: ఇది నిజమైనటువంటి ఒక భక్తి.
0: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
1: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
0: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
1: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
0: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
1: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ ఫీలింగ్.
1: సద్భావం లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
0: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ శివరాత్రి యొక్క సర్వతరం సంపత్తు,
0: దట్ ఇస్ సెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
1: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
0: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
1: శివ మంగళం,
0: శివ ఆస్పిషియస్నెస్,
1: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
0: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ ఐడియా.
1: రాత్రి అంతా భజన చేశారు.
0: యు డిడ్ భజన్.
1: చాలా ఆనందంగా ఉంటుంది అది. కేవలం శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
0: యు విల్ బి సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
1: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
0: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్ లిసనింగ్
1: రెండు చేరినప్పుడే
0: యువర్ హార్ట్ ఆల్సో
1: నెగటివ్ పాజిటివ్ గా ఉండినట్టు ఉంటుంది.
0: దే ఆర్ బోత్ లైక్ నెగటివ్.
1: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ
0: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
1: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
0: ఇఫ్ యూ హావ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్?
1: ఆ నెగిటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివి,
0: బ్రష్ సైడ్ ద నెగిటివ్ థాట్,
1: పాజిటివ్ థాట్స్ పెట్టుకో,
0: డెవలప్ పాజిటివ్.
1: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
0: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
1: సమాజము బాగుపడుతుంది.
0: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
1: మీ గృహము బాగుపడుతుంది.
0: యువర్ ఫ్యామిలీ,
1: గ్రామము బాగుపడుతుంది.
0: అండ్ ఆల్సో యూ,
1: నీవు బాగుపడతావు.
0: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు కూడా మనం వ్యాప్తి చెందించాలి.
0: సో
1: ఈ సమాజ సేవ,
0: వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఇండివిజువల్ టు సొసైటీ,
1: సేవ వాళ్ళ సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: యు నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
1: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
0: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
1: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
0: కీప్ సర్వీసెస్.

0: త్యాగం లక్ష్యంగా ఉంచుకో.
1: సాక్రిఫైస్
0: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
1: డెవలప్ సాక్రిఫైస్
0: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
1: అండ్ కన్సిడర్ యువర్ ఓన్,
0: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
0: చదివినందుకు,
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్,
0: చాలా మంది విద్యావంతులు
1: మెనీ ఎడ్యుకేటెడ్
0: బయట పోయి
1: దే గో అబ్రాడ్,
0: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
0: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
1: ఈవెన్ హియర్
0: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
1: వీ బ్లేమ్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ నాట్ ప్రొవైడింగ్ జాబ్.
0: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
1: హౌ మెనీ కెన్ బి ప్రొవైడెడ్ జాబ్స్?
0: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
1: అండ్ హిస్ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి, హౌ కెన్ ఆల్ ది గవర్నమెంట్
0: జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
1: వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద పే రైజ్.
0: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
0: వచ్చే ఇన్కమ్ లేదు.
1: దేర్ ఇస్ నో ఇన్కమ్.
0: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
1: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
0: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
1: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
0: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
0: మన విద్యా సంస్థలో లేదు కానీ
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో
1: some students go outside.
0: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు,
1: ఫీజులు
0: మాకు పెంచారు,
1: సాలరీస్ హావ్ గాన్,
0: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు,
1: ట్యూషన్
0: ఫీజు పెంచారు,
1: మెడికల్.
0: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
1: Therefore the demand that fees should be under check reduced.
0: The teachers చూస్తామంటే మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి,
1: we should get the
0: salary. దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి,
1: we should be paid central scale.
0: అంటుంటారు.
1: That the demand.
0: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: Government how do you expect to pay you?
0: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
1: It's only money received from people is paid to them.
0: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెం.
0: విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడ్ ఫీల్డ్.
0: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
1: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
0: సరైన భావం కాదు మనకు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
0: ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యువర్
0: ప్రజల నుంచినే వసూలు చేయాలి.
1: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
0: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు. అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
1: ఇఫ్ యూఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యూఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: కేవలం సంకుచితమైన భావాలు కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
1: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: ఎవరిని దూషించకూడదు.
1: డోంట్
0: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
1: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ, టెన్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ యూ.
0: లక్షణము
1: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: ఎందుకు ఒకరిని నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
1: వై యూ అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
0: మంచిదే కాదు ఇది.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
1: లెట్ అస్ అబ్జర్వ్ సైలెంట్.
0: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
1: డోంట్ రిప్లై.
0: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
1: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
0: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
1: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: మీ యొక్క హృదయాన్ని కడిగి
1: పరిశుద్ధ పరిచి
0: పవిత్ర భావంతో నింపి
1: ఫిలిటిల్ సెక్యూ
0: దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: ఎంటర్ ఇన్ టు డివైన్
0: సత్కారములు మీరు ఆచరించాలి.
1: అండ్ డూ గుడ్ యాక్షన్.
0: కనుకనే చేతులతో పని చెయ్యాలి.
1: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
1: హావ్ ప్రిజర్వ్ గాడ్స్ నేమ్ ఇన్ యువర్ హార్ట్.
0: రామ్ ఆత్మే కామ్ అన్న.
1: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
0: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
1: If you are devoted, keep it.
0: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
1: But both your hands must be put to service.
0: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
1: And God will help you.
0: పూలు సూది దారం ఉంది.
1: You have got the flowers and the string and the needle.
0: పుష్పమాల తాలగున.
1: Can it be a garland?
0: లేదు.
1: No.
0: ఒక కుట్టేవాడు ఉండాలి.
1: There should be a maker.
0: అది మన మాస్టర్.
1: He is the master.
0: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
1: We need a master.
0: ప్రణతి నూనె వత్తిగలదు.
1: ఎవర్ ద కంటైనర్, ద విక్ అండ్ ఆయిల్.
0: దీపపు వెలుగు కలుగున.
1: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
0: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
1: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
0: విద్య గలదు, బుద్ధి గలదు.
1: యు హావ్ గాట్ ది నాలెడ్జ్.
0: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
1: కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కాదు. నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
1: యూ నీడ్ ఎ మాస్టర్ టు టీచ్ యూ.
0: సొమ్ములు రత్నాలు కలవు.
1: యు హావ్ గాట్ ది జ్యువెల్స్ అండ్ ఆర్నమెంట్స్.
0: కానీ స్వర్ణాలు తానగున.
1: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
0: చేసేటువంటి యొక్క గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
1: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
0: అదే విధంగానే నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
1: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ యువర్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
0: మాస్టర్ ఏ ఆత్మ.
1: దట్ వెరీ మాస్టర్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: బాడీని నీవు ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: మైండ్ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్
0: ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: దానిని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇది మంచిది, మంచిది అని నీవు చేసేటప్పుడు దాన్ని ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్ యూ డోంట్ నీడ్ ఎనీబడీస్
0: విట్నెస్. ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
1: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
0: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
1: హావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
0: అనేక సంబంధములతో బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
1: ఇట్ టాట్ టు మెనీ కంట్రీస్,
0: అన్ని దేశములకు చిరస్థి కీర్తిని సాధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
0: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
0: మార్పు చేయడం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. నేను
0: అభిమానంతో నేను చెప్పడం కాదు.
1: నాట్ దట్ ఇట్ ఇస్
0: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
1: Of course, there every country
0: is a different culture.
1: Today we have one way of life, another tomorrow.
0: The
1: culture of Bharat remains
0: one.
1: The culture of Bharat is eternal, pure and selfless.
0: It
1: develops, blossoms human
0: quality.
1: We have to uphold the human
0: nature.
1: We have
0: to
1: develop human value. Not merely amassing wealth.
0: పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ని పెంచుకోవటం కాదు.
1: నాట్ కన్స్ట్రక్టింగ్
0: ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుంది.
1: ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్.
0: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the inner feeling.
0: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
1: And you can work to the extent possible.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యను పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీ తీసుకుని పోతున్నారు.
1: You get all the knowledge, get all the expertise and skills and
0: మొట్టమొదట మీరు ప్రశాంతంగా వదిలిన తర్వాత మీ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
1: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతిలయం, గో టు విలేజెస్.
0: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
1: యూ ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
0: ప్రజా సర్వీస్, ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
1: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
1: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తులు మన యందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
1: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్.
0: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
1: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్.
0: మన చెలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
1: వీ జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ది ఫిజికల్ బాడీ.
0: గుణమును పోషించుకోవటం లేదు.
1: వీ ఆర్ నాట్ ప్రొటెక్టింగ్
0: చెలిమి. హలో చెబుతారు.
1: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
0: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
1: బై ఈటింగ్ యూ విల్ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు.
1: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
0: వీటి కోసమో మన జీవితము
1: ఈజ్ దాట్
0: ఈనాడు వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దెన్ కమ్స్ అండ్ గోస్.
1: అండ్ కమ్స్ అండ్ గోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: దానిని మనము పెంచుకోవాలి.
1: దట్ వి హావ్ టు గ్రో.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
0: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్.
0: మీ తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి.
1: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
0: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
1: అండ్ యు గాట్ ఫెయిత్ ఇన్.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
0: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ ఓన్లీ యు కెన్ ఫాస్ట్.
0: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
1: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
0: కనుక మీరు ఈనాడు వికసింపజేయవలసినటువంటిది, ప్రకటింపజేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
1: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్ వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్ వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్?
0: తనకు ఉన్న దాని చేతృప్తి ఘనత ఉందా?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్మెంట్.
0: అది నిజమైన చదువు.
1: ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్
0: చదువు చాలా వివేకి అయి మగిడి తన్నని కూడా మందమతి.
1: యూ మే బి హైలీ ఎడ్యుకేటెడ్ బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈ నుండి కూడా అమ్ము మానలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై నాలెడ్జ్ ఇన్ ది స్కిల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ద మీన్నెస్ ఇస్ నాట్ గివెన్.
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ద నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్ నాట్ ఎక్వైర్ టోటల్ నాలెడ్జ్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి. చావు లేని చదువు చదువలేదు. మన జనులకు ఉపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
1: అండ్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ దే అదర్స్ విల్ టేక్
0: యువర్ ఆదర్శం. ఒక చావు లేదు.
1: ఐడియల్
0: ఆదర్శం క్షీణం లేదు.
1: ఐడియల్ విల్ నెవర్
0: డిక్రీజ్. ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
1: నెవర్ డిక్రీజ్.
0: దినదినమునకు పెరిగిపోతుంటాయి.
1: ఇంక్రీజెస్ ద ఐడియల్.
0: ఆదర్శాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి సచ్ ఐడియల్స్.
0: అలాంటి ఆదర్శానికి ఇది చక్కటి వయసు.
1: ఇది గోల్డెన్ ఏజ్. This is the right time, golden age.
0: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
1: We should never spoil this ideal golden age.
0: అపవిత్రము గావించుకోకూడదు.
1: Never make it unsacred.
0: సార్థకం చేసుకోవాలి.
1: Work for its fulfillment.
0: అప్పుడే మనకు చదువుకు తగినట్టు విలువ వస్తుంది.
1: Then the education will have its value.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఏది చేసినా ప్రేమగా చేయండి.
1: Whatever you do it with love.
0: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
1: Whatever you may do, if there is no love, it becomes unsacred.
0: ప్రేమముదిత మనసే కసో

0: మందున ఇవి అన్ని పట్టుబడును. నీతి బోధన చేసేది నిజ గురుడు, నీతి బోధన చేసేది నిజ గురుడు. ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును.
1: అన్ ఇండివిజువల్ gets the reputation out of morality and the discipline. These ought to be cultivated in childhood. He is the real teacher, the Atman Brahman, who teaches these principles.
0: Ee naati manavuni yokka dhrupadamu bhautikamaina laukikamaina ప్రాకృతమైన సంసారములకు మాత్రమే పరిమితమైంది.
1: ద హ్యూమన్ అవుట్లుక్ టుడే ఇస్ కన్ఫైన్డ్ టు ద వరల్డ్లీ, ఎఫిమెరల్, ట్రాన్సియెంట్ మ్యాటర్ ఓన్లీ.
0: మానవుడు శరీరము పైన మమకారమును అభివృద్ధి గావించుకుని తద్వారా వృత్తి జీవనము గడిపే నిమిత్తమై చింత చీకు లేక, నీతి నిజాయితీ లేక, పాప పుణ్యములను విచారించక తోచినట్టుగా ప్రవర్తించి అనేక పాపములకు గురి అవుతున్నాడు మానవ.
1: మ్యాన్ టుడే హాస్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద బాడీ and leads his life without any consideration of the morality, without any consideration of the virtue and the sin, without any discretion he leads his life.
0: నైతిక జీవంలో విశ్వసించి కేవలం భౌతికమే సత్యమని విశ్వసించి తాను ఎట్టి గుంకు దుంకు లేక ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టేక్స్ దిస్ హ్యూమన్ లైఫ్, ద వర్ల్డ్లీ లైఫ్ ఇన్ ఆల్ ట్రూత్ హి టేక్స్ ఇట్ అండ్ హి ఫర్గెట్స్ ద మొరాలిటీ అండ్ లీడ్స్ ది లైఫ్ వితౌట్ ఎనీ హెసిటేషన్.
0: నిత్య సత్యమైన ఆనందము ఆత్మజ్ఞానమునందే ఉన్నదనే సత్యాన్ని గుర్తించక భౌతికమైన వస్తువాహనాదులు యందు లభ్యమవునని విశ్వసించి వాటి నిమిత్తమై కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం ఫర్గెటింగ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఆల్ ట్రూత్. ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ క్యారీడ్ అవే ద వరల్డ్లీ డిజైర్స్ అండ్ ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ వేస్ట్ హిస్ టైం.
0: ఈనాటి మానవుడు పడే సమస్త దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు మూల కారణము మానవుడు.
1: దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద మిజరీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్స్, ఫర్ ఆల్ ద లాసెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వస్వరూపాన్ని మరచి భౌతికమైనటువంటి దేహమే సత్యమని విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అవుతున్నాడు మానవుడు.
1: Man has come down to that situation, that fate, because he has forgotten his original form, his original nature, and takes the physical body as truth.
0: Tanevaru tana tattvam emito, tana gamyam emito, tana ramyam emito, tana divyam emito vicharinchukolekapothunnadu manavudu.
1: Man is not able to cognize the fact who he is, his nature, his goal, the beauty and the divinity.
0: కేవలము నీటి పుడగ వంటి ఈ దేహమే తానని భావించి ఆ దేహమునకు పెట్టినటువంటి పేరుతోనే తనను తాను పరిచయము గావించుకుంటున్నాడు మానవుడు.
1: Man is introducing himself, basing on this body, which is like a water bubble, and the name given to him, and introduce himself that way.
0: Upanishattalu, neevarani niladisi adugutundadi prashnalato.
1: Upanishad comes forward with outstanding questions. Who are you?
0: Deeniki jababu tanaku tochinattuga cheppudu kevalam ajnani ani tanu nirupana chesukuntunnadu.
1: Man is proving his ignorance by giving answers as he thinks.
0: Nenu ramudanu, nenu krishnudanu, nenu ishwarudanu ani దేహమునకు పెట్టినటువంటి పేర్లతో తాను పరిచయం గావించుకుంటున్నాడు ఈ విధమైన జవాబుతో.
1: విత్ దిస్ రిప్లై హీ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద నేమ్ దట్ ఈస్ గివెన్ టు దిస్ బాడీ యాజ్ ఐఎమ్ రామ, ఐఎమ్ కృష్ణ, ఐఎమ్ ఈశ్వర అండ్ సో ఆన్.
0: అయితే ఈ పేరు ఎవరు పెట్టినవి?
1: హూ హ్యావ్ నేమ్డ్?
0: ఎప్పుడు పెట్టినవి?
1: When are these names given?
0: Kevalam madhyakalamlo aavirbhavinchi madhyakalamlone maarpu chendi madhyakalamlone anchayetundi peru ivi.
1: These are the names that have come in between and change and end finally.
0: Itti anityamaina kalpitamaina perlato satyanityamainatundi okka tannu parichayam gaavinchukotam idi sariyaina javabu kaadu.
1: The one introduces himself, basing on this artificial, temporary body, forgetting the truth and that it's permanent, is not a proper reply.
0: Tirigi Upanishad prashnistundadi.
1: Then Upanishad questions again.
0: Ayya, neevu dehamu kaadu. Dehamunaku pettinatundi peru kaadu. Neevu evaro marakuturu cheppamani prashnistundi.
1: Upanishad questions again, sir, you are not the body. You are not the name given to you. Then what are you?
0: అప్పుడు మానవుడు ప్రాకృతమైనటువంటి యొక్క యోచన నుండే తన యొక్క తెలివితేటలను వినియోగించుకుంటూ నేను టీచర్, నేను ఒక లాయర్, నేను ఒక డాక్టర్ను అని తాను చేసే వృత్తుల యొక్క పరిచయంతో తనను తాను నిరూపించుకుంటున్నాడు.
1: Then man will make use of his all his intelligence and skills relating to the world and introduce himself as a teacher, lawyer and so on, basing on the profession.
0: ఇప్పుడు తిరిగి ఉపనిషత్తు ప్రశ్నిస్తుండాలి. అయ్యా, ఈ వృత్తులు మధ్యలో కల్పించుకున్నవే కాని ఇవి శాశ్వతమైనవి కాదు.
1: Upanishad says again, these professions are those that you acquired in between, they are not permanent.
0: ఇది నీ జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి వృత్తులే కాని నీవు కాదు.
1: They are meant to carry on a living, they are not your true self.
0: కనుక నీవెవరో నిజముగా యోచించి చక్కని జవాబు ఇవ్వమని ప్రశ్నిస్తుండాలి.
1: Upanishad questions, think clearly, investigate clearly and say who you are.
0: కాని ఈ ప్రాకృతమైనటువంటి బుద్ధికి సంకుచితమైన భావాలకు సంకుచితమైనటువంటి తలంపులే తలలో చేరుతాయి కాని అతీతమైన ఆత్మతత్వమును అతనికి ఏమాత్రము హృదయములో చెల్లించవు.
1: ఫర్ హిస్ వర్ల్డ్లీ ఇంటెలెక్ట్ ద నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్ హీ విల్ హావ్ సచ్ ఆన్సర్స్ ఓన్లీ. హీ కెనాట్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ద సెల్ఫ్.
0: తిరిగి ఆ వ్యక్తి నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను జోరాస్ట్రియన్ అని ఈ విధంగా తన యొక్క కుల మతములను గురించి పరిచయం గావించుకుంటున్నాడు.
1: లేటర్ ది ఇండివిజువల్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద కాస్ట్ అండ్ ద కమ్యూనిటీ దట్ ఇస్ ఎ హిందూ, ముస్లిం, జోరాస్ట్రియన్ అండ్ సో ఆన్.
0: అప్పుడు తిరిగి ఉపనిషత్తు ప్రశ్నిస్తుండాలి. అయ్యా, నీకు కులము కాదు ప్రధానము, గుణం.
1: The first question is not the caste that's important.
0: నీకు మతము కాదు ప్రధానము, మతి.
1: It's not the religion that's important, it is mati, the mind.
0: నీకు జాతి కాదు ప్రధానము, నీతి.
1: ఇట్స్ నాట్ జాతి నేషనాలిటీ.
0: ఇది అన్నిను కరిగినటువంటిది ఏమిటో అది నీవు తెలుపమని చెప్తుంది.
1: ఉపనిషత్ క్వశ్చన్స్ గివ్ ది రిప్లై దట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ది.
0: కానీ తాను చెప్పలేకపోతాడు.
1: హి కుడ్ నాట్ గివ్ ఎనీ రిప్లై.
0: అన్నింటికి సమీపమైనటువంటి యొక్క సత్యతత్వము తనకు గోచరించటం లేదు.
1: He is not able to visualize the truth which is in the closest proximity.
0: Antikecho tat anindi upanishad.
1: The Upanishad says it is the nearest.
0: Manavulaku bhagavantuni kante ati samipamainatundi vastu gani manavulaku ati samihitamainatundi yokka vastu gani ee jagatlo ledu.
1: In this world there is no other object that is nearer than God himself.
0: Bhagavantude ni sannihitudu.
1: God is your intimate one.
0: Bhagavantude ni samipudu.
1: He is very close to you.
0: Neeve bhagavantudai unnavu.
1: You are God himself.
0: Isha vasyam vijam jagat.
1: The entire universe is full of God.
0: Neeve atma swarupudai satya swarupudai chinmaya swarupudai undi kudanu atma tattvanni neevu తెలుసుకోలేకపోతున్నావు, చెప్పలేకపోతున్నావు.
1: యూ బీయింగ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్, యూ బీయింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద ట్రూత్ అండ్ పర్మనెంట్ ఇమ్మోర్టల్, యూఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ యువర్ ట్రూ నేచర్.
0: ఆత్మ తనను తాను ఏమాత్రం కూడాను వంచుకునేటువంటిది కాదు, విభజించుకునేటువంటిది కాదు.
1: ద సెల్ఫ్ విల్ నెవర్ డివైడ్ ఇట్ సెల్ఫ్, ఇట్ విల్ నెవర్ డిసీవ్ ఆన్
0: అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మ.
1: Only oneself pervades in all.
0: Kani manavudu ajnanam cheta bhagavantudu tanan taanu vibhajinchukuntunnadu ani bhavistunnadu.
1: But mankind considers out of ignorance that he divides himself.
0: Bhagavantuniki vibhajinchatam anetunte ledu.
1: God has no feeling of any kind of division.
0: Vibhaktudu bhagavantudu,
1: he never gets divided.
0: అలాంటి విభక్తుడైనటువంటి భగవంతుణ్ణి విభజించుకోవటం అనేటువంటిది జరగటం అసాధ్యం.
1: గాడ్ హూ ఇస్ అన్డివైడెడ్, టు మేక్ ఎన్ అటెంప్ట్ టు డివైడ్ హిమ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ఒక చెరువు నందు కాని, ఒక కొలం నందు కాని, సముద్రము నందు కాని, నది ఎందు కాని సూర్య ప్రతిబింబములు ఎన్నో ఎన్నో విధములు కనిపిస్తుంటాయి.
1: ఏదర్ ఇన్ ఎ ట్యాంక్ ఆర్ ఎ లేక్ రివర్ ఆర్ సీ, you'll find the reflection of sun.
0: Satibimbamulu veru kani bimbam okkati,
1: the reflections are many but the main object is one.
0: Adhe vidhamugane daivattu okkate ayyundi ee shariramulaneetundi okka ee tanks lopala ee nadulu lopala ee pravahamulandu inna bhinnanga kanipistu untuntadi.
1: The divinity being one appears in these bodies in different ways as reflection in tanks and rivers.
0: Kani pratibimbamune gurtistunnadu kani manavudu bimbamunu e matram kudanu gurtinchadam kani vicharinchadam kani parishodinchadam kani parishilinchadam kani jarapataku prayatninchadam ledu.
1: Man is carried away by the reflection. He is not in any way inquiring, experiencing, investigating, experimenting to know the object.
0: Inka upanishattu భగవంతుడు అచలుడా, చెలించినటువంటి వాడా అని ప్రశ్నించినప్పుడు దీనికి చక్కని జవాబిస్తుంది. అతను అచలుడు కానీ చెలించుడు.
1: When you put a question, is God movable or immovable, it would say he is immovable but yet moves.
0: అతనికి రూపము ఉన్నది కానీ రూపము లేదు.
1: He has form and yet formless.
0: అతనికి హస్తములు లేవు కానీ అన్నింటినీ పట్టగలడు.
1: He has no hands as such but he can catch all.
0: అతనికి నేత్రములు లేవు కానీ సర్వమును చూడగలడు.
1: He has no eyes but can see everything.
0: అయితే ఈ చెలించటము అచలముగా ఉండటము దీనికి ఏది ఆధారం?
1: Then what is this basis for this mobility and immobility?
0: వ్యక్తుల యొక్క దృష్టిభావమే దీనికి దోషము.
1: The mistake lies in the vision.
0: యత్ భావం తత్ భవతి అని మానవుని యొక్క తలంపులు మానవుని యొక్క భావములు పురస్కరించుకునియే భగవంతుడు చలనుడు అచలుడు అవుతూ ఉన్నాడు.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిజల్ట్. Based on the feelings and the thoughts, God appears as movable and immovable.
0: Aiti, daivatmanaku, jeevatmanaku unna bhedam emiti.
1: Then what is the difference between the individuality and the divinity?
0: Charam, acharam, vachara. Acharam, vachaha. Anaga, rendinti endukudanu, tana yokka ekatva okatigane nirupistuntundadi.
1: The principle of oneness is taught in both of these things, mobility and immobility.
0: Chalinchaka parundinatuvanti yokka vyaktiki swapnamulo aneka vidhamuluga chalinchinattu prayanamulu chesinattu kanipistundi.
1: A person who is in sleep, there in a dream, he finds so many things moving and traveling.
0: Kani, body, dehamu, achalanga undadi.
1: But body is motionless.
0: Kani, dream lopala, achetinyam sarvatra chalistune untundadi.
1: But in the dream, that awareness moves all over.
0: Aite, a chalinchetvanti yokka tattvam athanu. Leka, chalinchaka sthiramuga undinatvanti tattvam athanu.
1: Then is he the one that is wavering or is he the one that is steady?
0: Chalinchani dehamu chalinchetvanti yokka divyatvamuto kevalamu chalinchanattuga kanipistundadi.
1: This body which moves will have that which is steady, the self inside and moves about.
0: Kani divyatvamunaku idi adi aneetundi cheputaka veelu kaadu. Idi krutrimamainatundi yokka మానవుని యొక్క భావ భేదముల చేత చెలించినట్టుగా కనిపిస్తుంది.
1: The divinity cannot be decided this way and that way. It's all the artificial feelings that make the mankind to say so, as mobile and immobile.
0: ఒక వాల్ క్లాక్ ఉంటుంది.
1: Here is a wall clock.
0: దీనికి కీ ఇచ్చినప్పుడే దీనిలో ఉండేటువంటి ముళ్ళన్నీ కూడా తిరుగుతూ ఉంటుంటాయి.
1: When you wind the key, the hands move.
0: అయితే ఆ ముళ్ళకు తిరిగేటువంటి యొక్క చైతన్యం ఉన్నదా?
1: Do those hands have got this capacity, mobility themselves?
0: లేదు లేదు.
1: No.
0: దీనికి ఇచ్చినటువంటి కీని ఆధారం చేసుకుని ఆ యొక్క ముందు తిరుగుతూ ఉన్నాయి.
1: Basing on the key winding given, the hands move.
0: ఎంతవరకు తిరుగుతాయి?
1: How long they move?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: Until there is key that lasts there.
0: తదుపరి తనంతకు తానే మించిపోతాయి.
1: Later they come to a standstill.
0: అదే విధంగానే శరీరము శరీరి అని రెండు ఉంటున్నాయి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ, ద బాడీ అండ్ ది ఇండ్వెలర్.
0: ఆత్మానం రథం విద్ధి, శరీరం రథమే వచ్చ. శరీరము ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ద చారియట్.
0: ఆ ఆత్మ దీనిని నడిపేటువంటి సారథి.
1: ద సెల్ఫ్ ఇస్ ద చారియట్.
0: అదే విధంగానే దేహము ఒక వసతి గృహము.
1: బాడీ ఇస్ ఎ చౌల్ట్రీ.
0: జీవుడు దాని యొక్క నివసించేటువంటి వాడు.
1: The individual is the one, the resident.
0: కానీ ఆ నివసించేటువంటి వ్యక్తి ఈ దేహమే నేనంటాడా లేక ఈ దేహము నాది అంటాడు?
1: The resident, will he say that I am the body or would he claim the body as his own?
0: ఇక్కడ నేను నాది అనే రెండు పదములు.
1: Here there are two words, I and mine.
0: నేను అనేది ఆత్మతత్వములకు సంబంధం.
1: I relates to the self.
0: నాది అనేటువంటి దేహ తత్వములకు సంబంధం.
1: Mind relates to body.
0: కనుక ఇది నాది కానీ నేను అది కాదు.
1: It is mine but I am not that. I.
0: అదే విధముగానే ఉపనిషత్తులు దేహములు అనేటువంటి ఒక ఉపాధుల ద్వారా దివ్యమైనటువంటి యొక్క చైతన్యము సర్వత్రా చరించినట్టుగా కనిపిస్తుంది.
1: ఉపనిషత్ the body with all these lectures, it moves with all the divinity that is steady, stable within.
0: Kannulu chudatam ledu.
1: The eyes don't see.
0: Kannulu dwara anaga atma dwara kannulu chudagalutunnayi.
1: Through atma the self, the eyes are able to visualize.
0: Atma kannulato chupistundadi kani kannulu atmanu chudaledu.
1: Atma will make the eye to see and the eye can never make the atma to be seen.
0: చెవులు కూడాను ఆత్మ ద్వారానే వినగలుగుతుందని కానీ చెవులు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదు.
1: ద ఇయర్స్ ఆల్సో లిసన్ త్రూ దిస్ ఆత్మ బట్ దే కెనాట్ నో ఆత్మ.
0: అన్ని కూడాను వీటిని కరణములు అని పేరు, అనగా పనిముట్లు.
1: దే ఆర్ ఆల్ కాల్డ్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఈ పనిముట్లకు కేవలం పనిచేసేటువంటిది మాత్రమే తెలుసును కానీ ఈ పని ఏ విధంగా చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేటువంటిది మనకు తెలియదు.
1: దీస్ ఇన్స్ట్రుమెంట్స్ దే ఓన్లీ ఫంక్షన్, దే డోంట్ నో హౌ దే ఫంక్షన్, టు వాట్ ఎక్స్టెంట్ దే షుడ్ ఫంక్షన్.
0: కానీ ఈనాటి మానవుడు అన్ని నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారములకు గురి కావటం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ ద మోడర్న్ మ్యాన్ అవుట్ ఆఫ్ ఈగో హి హస్ ఫర్గాటన్ హిస్ హ్యూమన్ క్వాలిటీ బికాస్ హి క్లెయిమ్స్ హింసెల్ఫ్ దట్ ఈస్ ద సియర్, దట్ ఈస్ ది క్రియేటర్.
0: మానవుడు మాత్రమే కాదు, దేవతలు కూడాను ఈ విధమైనటువంటి అజ్ఞానములకు అప్పుడప్పుడు గురి అవుతున్నారు.
1: నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ఎట్ టైమ్స్ ఏంజల్స్ ఆర్ ఆల్సో టేకెన్ అవే బై దిస్ ఫీలింగ్.
0: ఒకానొక సమయం లోపల దేవాసుర యుద్ధం జరిగినప్పుడు దేవతలకు విజయం సంభవించింది.
1: At one time, when there is a battle between devatas and demons,
0: Upanishad yokka prabodha
1: is the teaching of Upanishad.
0: Ee vijayotsavanni aneka vidhamuluga kudanu devatalu aanandanga anubhavistu vacharu.
1: The angels delighted because of this victory, success.
0: Ghoramaina rakshasam cheta, bhayankaramaina rakshasam cheta, varini mana odinchi ee vijayanni sadhinchamu aneetuvanti గర్వమును మితిమీరిపోయినట్టుగా అనుభవిస్తూ వచ్చారు.
1: ద ఏంజల్స్ ప్రైడెడ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ దిస్ విక్టరీ బికాస్ దే కుడ్ కాంకర్ ద వికెట్ డెమన్స్.
0: నిత్యము ఏదో ఒక విధంగా కూడా విజయోత్సవాలు జరుపుకుంటూ వచ్చారు.
1: ఎవ్రీ డే దే హావ్ బీన్ సెలబ్రేటింగ్ దేర్ విక్టరీ.
0: కానీ వీరి అహంకారమును భగవంతుడు చూడలేకపోయాడు.
1: బట్ గాడ్ కుడ్ నాట్ టాలరేట్ దేర్ ఈగో ఎనీ లాంగర్.
0: ఈ అహం ఉండిన దగ్గర పతనము తప్పదు అని అనుకున్నాడు.
1: హి నోస్ వేర్ దేర్ ఇస్ ఈగో హి ఇస్ బౌండ్ టు
0: సే. దేవతలకి పతనమైనప్పుడు ఇంక దేశం ఏ రీతిగా పోషించడానికి వీలవుతుంది?
1: వెన్ ఏంజల్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ హౌ డు యు ఎక్స్పెక్ట్ దెం టు రూల్ అండ్ సస్టైన్ ద వరల్డ్.
0: కనుక వీరికి ఒక గుణపాఠం నేర్పే నిమిత్తమై
1: టు టీచ్ దెం ఎ లెసన్
0: తాను ఒక యక్షునిగా రూపొంది.
1: హి హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ యక్ష.
0: దేవతలు ఎదుట పోయి నిలిచాడు.
1: హి స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏంజల్స్.
0: ఈ దేవతలు ఇతను ఎవరు అని తెలుసుకోకుండా మా అహంకారంతో ఉంటున్నారు, విజయాన్ని సాధించామని ప్రశ్నించవలసినటువంటి ప్రశ్నలు కూడా వినయ విధేయతకు అతిక్రమించిపోయింది.
1: దే డిడ్ నాట్ బాదర్ అబౌట్ ద వన్ హూ హస్ కమ్ బికాస్ ఆఫ్ ఈగో. దే డిడ్ గివ్ రిప్లైస్ ఆన్సర్స్ ఇన్ హ్యూమిలిటీ.
0: ఎవరయ్యా మీరు అని ప్రశ్నించాడు మహాగర్వంతో.
1: విత్ ఫుల్ ప్రైడ్ ఆస్క్డ్ హూ ఆర్ యూ.
0: ఆయన చెప్పాడు, అయ్యా నేను ఒక యక్షుడను.
1: హి సెడ్ సర్ ఐఎమ్ ఏ యక్ష.
0: గొప్పవారికి గొప్ప భావములు, గొప్ప పదములు, గొప్ప శబ్దములే వస్తుంటాయి.
1: నోబుల్ పీపుల్ విల్ మేక్ యూజ్ ఆఫ్ గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: కనుక నాయన మిమ్మల్ని ఒక పర్యాయం చూచిపోవాలని వచ్చాను అన్నాడు ఆ యక్షుడు.
1: ది యక్ష సెడ్ సర్ ఐ హావ్ కమ్ టు సీ యూ అండ్ గో.
0: ఇతనితో మనం మాట్లాడటం వెరితనము, ఇతను ఎవరో చూడుకోవటానికి వచ్చాడని ఒక అగ్ని పంపించారు దేవతలంతా చేరి అతని యొక్క వార్తలు ఏమో తెలుసుకుని రమ్మని.
1: దే ఆల్ ఫెల్ దట్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైమ్ టు టాక్ టు హిమ్ బికాస్ హి జస్ట్ కేమ్ టు సీ దెమ్ అండ్ గో. దేర్ఫోర్ దే సెంట్ అ ఫైర్ టు ఫైండ్ అవుట్ ది మ్యాటర్.
0: దేవుడి కంటే పూజారికి చాలా శక్తి అన్నారు.
1: ద మోర్ దాన్ గాడ్ ద ప్రీస్ట్ ఈస్ మోర్ పవర్ఫుల్.
0: ఎందుకంటే దేవుని శక్తి పూజారికి బాగా తెలుసు.
1: The reason is the priest knows the power of God.
0: తాను దాచిపెట్టినటువంటి కొబ్బరి చిప్పలు, తాను దూచిపెట్టినటువంటి డబ్బు అంతా దేవుణ్ణి మరుగ్గా పెట్టుకుని దాచిపెడుతుంటారు.
1: Because he hides all the coconut and the offerings behind God.
0: అందువల్ల ఈ అగ్నికి ఈ దేవతల కంటే మరింత అహంకారం అధికంగా ఉండేటువంటిది.
1: This fire god is more egoistic than others.
0: వెళ్ళాడు మహా గర్విష్ఠుడిగా.
1: He went there bloating with ego.
0: అయ్యా ఎవరు మీరు అని ప్రశ్నించాడు.
1: Yes, sir, who are you?
0: యక్షుడు కూడాను, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: యక్ష ఆల్సో క్వశ్చన్ ఇన్ టర్న్ హూ ఆర్ యూ.
0: పక్కున నవ్వాడు అగ్ని, నేనంటే ఎవరో నీకు తెలియదా? ప్రపంచానంత క్షణంలో నేను పసం చేయగలను.
1: The fire god said, he laughed and said, don't you know who I am? I can burn down the whole world in a moment.
0: ఒక క్షణం కూడాను నాకు పట్టనక్కర్లేదు, సర్వమును ధ్వంసం చేయగలను.
1: I can destroy, burn to ash anything.
0: Oho, anta sikku unna vaada neevu ani ee okka yachudu aachyajyamto prakkana unnatundi oka endipoyinatundi gatti pochini teesi nayana deenni kaalchi chustam annadu.
1: Yaksha said, oh, so powerful you are. Now he placed in front of him a dry grass blade. Burnt it now, he said.
0: ఈ గ్రాస్ తీసుకుని దీన్ని భస్మం చేయడానికి ఎంతో కాలం పట్టాలనా అని గర్వంతో తాను ప్రయత్నాలంతా చేస్తూ వచ్చాడు.
1: Should I take long time to burn this dry grass blade and started making efforts?
0: తనకున్న సమస్త శక్తిని ఉపయోగపెట్టాడు.
1: He made use of all his faculties.
0: కానీ చిన్న గరిక పాసులు కూడా భస్మం చేయలేకపోయాడు.
1: But he could not burn the small grass blade.
0: తల వంచుకొని దేవతల దగ్గరికి వెళ్ళాడు.
1: Bending down his head, he returned back to
0: Indra. Indrudu galini pampinchadu.
1: Then Indra sent wind god.
0: Atanu evaro telusukundrammadi.
1: He wanted him to find out who he is.
0: Gali velli ayya meeravaru.
1: The wind god went and said, sir, who are you?
0: Nenu yakshudanu.
1: I am Yaksha.
0: Nee peru emiti?
1: What's your name?
0: Sudigaritho prapanchananta okka thuri nenu chuttu chuttagalanu.
1: I can go around the whole world like a whirlwind.
0: కనుక నా పేరు గాలి.
1: మై నేమ్ ఇస్ విండ్
0: అన్నాడు. అయ్యో, అంత పెద్ద శక్తి గలవాడా నీవు? అయితే ఆ గడ్డి పోటీ ఒక్కతూరి నువ్వు పైకి లేపు అన్నాడు.
1: ఆర్ యు సో పవర్ఫుల్? దెన్ లిఫ్ట్ అప్ దిస్ గ్రాస్ బ్లేడ్, హి సెడ్.
0: ప్రయత్నించాడు.
1: హి మేడ్ ఎఫర్ట్స్.
0: ఏమి చేసినా ఆ యొక్క గరక పోచ పైకి లేయలేదు.
1: విత్ ఆల్ హిస్ స్ట్రగుల్ ద గ్రాస్ బ్లేడ్ డిడ్ నాట్ గో అప్.
0: తల వంచుకొని క్షమించమని కోరి తిరిగి ఇంద్రుని దగ్గరికి వెళ్ళాడు ఈ యొక్క గాలి.
1: బెండింగ్ డౌన్ హిస్ హెడ్, టేకింగ్ ద పార్డన్, హి రిటర్న్డ్ బ్యాక్ టు ఇంద్ర.
0: ఓ, ఇతను ఎవరో చాలా గొప్పవాడిగా ఉంటున్నాడు, నేనే వెళ్తాను స్వయంగాని. ఇంద్రుడే వచ్చాడు.
1: ఇంద్ర థాట్ హి మస్ట్ హావ్ బీన్ ఎ మైటీ వన్ అండ్ దేర్ఫోర్ హి హింసెల్ఫ్ పర్సనల్లీ వెంట్.
0: అనేక ప్రశ్నలు వేశాడు.
1: హి ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్.
0: వేసేటప్పటికి ఆ యక్షుడు అంతర్ధానమైపోయాడు.
1: వైల్ సో డూయింగ్ యక్ష డిసపియర్డ్.
0: ఆ స్థానంలో ఒక స్త్రీ వచ్చి నుంచి.
1: అట్ దట్ ప్లేస్ ఎ వుమన్ స్టూడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఇంద్రుడనగా కేవలము ఏదో ప్రత్యేకించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాదు. ఇంద్రియములకు అధిపతే ఇంద్రుడు.
1: ఇంద్ర ఇస్ నాట్ ఎ సెపరేట్ గాడ్ విత్ ఆల్ ది పవర్స్. ది హెడ్ ఆఫ్ ఆల్ ద సెన్సెస్ ఇస్ ఇంద్ర.
0: ఇంద్రియములనగా అనేక ఇంద్రియములు చేరినటువంటి దేహము.
1: ద బాడీ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఇంద్రియస్.
0: ఒక్క కన్ను దేహము కాదు.
1: And eye will not make the body.
0: ఒక్క చెయ్యి దేహం కాదు.
1: Hand will not make the body.
0: ఒక్క కాలు దేహం కాదు.
1: Leg is not the body.
0: ఒక్క పొట్ట దేహం కాదు.
1: Stomach is not the body.
0: తల దేహం కాదు.
1: Head is not the body.
0: అన్ని కూడినటువంటిది దేహం.
1: The combination of all these is the body.
0: కాబట్టి ఈ దేహంలో ఉండినటువంటి యొక్క దశేంద్రియములకు కూడాను అధిపతి అయినటువంటి వాడే ఇంద్రుడు.
1: ఇంద్ర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది 10 సెన్సెస్, కాగ్నిటివ్ అండ్ కొనేటివ్.
0: ఇతను ఎవరు ఈ ఇంద్రుడికి? ఈ ఇంద్రుడికి మరొక పేరు ఏమిటి?
1: What is the other name of Indra?
0: ఈ మరొక పేరే నిత్య జీవితంలో ప్రాప్తమైన జగత్తులో భౌతికమైన యొక్క ఈ జగత్తునందు ఉచ్చరించేది మనస్సు అని.
1: ఇన్ దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ఫిజికల్ వరల్డ్ హి ఇస్ ఆల్సో
0: మనస్సు ఇంద్రుడు అని ఒక పేరు.
1: మైండ్ ఇస్ ది అదర్ నేమ్ ఆఫ్ ఇంద్ర.
0: మనస్సు ఇంద్రియాలను వశం చేసుకుంటే ఇతను రుద్రుడవుతాడు.
1: ఇఫ్ ది మైండ్ హ్యాస్ ఎ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ హి బికమ్స్ రుద్ర.
0: ఈ యొక్క ఇంద్రియాలకు తాను లోబడిపోతే తాను ఇంద్రుడవుతాడు.
1: ఇఫ్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ హీ బికమ్స్ ఇంద్ర.
0: కనుకనే ఈ మనసే ఇంద్రుడు, మనసే రుద్రుడు, మనసే మనస్సు.
1: మైండ్ ఈజ్ ఇంద్ర అండ్ మైండ్ ఈజ్ మైండ్ యాజ్ సచ్.
0: ఈ మనస్సుకు మహత్తరమైన శక్తి ఉంటుంది.
1: ద మైండ్ ఈజ్ పవర్ఫుల్.
0: అందువల్లే అర్జునుడు కూడాను చంచలం నీ మన కృష్ణ ప్రమాది బలవ దృఢం. ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ఈ మనసును నేను అరికట్టలేను అన్నాడు.
1: అర్జున సెడ్, దిస్ మైండ్ ఇస్ డేంజరస్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్, ఇట్స్ పవర్ఫుల్, ఐ కెనాట్ కంట్రోల్ ఇట్.
0: పిచ్చివాడా, మనసుకు నీవే నీవు బలం ఇస్తున్నావు కానీ మనసు ఏమాత్రము శక్తి లేదు.
1: ఓ మ్యాడ్ మ్యాన్, మైండ్ హ్యాస్ నో పవర్ యాజ్ సచ్, యు ఆర్ గివింగ్ ద స్ట్రెంగ్.
0: కేవలం మనసు బలమైనటువంటిది, బలమైనటువంటిదని నీవు ఊహించే ఈ లేని బలమును మనసుకు నీవు అందిస్తున్నావు.
1: You just imagine the mind is so strong and powerful.
0: మనసును వశము చేసుకోవటం అత్యంత సులభమైన మార్గం.
1: It is the easiest path to have the control over the mind.
0: కానీ మనం చేయలేము అనేటువంటి ఒక భావమే ఈ మనసుకు మరింత శక్తిని ఇస్తుంటుంది.
1: Because of the feeling of helplessness will make the mind stronger.
0: కనుక ఈ ఇంద్రుడు వెళ్ళాడు, ప్రశ్నించాడు అతన్ని.
1: ఇంద్రా వెన్,
0: అనగా మనస్సు.
1: ఇంద్రా ద మైండ్ వెన్ అండ్ ఆస్క్డ్,
0: మనస్సు యొక్క స్వభావం ఏమిటి?
1: వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్?
0: రమించేటువంటిదే మనసు యొక్క స్వభావం.
1: దట్ విచ్ ఇస్ అట్రాక్టెడ్,
0: ఏది చూసినా కావాలని ఆశిస్తుంది.
1: ఇట్ వాంట్స్ ఎనీథింగ్ దట్ ఇట్ సీస్.
0: మనసు యొక్క వాంఛలకు ఒక హద్దు పద్దే లేదు.
1: ద డిజైర్ ఫర్ ద మైండ్ హ్యాస్ నో బౌండరీస్.
0: దీనికి ఒక విధమైన మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ పవర్ కూడా లేదు.
1: ఇట్ హ్యాస్ నో డిస్క్రిమినేషన్ పవర్ వాట్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది కూడా విచారం చేయలేదు.
1: ఇట్ డజంట్ ఎంక్వైర్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్
0: రాంగ్. తోచినట్టంతా వెళ్లిపోతుంటారు ఈ మనసు.
1: మైండ్ యాక్ట్స్ యాజ్ పర్ ఇట్స్ వేగరేజ్.
0: కనుక ఈ మనసు మొట్టమొదట దేనిని ఆశిస్తుంది? వాంఛలు. దీనినే కామము అన్నారు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ మైండ్ ఈస్ ఆఫ్టర్? దట్ వాంఛ ఆర్ ద డిజైర్?
0: ఈ వాంఛలను అరికట్టినటువంటి వాడా ఈ ఇంద్రుడు, లేక ఈ వాంఛలను లేక వశమైపోయినటువంటి వాడా ఈ యొక్క ఇంద్రుడు అని పరీక్షించే నిమిత్తమే దీని అక్కడ పెట్టాడు.
1: టు టెస్ట్ వెదర్ ఇంద్ర హ్యాస్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ ద డిజైర్ ఆర్ హ్యాస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ద డిజైర్. హీ కెప్ట్ ద వుమన్ దేర్.
0: పోయాడు ఇంద్రుడు.
1: ఇంద్ర హ్యాస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
0: దీనిని త్యాగరాజు కూడా చెప్పాడు.
1: దిస్ ఆల్సో సెడ్ బై త్యాగరాజు.

0: In spite of all learning, in spite of all experience, whatever may be, one has to be.
1: ఎలాంటి వాడైనప్పటికీ ఈ ఇంద్రియములు అనేటువంటిది కేవలము ఒక ప్రకృతి తత్వాన్ని ఆకర్షించుకుంటుంది.
0: He may be a very strong person, but he'll be bound to be drawn, attracted by the physical world.
1: ఈ యొక్క ఉమ ప్రత్యక్షమై ఇంద్ర ఇంతకు పూర్వం వచ్చినటువంటి వారెవరో నీకు తెలిసిన.
0: Then Uma said, Indra, do you know who came earlier, prior to you?
1: Atane Brahma Swarupudu.
0: He is the very form of Brahman.
1: Kevalam aakaramunu chuchi neevu swabhavamunu saakaramunu nee marchipoyinavu.
0: You are carried away by form and you have forgotten the nature.
1: Atane sarvashaktimayudu.
0: He is all powerful.
1: Atane sarvajnudu.
0: He is omniscient.
1: Atane sarvavyapakudu.
0: He is all pervasive.
1: Atane chetane sarvamulu jarugutunnadi kaani atani sankalpame lekunna ఏమాత్రం ఒక్కటి జరగదు ఈ జగత్తులో.
0: ఈజ్ ద మాస్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ హోల్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. వితౌట్ హిస్ విల్ నథింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్.
1: అతని యొక్క శక్తి సామర్థ్యం చేతనే మీరు యుద్ధములో విజయమును సాధించారు.
0: బికాస్ ఆఫ్ హిస్ కెపాసిటీస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్ యు వన్ ద బ్యాటిల్.
1: నిజముగా మీ శక్తి సామర్థ్యములే యుద్ధములో విజయం సాధించి ఉంటుంటే ఈ గరిక కోసం ఎందుకు మీరు లేపలేకపోయారు?
0: ఇఫ్ ది సక్సెస్ ఇస్ రియల్లీ డ్యూ టు యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ దట్ యు కుడ్ నాట్
1: ఈ గరికపోతుని ఎందుకు మీరు భస్మం చేయలేకపోయారు?
0: Why is it you can't burn down that grass blade?
1: కాదు కాదు, ఇది మీ శక్తి కాదు.
0: It's not your strength.
1: ఇది దైవ శక్తి. అన్నింటికి వెనుక ఆధారంగా ఉండి పని చేస్తూ ఉంటుంటారు.
0: ఇట్ ఇస్ ద డివైన్ స్ట్రెంగ్త్ దట్ ఇస్ బిహైండ్, దట్ ఇస్ ద బేసిస్ అండ్ మేక్ అదర్స్ ఫంక్షన్.
1: కనుక సమస్త మానవులకును, సమస్త కార్యములకును, సమస్త విజయములకును భగవంతుని యొక్క శక్తియే ఆధారంగా ఉండి పనులు చేయిస్తూ ఉంటుంటాయి.
0: Therefore for the entire mankind, for all his obligations, for all the success, it is the divine strength that is the base.
1: నేను అని అనుకోవటము కేవలము ఒక దేహ ప్రాంతంతో తప్ప మరొకటికి ఆధారం లేదు దీనికి.
0: To have the feeling such as I is just an illusion of the body.
1: ఇది కేవలం ఒక మట్టి ముద్ద వంటిది.
0: This is just a mass of mud.
1: ఈ మట్టి ముద్దకు ఇంత మహత్తరమైన శక్తిని ఏ రీతిగా కలిగింది?
0: How is it that mass of mud could have that high power?
1: దేహము మట్టి ముద్దనే కాని
0: body is just mass of mud.
1: దీనిని ఉపనిషత్తులు ఇది మృమ్మయము అన్నారు.
0: This Upanishad calls it as మృమ్మయ.
1: మృమ్మయమునందే చిన్మయం ఉంటుండాలి.
0: In this mass of mud there is awareness.
1: రత్నములు చిక్కాలంటే రాళ్ల లోపల మట్టి లోపలే ఉంటాయి, కానీ చెట్టులో కాయం.
0: The gems, if you want to have them, you can have in the stone and in earth, but not from a tree.
1: కనుక మనకు మణిముఖ్యములు జరగపాలంటే, దొరకాలంటే ఈ మనస్సు అనేటువంటి, ఈ శరీరం అనేటువంటి ఈ దేహం నుండి మనకు లభ్యం కావాలి.
0: To have the precious gems and pearls, they could be made available within the body.
1: దేహమును ఆధారం చేసుకుని,
0: basing in the body,
1: దేహిని మనం లక్ష్యంలో ఉంచుకొని,
0: keeping the indweller in view,
1: జీవితాన్ని గడపటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: To lead the human life is the main responsibility.
1: ఉపనిషత్తులు కూడాను,
0: ఎవరి ఉపనిషత్
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లుగా భ్రమిస్తూ దీన్ని పోషిస్తూ వచ్చాయి.
0: Have taken all as instruments and are sustained by that.
1: కానీ ఈనాటి మానవుడు ఇవి పనిముట్లుగా భావించటం లేదు.
0: But man today is not viewing them as instruments.
1: తమ యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి ఒక స్వరూపములుగా వీరు విశ్వసిస్తున్నారు.
0: He takes them as a manifestation of his strength and power.
1: కాదు, రాసేది చేయి కాదు.
0: It's not the hand that writes.
1: చూచేది కన్ను కాదు.
0: It's not the eye that sees.
1: వినేది చెవు కాదు.
0: It's not the ear that
1: hears. మాట్లాడేది నోరు కాదు.
0: It's not the tongue that speaks.
1: అన్నింటికి నీ వెనుక ఒకటి ఆధారమే, అదియే దివ్యత్వము, అదియే ఆత్మతత్వము.
0: Behind this, there is a divinity as the basis, the nature of the self.
1: దానిని మర్చిపోతున్నారు ఈనాడు.
0: Today that is forgotten.
1: ఈ ఆధేయాలంతా కూడా ఆధారం చేసుకుంటున్నారు.
0: They are carried away by the all the supported things.
1: ఇది సరికాదని బోధించే నిమిత్తమే ఉపనిషత్తులు వెలువడినాయి.
0: ఉపనిషత్స్ హావ్ కమ్ టు టీచ్ ద ప్రాపర్ థింగ్స్.
1: దివ్యమైనటువంటి యొక్క మానవ తత్వము ఆత్మతో కూడినదే కానీ అన్యము కాదు అని చెప్పి.
0: ద హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ విత్ ఇన్ ద డివినిటీ అండ్ నథింగ్ సెపరేట్.
1: జీవుడు దేవుడు రెండు ఒక్కటే కానీ రెండు కాదు అని.
0: ద ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ నాట్ డిఫరెంట్.
1: కేవలం ప్రతిబింబంగా కనిపించే సమయంలో జీవుడు అనుకుంటున్నారు, బింబంగా ఉన్నప్పుడు దేవుడు అనుకుంటున్నారు.
0: When it is seen as a reflection, it is the individual.
1: Bimbam pratibimbam rendu kudanu okkate.
0: Object and the reflection are one and the same.
1: Idi kevalam deha pranti chetane manamu ఈ బింబమైనటువంటి ఆత్మతత్వాన్ని కొంతవరకు మర్చిపోతున్నాం.
0: Because of the body feeling, we have forgotten the true self, which is the image.
1: ఆత్మను మరచిన అన్యం మనకొకటి లేదు.
0: If we forget this self, there is nothing else.
1: అత్యంత సమీపంలో ఉండేటువంటిది మనకు ఆత్మనే, దైవమే.
0: It is God, the ఆత్మా, that is nearest.
1: ఇంత సమీపంలో ఉండేటువంటి దైవాన్ని మనము వదిలి ఎక్కడో దూరంగా మనం దాన్ని పరిశోధన చేస్తున్నాము.
0: We leave God who is nearest to us, but we try to
1: అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తున్నాము.
0: Go to the forest and undertake
1: penance. ఈ రూములో కూర్చొని ధ్యానాలు జరుపుతున్నాము.
0: We meditate in dark rooms.
1: కాదు కాదు, ఆ అశాంతిలోనే ప్రశాంతి, ప్రశాంతిలోనే ప్రకాంతి, ప్రకాంతిలోనే పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మతత్వము అన్నది.
0: It is only in this restlessness there is peace. It is only here we find the light, and then we find the supreme light, the light of light.
1: కనుక మనలో అనేక విధమైనటువంటి ఒక చెడు భావాలు మనం ఆవిర్భవిస్తుంటాయి.
0: Many bad thoughts do come.
1: ఈ చెడు భావాలకు కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: ఇది మానవునికి రావాల్సినటువంటి చెడు భావాలే కాదు.
0: They are not the bad thoughts, the thoughts to come to a human being.
1: ఇది మానవుల్లో ఉద్భవించినటువంటివే కాదు.
0: They don't take their origin in mankind.
1: కేవలం ఆహార విహారాశ్రమంలో ప్రవేశిస్తున్నాయి.
0: They come because of food and habits.
1: ఈ గుణములంతా కూడాను లోపల నుంచి ఆవిర్భవించినవి కావు, బయట నుంచి ప్రవేశించినవి.
0: దీస్ ఆర్ నాట్ ద క్వాలిటీస్ దట్ హావ్ కమ్ ఫ్రమ్ విదిన్, దే హావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: మనం భుజించే ఆహారం బట్టి ఈ కామక్రోధ లోపమోహం మాత్సర్యములు అభివృద్ధి అవుతున్నాయి.
0: Depending upon the food that we partake, we get all these qualities.
1: వేరేటువంటి సంఘమును పురస్కరించుకుని వీటిని క్రియలో ప్రవేశపెడుతున్నారు.
0: Basing on the companion around, we take to action.
1: కనుక ఈ రెండింటికి మూల కారణము బయట ప్రపంచమే కాని అంతర్భావము కాదు.
0: For both of these two things, it's only outer world that is responsible.
1: కనుక బయట నుంచి వచ్చినటువంటి కానుకని దీనికి పశ్చితీతి పశుహు అన్నారు.
0: As they come from outside, it's called పశ్చితీతి
1: పశుహు. ఇది పశు గుణములే కాని మనిషి గుణములు కాదు.
0: It's animal quality and not human quality.
1: బయట చూచేదంతా పశువే.
0: It's only the animal that will have external vision.
1: ఆత్మతత్వాన్ని చూచేది మనిషి.
0: It's only human being who will watch within.
1: కనుక మన దుర్గుణములంతా కూడాను ఇది కేవలం మనలో నుంచి వచ్చినటువంటివి కాదు.
0: Therefore, bad qualities have not come
1: from us. చెడ్డ భావాలు వస్తున్నాయి అని అనుకుంటారు.
0: We feel sometimes, why bad thoughts come to us?
1: చెడ్డ భావాలు లోపల నుంచి రాలేదు.
0: Bad thoughts have not come from
1: us. బయట నుంచి లోపల ప్రవేశిస్తున్నాయి.
0: They come from outside and enter in.
1: ఆహారం చేతను,
0: out of food,
1: విహారం చేతను,
0: habit,
1: సంపర్కం చేతను,
0: association,
1: సంఘము చేతను,
0: society,
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలు మనలో ప్రవేశిస్తుంటాయి.
0: The good and bad enter.
1: కనుకని, tell me your company, I shall tell you what you are. మంచి సంఘాన్ని మనం చేయాలి.
0: Therefore, we should be in good company.
1: గుడ్ కంపెనీ చేరినప్పుడు మనకు గుడ్ థాట్స్ ఏ వస్తాయి.
0: Therefore, when we are in good company, we will have good thoughts.
1: ఆ గుడ్ కంపెనీ నీలోనే ఉంటుండాలి.
0: The good company is within you.
1: దీనిని అంగములోని జంగము.
0: This is called the awareness in a limb.
1: జంగములోని సంఘము.
0: That is association there.
1: సంఘములోని లింగము.
0: And there is the divinity within that.
1: ఏమిటి ఆ లింగము?
0: What is the divinity?
1: అంగము.
0: అంగంలోని
1: జంగము,
0: దట్ ఇస్ అవేర్నెస్.
1: అదే జీవతత్వము.
0: దట్ ఇస్ నేచర్ ఆఫ్ ది
1: జంగంలోని సంఘము. ఒక సొసైటీ ఉంటుంది
0: అక్కడ.
1: వర్గములు, ఇది ఆరు మంది ఒక సొసైటీగా చేసుకున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్ మేక్ ఎ సొసైటీ.
1: ఆ జంగంలోని లింగము,
0: దట్ ఇస్ డివినిటీ లింగ.
1: ఆ లింగమే ఆత్మతత్వము.
0: దట్ లింగ డివినిటీ.
1: లింగమనగా ఎందుకు ఈ పేరు వచ్చింది?
0: How is it that linga is?
1: ఆద్యాంతములు తెలియనటువంటిది కాబట్టి దీనికి లింగం ఉన్నారు.
0: As it has no beginning and end.
1: Iti gamiti iti lingam.
0: That into which it merges is linga.
1: కనుకనే దైవత్వం ఒక ఆత్మలింగంగా తీసుకున్నారు.
0: Therefore divinity is represented by linga.
1: ఆత్మలింగం భజరే అమృతలింగం భజరే అన్నారు.
0: Sing the glory.
1: అమృతమైనటువంటి ఈ లింగం.
0: This linga is immortal.
1: కనుక మనలో నుంచి వచ్చేటువంటి దుర్భావములంతా కూడాను మానవులు కాదు, ఇది కేవలం పశు గుణములు.
0: ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ నాట్ హ్యూమన్,
1: అయితే ఈ పశు గుణములు కూడా భగవంతుడికి అర్పితం చేయమన్నాడు.
0: యు ఆఫర్ ఈవెన్ అనిమల్ క్వాలిటీస్ టు గాడ్.
1: నీవు ఏదైనా సరే మంచి కానీ చెడ్డ కానీ భగవద్ప్రీత్యార్థం అని మొదలుపెట్టి,
0: గుడ్ ఆర్ బ్యాడ్ జస్ట్ సరెండర్ ఆఫర్ టు గాడ్.
1: అయితే భగవంతునికి చెడ్డ నెట్టి ఇచ్చేది?
0: హౌ టు గివ్ బ్యాడ్ థింగ్స్ టు గాడ్?
1: నీ దృష్టిలో అది చెడ్డ కానీ
0: from your view point that
1: భగవంతుడు నీ దీంట్లో మన క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
0: బట్ గాడ్ విల్ కన్సిడర్ ద క్వాలిటీ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీ దగ్గర ఒక 500 రూపాయల నోట్ ఒకటి ఉంది.
0: యూ హ్యావ్ విత్ యూ 500 రూపీ నోట్.
1: కానీ అది చాలా మాలిన్యమైపోయింది, మసిగా మారిపోయింది, ఆయిల్ అంతా ఉంది, ఏమేమో రాసి పెట్టారు, పనికి మాలినటువంటి పేపర్ గా ఉంది.
0: It's all dirty, oily, so many things have been written on that and it appears that you
1: are useless.
0: you are disgusted by the very look of
1: him. పిచ్చగానికి ఇచ్చినా కూడా పుచ్చుకోడు.
0: Even if he gives a beggar, he is not ready to accept.
1: కానీ ఆ మైనమైనటువంటి ఒక 500 రూపాయల నోట్ను రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ కి ఇచ్చి తప్పక తీసుకుంటాడు.
0: But give it to the Reserve Bank manager, 500 rupee note, you will certainly receive.
1: అతనికి కావాల్సినటువంటి క్వాలిటీ దాని నంబర్ కావాలి, కానీ దాని యొక్క మాలిన్యం కాదు కావాల్సింది.
0: The Reserve Bank manager wants the number, the quality, not the paper.
1: ఆ మాలిన్యమైనటువంటి దాన్ని తీసుకుని మంచి 500 రూపాయల నోట్ నీకు ఇస్తాడు.
0: He will receive the dirty note and give you clean, good note.
1: కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే రిజర్వ్ బ్యాంక్ మేనేజర్.
0: So God is Reserve Bank manager.
1: నీవు ఏదైనా సరే నీ చెత్త విమతి అన్ని అతనికి ఇచ్చేసి,
0: therefore whatever may be good and bad, offer to God.
1: ఆ చెడ్డవి తన తీసుకుని మంచివి నీకు అందిస్తాడు.
0: He accepts bad and gives you good.
1: కనుకనే నీవు దైవాత్మిక భావంతో నీవు చేస్తే ఈ చెడ్డ కూడా మంచిగా మారిపోతాయి.
0: If you offer with the feeling of surrender, even bad turns good.
1: కానీ చెడ్డ భావంతో మనం చేస్తే అన్ని మంచి కూడా చెడ్డగా మారిపోతాయి.
0: But if you do it with bad thoughts, even good turns into bad.
1: కనుక భగవత్ తత్వం లోపల ఏమాత్రం కూడా మాలిన్యం అక్కడ చేరడానికి వీలు లేదు.
0: Therefore in divinity there is no
1: భగవంతుడు ఏది చేసినా,
0: whatever the God does,
1: ఏది చెప్పినా,
0: whatever he say,
1: ఏది చేయమని కూర్చినా,
0: whatever he wants you to do,
1: సర్వము కూడా మంచిదే కానీ చెడ్డవి తనలో నుంచి రావు.
0: Everything is perfectly good, nothing bad comes out of him.
1: అతన్ని కొట్టు అంటాడు.
0: He wants you to beat him.
1: దాంట్లో కూడా ఒక మంచి ఉంటుండాలి.
0: There is also there is something good.
1: కోసం కొట్టమన్నాడు.
0: What is the reason?
1: ఆ కొట్టడం వల్ల వాడిలో ఉండేటువంటి పరివర్తన ఏ విధంగా మారుతుందో.
0: By beating him, what kind of transformation would come?
1: ఒకరిని తీసుకుని కత్తి తీసుకుని వీడికి అక్కడ పోయి అంటాడు.
0: He will ask you to cut at one place.
1: కానీ ఆ కొయ్యడం వల్ల వాడికి ఏ విధమైనటువంటి ఒక మంచి కలిగిందో.
0: By cutting that, what kind of good that will
1: come? ఆ విశ్వాసమును మనం గట్టిగా పెట్టుకుంటే,
0: if we have that hold of faith,
1: ఏమాత్రం కూడా మనకు అపజయం అనేటువంటిది రాదు.
0: We'll never be afraid.
1: ఇవాళ ఆ విశ్వాసం మనం కోల్పోయినాం.
0: But today we have lost that faith.
1: ఒకటి అనవచ్చును, నాకు ఆయుష్ దండిగా ఉంటుండాలి, అస్ట్రాలజర్ చెప్పారు నాకు 90 సంవత్సరం వరకు ఆయుష్ ఉంటుందని మిత్యకి దుమికాడట.
0: వన్ పర్సన్ సెడ్ అస్ట్రాలజర్ టోల్డ్ మీ దట్ ఐ విల్ లివ్ ఫర్ 90 ఇయర్స్, దేర్ఫోర్ హీ జస్ట్ జంప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్.
1: ఆయుష్ ఉంది కానీ పైనుంచి దుమ్మటం వల్ల కాళ్ళు విరగవచ్చు కదా.
0: హీ హాస్ గాట్ ది లైఫ్ స్పాన్ బట్ బై జంపింగ్ హీ మే హావ్ సస్టైన్ ఎ ఫ్రాక్చర్ ఆఫ్ ద లెగ్.
1: కనుక ఆయుష్ ఉందని మనం అహంకారంతో అది పని చేయకూడదు. మనం
0: because of life span you should not act egoistic.
1: Mana kartavyaadi nirvartinchali.
0: We should discharge
1: it. Adhe bhagavantudu pai nunchi dunkunte kaalu iragave gari maadi vachi parachute maadi vachi kindiki divachu.
0: But if God wants you to jump, you will be certainly protected because God will appear to the parachute.
1: Sarvamu rakshinchetundi oka tattame kaani sikkinchetundi bhavam tanlo ledu.
0: God protects all the time but he never wants to punish.
1: Daivam evvanni kosam sikkinchadu.
0: God will never punish anyone.
1: అందరినీ రక్షించడమే.
0: హి ప్రొటెక్ట్స్ ఆల్.
1: ఆ రక్షణ అనేటువంటి యొక్క విషయం తెలియనటువంటి వారికి అది శిక్షణగా మారిపోతుండాలి. మానవుడు తనను తాను శిక్షించుకుంటున్నాడే కానీ దైవం ఎవరిని శిక్షించడం లేదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ పనిష్మెంట్ బట్ నాట్ ఫ్రమ్ గాడ్.
1: తన చెడ్డనే తనకు శిక్షగా మారిపోతుండాలి.
0: ఆల్ ఇస్ బ్యాడ్ బికమ్స్ పనిష్.
1: తన మంచియే తనకు రక్షగా మారిపోతుండాలి.
0: హిస్ గుడ్ విల్ ప్రొటెక్ట్ హిమ్.
1: తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటారు.
0: హిస్ హ్యాపీనెస్ ఇస్ హెవెన్, హిస్ మిజరీ ఇస్ హెల్.
1: కనుక దైవము ఒకరిని శిక్షించడం కానీ రక్షించడం కానీ ఏనాటికి లేదు. దైవం ఎప్పుడు కూడా రక్షించడమే.
0: God doesn't protect one and punish other. He always protects.
1: శిక్షణ రక్షణ వారి యొక్క సంకల్పం యొక్క ప్రతిబింబాలి.
0: Protection and punishment are the reflections of faith.
1: దీనిని ఉపనిషత్తులంతా కూడా చక్కగా ప్రబోధిస్తూ, ఓ మానవుడా ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్తి అవరాన్నే మొదట ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీవు లేయి.
0: ఉపనిషత్ taught these things very clearly. Arise awake.
1: సూర్యుడు ఉదయిస్తున్నాడు.
0: ఆ
1: వెలుగు లోపల నీ జీవితాన్ని సార్థకం గావించుకో.
0: రిడీమ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ సన్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిలో నీ పూర్తి మానవత్వాన్ని భస్మం చేసుకోవద్దు.
0: డోంట్ బర్న్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్.
1: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ రియల్లీ సేక్రెడ్.
1: దైవ సమానమైనటువంటిది.
0: ఇట్ ఈక్వల్ టు డివైన్.
1: దైవంగానే ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ డివినిటీ.
1: అట్టి మానవత్వాన్ని మనము
0: టచ్ హ్యూమన్
1: దైవార్పిత భావంతో కాకుండా జీవాత్మిక భావంతో మనం చూస్తుంటే ఎంతకాలం మనం ఈ జీవితాన్ని వ్యర్థం.
0: వితౌట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డివినిటీ ఇఫ్ వి ప్రొసీడ్ అలాంగ్ ఇండివిజువాలిటీ హౌ లాంగ్ షుడ్ వి లివ్.
1: ఏ మానవుడు దైవార్పితమైనటువంటి జీవితం గడుపుతాడో వాడే నిజమైనటువంటి సార్థక జన్మడు.
0: ద హ్యూమన్ బీయింగ్ హూ స్పెండ్స్ దిస్ లైఫ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ సరెండర్ అన్ టు గాడ్.
1: అదే భగవద్గీత ఎందుకు కూడాను ఎవరు మీకు ప్రీతి స్వామి అని ప్రశ్నించాడు అర్జునుడు.
0: అర్జున క్వశ్చన్ ఇన్ భగవద్గీత, లార్డ్ హూ ఇస్ యాక్సెప్టబుల్ టు యూ.
1: అర్జున ఎవరు నన్ను స్మరించి ఎవరు నాకే సర్వాత్మితం గావించి ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడో వాడే నాకు నిజమైనటువంటి ప్రేముడు. ప్రియుడు
0: Then he said, Arjuna, the one who thinks of me, the one who offers everything to me, who loves me, is
1: Prema Premane Sati.
0: The love is just equal to love.
1: Deshame Sati.
0: The hatred is parallel to hatred, that's all.
1: కనుకనే నా ఎత్తున్నదంతా ప్రేమనే.
0: సో వాట్ ఆల్ దట్ ఇస్ విత్ ఇన్ మీ ఇస్ లవ్.
1: ప్రేమకు ప్రేమనే సాటి.
0: ప్రేమ ఇస్ ఈ
1: కానీ మధ్యలో అడ్డు తగులుతున్నాయి కొన్ని.
0: మధ్యలో
1: సత్య అడ్డు తగిలేటువంటివి ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ ఆబ్స్టకల్?
1: అది నీ కల్పితాలే.
0: దర్ ఆల్ యువర్ ఓన్ మేకింగ్.
1: భూమిలో కావలసినంత నీరు ఉంటుండాలి.
0: దిస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ అర్త్.
1: కానీ ఆ నీరు నీకు కనిపించడం లేదు.
0: బట్ యూ డోంట్ సీ దట్ వాటర్.
1: నీకు నీరుకి మధ్య లోపల మట్టి చేరిపోయింది.
0: బట్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ దేర్ ఇస్ మడ్.
1: నీవు ఆ మట్టిని తీసివేస్తే అడుగున్న నీరు నీకు లభ్యమవుతుంది.
0: When you remove the mud, you'll find the water at the bottom.
1: కనుక ఇది అన్నిటికీ మాయా అనేటువంటి తెర ఒకటి ఉంది.
0: Therefore, for everything there's a curtain of illusion.
1: మాయా అనగా ఏమిటి? అదే ఈ ఉపనిషత్తులందు విద్య అవిద్య అన్నారు.
0: What do you mean by illusion? This Upanishad is called Vidya and Avidya.
1: తెలిసినది విద్య, తెలియనిది అవిద్య.
0: That which is known is Vidya, that which is not known is
1: Avidya. ఉన్నది విద్య, లేనిది అవిద్య.
0: That which exists is vidya, that which does not is avidya.
1: కనుకని లేని దానిని ఉన్నదని చెప్పడమే మాయా.
0: The illusion is that which speaks
1: of ఉన్నదాన్ని లేదని చెప్పడమే మాయా.
0: That which non-existent.
1: ఈ రెండింటిని ఆవరణ విక్షేపములు రెండు కూడా ఒక్కతూరి జరుగుతుంటాయి.
0: These two, the illusion and vikshepa, happen at the same time.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: చీకటిగా ఉంది.
0: ఇట్స్ డార్క్, పిచ్ డార్క్.
1: ఆ చీకటిలో ఒక త్రాడు పడి ఉంది, అది పాము అని మనం భయపడ్డాం.
0: ఇన్ పిచ్ డార్క్నెస్ యూ ఫైండ్ ద రోప్ అండ్ యూ మిస్టేక్ ఇట్ యాజ్ సర్పెంట్.
1: కానీ ఇది పాము అని భయం వచ్చేటప్పటికి నువ్వు దూరం వెళ్ళావు.
0: దెన్ వన్స్ యూ టేక్ ఇట్ యాజ్ సర్పెంట్ యూ కీప్ ఇట్.
1: నీలో భయం కూడా నువ్వు ప్రవేశించింది.
0: దెన్ దెర్ ఇస్ ఫియర్ ఆల్సో.
1: మరొక వ్యక్తి వస్తుంటుంటే ఎందుకు నీవు ఇంత భయపడుతున్నావు అని ప్రశ్నించినప్పుడు అక్కడ పాము ఉంది అంటాడు.
0: వెన్ అనదర్ ఇండివిజువల్ స్టెప్స్ ఇన్ ఆస్ యు వైర్ యు అఫ్రైడ్ ఆఫ్ యు సే బికాజ్ ఆఫ్ సర్పెంట్.
1: అక్కడ లైట్ వేసి చూసేటప్పటికి పాము కాదు, అది త్రాడు.
0: వెన్ యూ స్విచ్ ఆన్ ద లైట్ ఇట్ నాట్ ద రో ఇట్ నాట్ సర్పెంట్.
1: ఎప్పుడు అది త్రాడు అని తెలిసిందో భయం పోయింది.
0: ది మూమెంట్ యు నో దట్ ద రో దేర్ ఇస్ నో
1: ఫియర్ సమీపించాడు.
0: హి ఇస్ వెరీ క్లోజ్ టు దట్.
1: ఆ ప్రక్కన ఉన్నటువంటి దీన్ని త్రాడు తీసి ఇంకొక ప్రక్కన పారవేశాడు.
0: జస్ట్ కలెక్టెడ్ ఇట్ అండ్ థ్రోన్ ఇట్ అసైడ్.
1: ఇది పూర్వము పాము అని అనుకున్నాడు.
0: ప్రయర్ టు దట్ హి హస్ టేకెన్
1: పాము అని అనుకున్నప్పుడు అది త్రాడే.
0: ప్రయర్ టు దట్ ఇట్ వాస్ ఓన్లీ రో.
1: లైట్ వేసి స్విచ్ ఇది త్రాడు అనుకున్నప్పుడు త్రాడే.
0: వెన్ హి స్విచ్డ్ ఆన్ ద లైట్ ఇట్ ఇస్ జస్ట్ ద రో.
1: పాము పోలేదు, త్రాడు రాలేదు.
0: ద స్నేక్ హాస్ నాట్ వానిష్డ్ అండ్ ద రోప్ హాస్ నాట్ అపియర్.
1: త్రాడు పోలేదు, పాము రాలేదు.
0: ద రోప్ హాస్ నాట్ వానిష్డ్ అండ్ ద స్నేక్ హాస్ నాట్
1: అపియర్. ఒక్కటే
0: రోప్ ఇస్ రో.
1: పోయినది వచ్చినది నీ భ్రమనే.
0: దట్ విచ్ హాస్ కమ్ దట్ విచ్ హాస్ గోన్ ఇస్ యువర్ ఓన్ భ్రమ ఆర్ ఇల్యూషన్.
1: ఇమాజినేషన్.
0: ఇమాజినేషన్.
1: తాడు పోయింది అనుకోవటము నీ భ్రమనే.
0: ఇది థింగ్ దట్
1: రాము వచ్చింది అనుకోవటము నీ భ్రమనే. పూర్వం పాము లేదు.
0: ఇఫ్ యూ థింక్ దట్ ది రోప్ ద స్నేక్ డిసప్పియర్
1: లైట్ వేస్తానే పాము పోలేదు, త్రాడు రాలేదు.
0: ద రోప్ హాస్ నాట్ కమ్ అండ్ ది స్నేక్ హాస్ నాట్
1: వానిష్డ్. అప్పుడు ఇప్పుడు ఉన్నది ఒక్కటే.
0: దెన్ అండ్ నౌ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
1: కనుక నీ బ్రహ్మం గారు కూడా చెప్పారు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే, ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కటే.
0: Therefore it is said, here, there, wherever you see, only one.
1: Brahmananu turchivesi nimittamai
0: to clear off all the imagination.
1: Indi vidhamainatuvanti bodhanu cheyavalasi vastu untundi.
0: So many teachings have to be made.
1: Lokamulo kashtamulaku nashtamulaku dukkhamulaku karanamu maname kani marokaru kaadu.
0: In this world, for all the troubles, anxieties and miseries, we are responsible.
1: Daivanni dooram chesukoni aneka dukkhamulaku kuri ayipothunnaru.
0: We keep God at a distance and we suffer.
1: Daivaniki samipamaipoyi anni sukhamulu pondutunnaru.
0: Being so close to God, we will have all the happiness.
1: Idi pratyaksha pramanamu.
0: This is the direct proof.
1: Elanti chikku ainappudiki okka chalamu lopala kuda nu veedipothunnayi.
0: Whatever might be the problem, it will vanish in a moment's time.
1: Daivaniki dooramainappudu elanti sulabhamainatundi karyamulu kuda nu chikkullo cheripothunnayi.
0: When we are far from God, easy things become complicated.
1: Kanukane daivam yokka vishwasamu మానవుల్లో ఉండినప్పుడు అతని ఆత్మస్వరూపుడైపోతాడు.
0: వెన్ దర్ ఇస్ ఫెయిత్ ఇన్ గాడ్ విదిన్ అస్ హి బికమ్స్ వెరీ
1: తనలో ఆత్మ ఉండి కూడాను తన ఆత్మనే తాను నమ్మలేకపోతున్నాడు.
0: దో దర్ ఇస్ ఆత్మ విత్ఇన్ హిమ్ హి ఇస్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్.
1: ఆత్మ అనేటువంటి ఆ విల్ పవర్, ఆ దివ్య శక్తి లేకపోతే మానవుడు క్షణమైన జగత్తులో ఉండలేదు.
0: వితౌట్ దట్ ఆత్మ ద విల్ పవర్ హి కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహం?
0: వాట్ ఈస్ దిస్ బాడీ?
1: నిమిష నిమిషములకు నీచులూరునే కానీ పునుగు జవ్వాదీలు పుట్టబో.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద సెంట్ ఆర్ అరోమా.
1: కడుపులోని మలము,
0: ఇన్ ద స్టమక్ దేర్ ఇస్ ఫీసెస్.
1: కడమెల్ల ఎముకలు,
0: హోల్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: మురి పైన చూడాలి, ఏది మురికి తోలు.
0: అండ్ దేర్ ఇస్ ద స్కిన్ విచ్ ఇస్ డర్టీ.
1: తోలు మురికిది, Sin is dirty. కడుపు లోపల ఒక పెద్ద మలం పంట.
0: Within the stomach there is
1: దేహమంతా కూడా అంబుల పొద.
0: The body is full of bones.
1: ఇది ఆ మన యొక్క స్వరూపము.
0: Is this our form?
1: కాదు కాదు కాదు.
0: No.
1: దీనిని ఆధారం చేసుకుని
0: taking it as a basis.
1: ఆత్మానందాన్ని అనుభవించాలి.
0: One should experience the bliss.
1: ఈ ఆనందం అనేటువంటిది నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. నిత్యానందం. ఈ ఆనందము మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నిత్యానంద ఎటర్నల్ బ్లిస్ దట్ ఇస్ చేంజ్లెస్.
1: దానికంటే మించిన సుఖం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ బియాండ్.
1: లౌకికమైన సుఖములు ఒక నిమిషం రావచ్చు, మరొక నిమిషం పోవచ్చు.
0: వరల్డ్లీ ప్లెజర్స్ మే కమ్ అండ్ డిసపియర్.
1: కానీ దైవానందం అనేటువంటి తలుచుకున్నప్పుడంత ఆనందం కలుగుతూ ఉంటాయి.
0: ద డివైన్ బ్లిస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: పరమసుఖదం
0: సుప్రీం హ్యాపీనెస్
1: కేవలం జ్ఞానమూర్తి. జ్ఞానమూర్తి
0: ఇట్ వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఏమిటి ఈ జ్ఞానం అంటే?
0: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
1: విజ్ఞానమా, ప్రజ్ఞానమా, సుజ్ఞానమా, అజ్ఞానమా?
0: ఈజ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఆర్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆర్ ఇగ్నోరెన్స్?
1: కాదు కాదు, ఏ జ్ఞానము కాదు.
0: నన్ ఆఫ్ ది
1: అద్వైత జ్ఞానం.
0: ఇట్ ఇస్ నాన్ డ్యూయల్ విజ్డమ్.
1: రెండు కానటువంటి జ్ఞానం అది.
0: ఇట్ ఈస్ జ్ఞానం వితౌట్ ద సెకండ్.
1: దానికంటే మించిన సుఖం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ బియాండ్.
1: లౌకికమైన సుఖములు ఒక నిమిషం రావచ్చు, మరొక నిమిషం పోవచ్చు.
0: వరల్డ్లీ ప్లెజర్స్ మే కమ్ అండ్ డిసపియర్.
1: కానీ దైవానందం అనేటువంటి తలుచుకున్నప్పుడు అంత

0: whether right or wrong.
1: ప్రజ్ఞానం అంటే ఇది సుఖము ఇది దుఃఖము అని తెలుస్తుంది.
0: If it is a general knowledge, it will decide whether happiness or misery.
1: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఇది ఏమాత్రము మార్పు చెందేటువంటిది కాదు.
0: But the knowledge of the self is changeless.
1: దీనిని దివ్యమైనటువంటి యొక్క ధనముగా భావిస్తూ వచ్చారు.
0: This is considered viewed as
1: ఈ ఏకాత్మతత్వమే సర్వుడు ఎందు ఉంటుండాలి.
0: This feeling of oneness is present everywhere.
1: ఈ ఏకాత్మ భావం ఒకటి ఉంటే జగత్తంతా కూడా ఆనందంతోనే మునిగిపోతుంది.
0: If this oneness is there, the whole world will be blissful.
1: భిన్న భావం ఉండటం చేతనే జగత్ దుఃఖంలో మునిగిపోతుంది.
0: Because of multiplicity, the world is miserable.
1: ఈ భిన్న భావం ఎంత వచ్చింది?
0: How did they come?
1: ముండే ముండే మతిర్ భిన్న తలలు వేరుగా ఉండటం చేత తలంపులు కూడా వేరుగా వస్తున్నాయి.
0: As heads and minds are different, thoughts are also vary.
1: కనుక నీవు తలలు వేరైనప్పటికీ నీ తలంపులు ఒక్కటిగా పెట్టుకో.
0: The heads may be different, but have one thought.
1: ఆ తలంపులు ఎట్లా పెట్టుకుంటావు నీవు?
0: How should you think?
1: జగత్తంతా జగదీశుని యొక్క రూపంగా భావించు.
0: Take the world as the form of God.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: Entire universe is the form of Vishnu.
1: కానీ నీ తలని ఈ యొక్క విశ్వ స్వరూపంలో నువ్వు పెట్టద్దు.
0: But don't make your head enter into this world.
1: Hands in the society, head in the forest.
0: So Swami says, hands in society and head in the forest.
1: అనగ ఫారెస్ట్ అనగా ఏంటి?
0: Then what do you mean by forest?
1: అడవి అని కాదు.
0: It's not a mere forest.
1: మొన్న అమెరికాలో ఒక పెద్ద అడవి అంతా భస్మమైపోయింది.
0: In America recently, the whole jungle is burned.
1: కానీ ఇక్కడ ఈ అడవి అనేటువంటి భస్మమయ్యేటువంటిది కాదు.
0: But this forest can never be burned.
1: Forest.
0: It's forest.
1: దీన్ని ఇంగ్లీష్ లో ఏం చేసుకుంటే ఫార్ రెస్ట్.
0: If you take it in English, it's for
1: ఈ మనోనాశనము అదే సంపూర్ణమైన ఆనందము. ఫార్ రెస్ట్.
0: The total annihilation of the mind is for rest.
1: విశ్రాంతిని ఇచ్చేటువంటిది ఈ మనస్సు.
0: It confers supreme peace.
1: అశాంతిని ఇచ్చేటువంటిది కాదు మనస్సు.
0: It doesn't give restlessness.
1: కనుక అశాంతిని ఇచ్చేటువంటి మనసుగా నీవు భావించడం చేతనే నీవు అనేక దుఃఖంలో గురి అయిపోతున్నావు.
0: If you take the mind that confers restlessness,
1: మన మనస్సు ప్రశాంతిని ఇచ్చేటువంటిది.
0: So, to our mind we get the supreme peace.
1: సుఖమును ఇచ్చేటువంటిది.
0: It gives happiness.
1: ఆ సుఖం మించినటువంటి సుఖం మరొకటి లేదు.
0: There's no other happiness beyond this.
1: త్యాగరాజు కూడాను అనేక ధనకనక వస్తువాహనాదులు పంపించేశాడు భోజరాజు.
0: The king Bhoja sent all the worldly pleasures and wealth, coins to త్యాగరాజు.
1: చూచాడు.
0: He saw that.
1: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనస.
0: He said, oh mind, tell me truly, is it the wealth that gives happiness or proximity to God? Is it happiness at all?
1: ఇది passing clouds.
0: It's just passing clouds.
1: వస్తుంది పోతుంది.
0: They come and go.
1: కానీ ఈశ్వర సన్నిధి, ఆ సన్నిధి అదే సుఖమైనటువంటి.
0: The proximity, the closeness to the divine,
1: నిధి చాలు.
0: That is enough for me.
1: నా రెండు హస్తముల చేత కూడా ఆ రాముల పాదం పట్టుకున్నాను.
0: Both of my hands, I have caught hold of the
1: నన్ను పరీక్షించే నిమిత్తమే రాములు ఇన్ని విధములైనటువంటి పన్నాగములు పలుతున్నాడు.
0: Rama devised all these plans to test my devotion.
1: ఏమిటి?
0: What?
1: నా రెండు చేతుల నిండుకు ధనమును పెట్టి తన పాదములు తప్పించుకుని వెళ్లిపోవాలని చూస్తున్నాడు.
0: By keeping all the wealth in both of my hands, he wants to escape, take up back his feet.
1: నాకు వద్దు, నీ పాదములు నేను విచ్చను.
0: I don't want that. I will never
1: leave. నేను చేపట్టను.
0: I don't accept the wealth.
1: నీ ఒక్కడుంటే నాకు చాలు.
0: It's enough if you are there with me.
1: ఆ విధమైన విశ్వాసం ఉండటం చేతనే త్యాగరాజు సాత్తక నామాన్ని పొందాడు. త్యాగరాజు రాజుల్లో త్యాగమైనటువంటి వాడు.
0: Because of that, Chagaraja is rightly named. He is a king among those that offer sacrifice. అనేకమంది
1: త్యాగరాజు అని పేరు పెట్టుకుంటారు, భోగరాజులుగా మారిపోతారు.
0: There are many who have got this name Chagaraja, the one of sacrifice. కానీ త్యాగరాజు
1: సాత్తకమైన నామంగా ఉంది.
0: త్యాగం
1: చేశాడు.
0: సాక్రిఫైస్.
1: నీవు తప్ప నాకు అన్యం అక్కర్లేదన్నాడు.
0: బట్ ఫర్ యూ ఐ డోంట్ వాంట్ ఎనీవన్.
1: అలాంటి దీంతోనే ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ దిస్ వన్.
1: ఆ ఏకత్వం అనేటువంటిది ఎక్కడనూ మనం వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్
1: లోనే ఉంటుండాలి.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ విత్ఇన్.
1: చక్కగా మనం విచారణ చేస్తే మన దోషములన్నింటినీ సవరించుకుంటే అక్కడనే మనకు ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: When we inquire clearly and correct our mistakes, then you will have all the pleasure.
1: కనుకని ఈ ఉపనిషత్తుకు ప్రారంభం లోపలే ఈశా వాస్యం విదం సర్వం, సర్వం కూడా భగవంతుని యొక్క నివాసమే.
0: Therefore, Upanishads in the beginning, ఈశావాస్య, everything is divine.
1: ఏ వస్తువు చూసినా కానీ భగవంతుడు లేని వస్తువు లేనే లేదు.
0: There is no object in this world without where there is no God.
1: మన భ్రాంతితో ఇది చెడ్డది ఇది మంచిది అని మనం విమర్శిస్తున్నానే కానీ
0: బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ వీ టేక్ సమ్
1: విమర్శించవలసినటువంటి జగత్తులో భగవంతుడు సృష్టించలే లేదు.
0: God has not created anything
1: that you సృష్టి కూడాను ఆనందించవలసినటువంటిది.
0: ఎంటైర్ క్రియేషన్ హ్యాస్ టు గివ్ యూ ద హ్యాపీనెస్.
1: ఇంత ఆనందాన్ని మనము దగ్గర పెట్టుకుని
0: కీపింగ్ దట్ ఫండ్
1: ఆనందం.

0: నిమిత్తమై మనం అనేక విధములుగా కూడా ప్రాకులాడుతున్నాం.
1: We struggle for such happiness.
0: భగవంతుడు సంకల్ప సిద్ధుడా లేక సిద్ధ సంకల్పుడా అని రెండు సందేహాలు వస్తాయి.
1: Do you think that God's will manifest or we'll have all the thoughts will manifest?
0: సంకల్ప సిద్ధుడా అనుకుంటే మొత్తము సంకల్పం రావాలా తర్వాత కార్యజయం కావాలి.
1: If you call him a sankalpa siddha, first the will and the success later.
0: Idi poorna sthanam kaadu.
1: It is not the position of all fullness.
0: Endukati sankalpinchukoni oka kaaryanni sadhinchatamu.
1: Because he wills first and accomplishes later.
0: Idi bhagavantundi alanti kaadu. Siddha sankalpudu eppudu kuda sankalpam siddhaga nempuntadu.
1: He wills every time, it is ready all the time.
0: Idi elanti ante ఇప్పుడు నేను సంకల్పించుకుని రేపటి దినం నాకు ఈ కార్యం కావాలి అనుకుని దానికి తగినటువంటి కృషి చేయటం ఒకటి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఐ విల్ ఐ థింక్ నౌ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ఇట్ ఫ్రమ్ టుమారో.
0: రేపటి వరకు కాదు, నెక్స్ట్ మినిట్ కాదు, నెక్స్ట్ సెకండ్ కాదు, దానికి యోచన చేసేలేదు.
1: దేర్ ఇస్ నో థింకింగ్ వాట్స్ ఎవర్, నాట్ టుమారో, నాట్ ఎ మినిట్, నెక్స్ట్.
0: లౌకికమైన ప్రపంచంలో దీనికి సరి అయినటువంటి విట్నెస్ సాక్షి ఏమిటంటే తుపాకీ కొడతాం మనం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్, వెన్ యూ ఫైర్ ద గన్
0: ఇక్కడ కొట్టేటప్పటికి సౌండ్ వస్తుంది, అక్కడ హీట్ తగులుతుంది, రెండు ఒక తూరి జరిగిపోతుంది.
1: When you shoot it, you find the sound and also hit the other person, hit at the same time.
0: కాబట్టి దివ్యమైన పూర్ణత్వం ఏమిటంటే సంకల్పము కార్యసిద్ధి రెండు ఒకే తూరి అయిపోతుంది.
1: That the true divinity is the thought and its fulfillment at the same time.
0: ఈ సంకల్ప సిద్ధి లోపల ఏ విధంగా జరుగుతుందంటే జ్ఞానం యొక్క ఆవిర్భావము అజ్ఞానం యొక్క నాశనము రెండు జరిగిపోతాయి.
1: In this fulfillment and the divine will, the darkness of ignorance will vanish.
0: అప్పుడు జగత్ ప్రాంతి అనేటువంటి రెండు లేకుండా పోతాయి.
1: Then there will be no illusion of the world whatsoever.
0: దీనికి ప్రాపంచిక సంబంధమైనటువంటి ఒక విషయాల్లో ఒక చక్కని ఉదాహరణ చెప్పారు.
1: In worldly matters, there is a very good example.
0: ప్రజ్ఞానం అనే కుమారుడు పుట్టింది, అజ్ఞానం అనే తల్లి చచ్చింది.
1: The son of
0: అజ్ఞానమనే పుట్టింది పుట్టాడు, జ్ఞానపుత్రుడు
1: wisdom son is born.
0: అజ్ఞానమనే తల్లి చచ్చింది.
1: And the mother of ignorance died.
0: మన భారతదేశంలో ఉండేటువంటి సాంప్రదాయాన్ని పురస్కరించుకుని
1: as per the tradition of Bharat,
0: ఇది పుట్టినందుకు పురుడు అంటారు.
1: ఇట్స్ కాల్డ్ రిచువల్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: చచ్చినందుకు సూతకం అంటారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ సూతక.
0: చచ్చిన వారికి సూతకము, పుట్టిన వారికి పురుడు.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్
0: రెండు ఒక తూరి జరిగినప్పుడు అది చేయరు ఇది చేయరు.
1: బోత్ ద బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైమ్, నైదర్ ఆఫ్ ది టూ రిచువల్స్ ఆర్ పర్ఫార్మ్డ్.
0: అనగా ఏమిటి, దైవ సంకల్పం అనేటువంటి ఒక్క తూరి జరిగి ఆ కాలశక్తి జరిగినప్పుడు ఈ ప్రపంచము లేదు, నీవు లేదు, సర్వము ఒకటైపోయింది.
1: When once the divine will and the fulfillment are there, you don't exist at all.
0: Shanti raadu.
1: There is no world illusion.
0: Daivam duratvamu undadu.
1: You don't feel distance from God.
0: Rendu ekatvam ipothayi.
1: Both become one.
0: Ee ekatvamuniki nijamainatundi sandhya vaachukotam lokalu kodanu punya nadullo koyikodanu deeni kuda oka ekatvanni bodhisthu vachindi.
1: This unity is taught in the prayer offer at the twilight and also when you take the dip in the holy river.
0: Manamu prayagaku velutunnam.
1: We go on pilgrimage to Prayag.
0: Triveni lo tarpanalu chestunnam.
1: We make offerings in Triveni.
0: Ee Gangalo muliginaam manam.
1: We go and to
0: Ganga neelu dosalto teeskunnam.
1: We collect water out of Ganges.
0: Keshwar maha Narayan maha Madhavar maha Ganga neelu Gangake arpitam chestunna veedu taatsottu teechi ivvaledu.
1: The water of the Ganges is again offered to Ganges Patna and it's not his grandfather's property.
0: Kanaka ranga empty tanadu tanake ivvatamu.
1: Meaning offering that which belongs to him.
0: నా మనసు మీకు ఇచ్చాను అనుకుంటే నీ మనసు ఎక్కడుంది?
1: స్వామి, ఐ హావ్ గివెన్ మైన్ టు యూ.
0: నీ మనసు ఎవరు ఇచ్చారు?
1: హూ గేవ్ యూ దట్ మైండ్?
0: దైవమే ఇచ్చాడు.
1: గాడ్ హాస్ గివెన్ యూ.
0: స్వామి, నా శరీరాన్ని అర్పితం చేస్తున్నారు, నీ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది?
1: స్వామి, ఐ డెడికేట్ మై బాడీ. వేర్ ఫ్రమ్?
0: స్వామి ఇచ్చినటువంటిది.
1: ఓన్లీ స్వామి.
0: కాబట్టి గంగ నీళ్లు గంగకి అర్పితం చేసినట్టుగా
1: జస్ట్ ఎస్ ది వాటర్ ఆఫ్ ది గంగెస్ ఆఫర్డ్ బ్యాక్.
0: నీవని నీ మనోబుద్ధులంతా కూడా దైవానికి ఇచ్చిందా? నీవు ఇచ్చినట్టు కాదది, అది ఏకత్వమే.
1: If you offer your mind and intellect, it's not your own, it's just unity.
0: కనుక ఇక్కడ కూడా నువ్వు ఏకత్వాన్ని చూపిస్తూ వచ్చింది.
1: హియర్ ఆల్సో ద వన్నెస్ ఇస్ క్లియర్లీ ప్రూవ్.
0: కనుక జగత్తును ఎక్కడ మనము చూసినప్పటికీ ఏకత్వమే మనకు ప్రత్యక్షం అవుతుంది, అది కానీ భిన్నత్వం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యూ సీ యూ ఫైండ్ దిస్ యూనిటీ బట్ నాట్ డైవర్సిటీ.
0: అందరికీ ఆకలి దప్పులు ఉంటున్నాయి.
1: ఆల్ హ్యావ్ గాట్ దిస్ హంగర్ అండ్ థర్స్ట్.
0: అనగా ఏమిటి?
1: దెన్ వాట్ యు మీన్ బై దాట్?
0: లక్షాధికారికి ఆకలి అయిపోతే పంచపక్ష ప్రమాదాలు భుజించవచ్చు.
1: ఇఫ్ ఎ మిలియనర్ ఈస్ హంగ్రీ, యూ హావ్ డెలీషియస్ ఐటమ్స్.
0: లేక పిచ్చాధికారికి ఆకలి అయితే అమ్మని గంజి తాగొచ్చు.
1: ఇఫ్ ఎ పాపర్ ఈస్ హంగ్రీ, యూ హావ్ జస్ట్.
0: కానీ ఆకలేమో ఇద్దరికి ఒకటే గాని, ఒకటి పంచపక్ష ప్రమాదం తింటున్నాడు, ఇంకోటి గంజి తాగుతున్నాడు.
1: బట్ ది హంగర్ బీయింగ్ ద సేమ్, వాట్ వన్ టేక్స్ ఆర్ డెలీషియస్ ఐటమ్స్.
0: అన్నములు వేరు, ఆకలి ఒకటే.
1: Individuals are different, but hunger is one.
0: Shringaramulu veru, bangaram okkate.
1: Jewels are many, but gold is one.
0: Pasula vanyalu veru, paalu okkate.
1: The color of the cows are different, but milk is one.
0: Jeeva jantulu veru, jeevundu okkate.
1: There are so many beings, but the indweller is one.
0: Pula jatulu veru, poojalu okkate.
1: There are many varieties of flowers, so worship is one.
0: పూలు వేరు వేరు కావచ్చు పూజలు ఒకటి.
1: ఫ్లవర్స్ మే బి డిఫరెంట్ బట్ వర్షిప్ ఇస్
0: దర్శనములు వేరు.
1: ద పాత్స్ ఆర్ మెనీ.
0: ఓ ఇప్పుడు గరుడ దర్శనం అయిపోయింది.
1: యు హావ్ దట్ విజన్ ఆఫ్ గరుడ.
0: ఇవత్ వైకుంఠ దర్శనం అయిపోయింది.
1: ఐ హావ్ ద విజన్ ఆఫ్ వైకుంఠ.
0: దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
1: విజన్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఇస్ వన్.
0: అక్కడ కూడా నువ్వు ఏకత్వాన్ని నిరూపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో దిస్ యూనిటీ ఇస్ ప్రూఫ్.
0: ఇంకా మరణము, అది కూడా అందరికీ ఒక్కటే.
1: దెన్ డెత్ ఇస్ యూనిఫామ్ టు ఆల్.
0: బర్త్ అందరికీ ఒక్కటే.
1: బర్త్ ఇస్ యూనిఫామ్.
0: ప్రతి వ్యక్తి కూడా నువ్వు తల్లి గర్భం నుంచే పుడుతున్నాడు, కానీ కోటీశ్వరుడు ఆకాశం నుంచి టక్కన ఉట్టి పడలేదు.
1: ఎవ్రీ ఇండివిజువల్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. ఎ మిలియనీర్ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద స్కై.
0: బీదవాడు కదా భూమి నుంచి పుట్టి రాలేదు.
1: ఎ పాపర్ హాస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఇరువురు తల్లి గర్భం నుంచినే వచ్చారు.
1: బోత్ కమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్.
0: చూసారా? ఇంకా మరణము
1: ఏంటే,
0: ఎవడైనా సరే అయ్యో ఇతని ఎంపరర్, ఇతని పెద్ద చక్రవర్తి అని అతని మరణానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఏమీ లేదు. ఏ ఆసుపత్రిలో ఉంటే ఏమో ఎవరు తెలియకుండా వెళ్ళిపోతాడు.
1: బికాజ్ ఇస్ ఎన్ ఎంపరర్, డెత్ ఇస్ బౌండ్ టు కమ్. లెట్ హిమ్ ఇన్ ఎనీ హాస్పిటల్.
0: కనుక అన్ని సమత్వంగానే ఈ జగత్తులో మనకు గోచరిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి ఈక్వల్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మనం తెలుసుకోవటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: ఇదే ఉపనిషత్తులు బోధించేటువంటిది.
1: దిస్ ఇస్ టాట్ బై ఉపనిషత్.
0: ఇంకా క్రమక్రమేణ ఈ కేనోపనిషత్తు దీన్ని క్రమించి ఇంకా దాన్ని పోషిస్తూ వస్తుంది.
1: లేటర్ కేనోపనిషత్
0: ఒక్కొక్క ఉపనిషత్తును కూడా నువ్వు ఒక్కొక్క దాన్ని ఉద్ధరిస్తూ వస్తుంటాది.
1: ఈచ్ ఆఫ్ ది ఉపనిషత్ ఇంప్రూవ్స్ అపాన్ ది అదర్.
0: కానీ వేదములు చెప్పుతుంది, కానీ తిరిగి ఏకత్వాన్ని గావిస్తుంది.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బట్ ఇట్ టీచెస్ యూనిటీ.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు షాప్ కు వెళ్ళారు.
1: యు గో టు ఎ షాప్.
0: 2 గజాలు షర్టింగ్ ఇది క్లాత్ తీసుకున్నారు.
1: యు పర్చేస్ ఎ క్లాత్ షర్టింగ్ క్లాత్ 2 yards.
0: 2 గజాలు సరిగా ఉంటుండాలి ఒకే క్లాత్.
1: 1 cloth piece 2 yards.
0: కానీ నీవు షర్ట్ కుట్టించుకోవాలి.
1: బట్ యూ వాంట్ యువర్ షర్ట్.
0: కానీ ఆ 2 గజాలు పెట్టుకుంటే నీకు షర్ట్ ఎట్ వస్తుంది?
1: బట్ హౌ డూ యూ గెట్ విత్ దీస్ 2 yards?
0: నువ్వు టైలర్ చేతికిస్తావు.
1: యూ గివ్ టు ద టైలర్.
0: ఆ టైలర్ ఏం చేస్తాడు?
1: వాట్ డస్ హి డూ?
0: అన్ని కత్తిరించి ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేసేస్తాడు.
1: ద టైలర్ విల్ కట్ ఇన్ టు పీసెస్.
0: ఒక్కటిగా ఉండినటువంటి యొక్క 2 గజాముల యొక్క క్లాత్ను అనేక ముక్కలుగా చేసేస్తాడు.
1: దట్ వన్ పీస్ ఆఫ్ క్లాత్ 2 yards ఇస్ కట్ ఇన్ టు మెనీ పీసెస్.
0: కానీ ముక్కలుగా చేశాడు, కానీ తిరిగి అన్ని చేర్చుకుంటాడు.
1: బట్ యూ విల్ కలెక్ట్ ఆల్ దీస్ పీసెస్ అండ్ స్టిచ్ దెమ్ లేటర్.
0: జోబీ వేరుగా ఉండదు.
1: ద పాకెట్ ఇస్ నాట్ సెపరేట్.
0: కాలర్ వేరుగా ఉండదు.
1: కాలర్ ఇస్ నాట్ సెపరేట్.
0: హారం వేరుగా ఉండదు.
1: హ్యాండ్స్ ఆర్ నాట్
0: సెపరేట్. హ్యాండ్స్ వేరుగా ఉండదు.
1: దే ఆర్ నాట్ సెపరేట్.
0: కప్స్ వేరుగా ఉండదు. అన్ని కలిపేసి కుట్టేస్తాడు.
1: దేర్ ఆర్ స్టిచ్ టుగెదర్.
0: కాబట్టి కట్ చేసేది కత్తెర.
1: ద వన్ దట్ కట్స్ ఇస్ సిజర్.
0: దీన్ని చేర్ చేసేటువంటిది సూది.
1: ద వన్ దట్ జాయింట్స్ ఇస్ ద నీడల్.
0: ఆ ఏకత్వం చేసేటువంటి బుద్ధి అనే సూది.
1: దట్ విచ్ యూనిఫైస్ ఇస్ ద నీడల్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: దీన్ని విభాగం చేసేటువంటిదే వేదం అనే అజ్ఞానము.
1: దట్ విచ్ డివైడ్స్ ఇస్ దిస్.
0: అజ్ఞానం అనేకంగా ఒకదాన్ని ఒకటి వేరువేరు చేసేస్తుంది.
1: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ సెపరేట్.
0: కానీ జ్ఞానము అదే బుద్ధి యొక్క తెలివి ఏకం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ద విజ్డమ్ ద ఇంటెలెక్ట్ దట్ యూనిఫైస్.
0: అందుకని ఉపనిషత్తులంతా అట్టే చేస్తాయి.
1: ఉపనిషత్స్
0: ఒకవైపున కత్తిరిస్తాయి,
1: ఆన్ వన్ హ్యాండ్ ది
0: మరొక వైపున చేరుస్తాయి,
1: ఆన్ వన్ హ్యాండ్ ది జాయిన్.
0: అన్ని చేర్చి మానవత్వం అంతా ఒక్కటే అని నిరూపిస్తాయి.
1: దే జాయిన్ అండ్ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ మ్యాన్.
0: దైవము జీవుడు వేరు కాదు.
1: ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: నీ దేహము దైవం దేహము వేరు కాదు.
1: యువర్ బాడీ అండ్ ద బాడీ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: నిజముగా దైవానికి అద్భుతమైనటువంటి వారి జీవితమే దాజ్యం.
1: రియలీ ద వన్ ఓపెన్ ద బాడీ టు గాడ్
0: జీవించి అనుభవించేటువంటి ఏమిటి చూపించండి.
1: వాట్ ఈస్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్?
0: తిన్నము తిన్న కడుపుకే తింటున్నాము, కడిగిన ముఖాన్ని కడుగుతున్నాము.
1: వీ వాచ్ ద వెరీ సేమ్ ఓల్డ్ ఫేస్, వీ ఫీడ్ ది వెరీ సేమ్ ఓల్డ్ స్టమక్.
0: కొత్తగా మనం చేసేటువంటి ఏమిటి?
1: వాట్ ఈస్ ద నావెల్టీ?
0: 100 సంవత్సరములు అయినప్పటికీ పొట్ట నింపుకోవటమే, ముఖం కడుపుకోవటమే.
1: వన్ మే లివ్ ఫర్ 100 ఇయర్స్, యు మస్ట్ ఫిల్ ది బెలీ అండ్
0: ఎన్ని బస్తాలు అన్నం తిన్నాము, ఇంక ఎన్ని బస్తాలు అన్నం తింటాము.
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ హావ్ కన్స్యూమ్డ్, హౌ మెనీ మోర్ వీ ఆర్ గోయింగ్ టు.
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్?
0: అది కాదు, దైవార్పితమైన భావంతో చేస్తే ఒక్క క్షణం బ్రతికినా చాలు.
1: ఇఫ్ వీ డూ ఇట్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ సరెండర్ ఇట్ ఇస్ ఎనఫ్. ఇఫ్ వీ లివ్
0: అందువల్ల ఇక్కడ కూడా నువ్వు ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: ఉపనిషత్ థాట్ దిస్ యూనిటీ. వెన్
0: భగవంతునికి నైవేద్యము,
1: దెన్ ఇట్స్ ఆఫరింగ్.
0: మనం వండినవన్నీ కూడాను బ్రహ్మార్పణం, బ్రహ్మ విద్య Brahmatmo Brahmanavutam Brahmaivatena gantavyam Brahma karma samadhinam Aham Vaishyanaro Bhutva.
1: Prasthaku jabab akkade vachesesindi appude. There you find the question and answer there only.
0: Bhaktudu cheptunnadu Brahmarpanam Brahmahavim. నేను బ్రహ్మార్పణ చేస్తున్నాను అన్నాడు.
1: The devotee says, I am offering to
0: Brahma. కానీ బ్రహ్మ ఉన్నాడో లేదో తనకు తెలియదు. బ్రహ్మార్పణం అంటున్నాడు పద్యం.
1: బట్ హి డజంట్ నో వెదర్ బ్రహ్మ ఎగ్జిస్ట్ ఆర్ నాట్.
0: అక్కడ జవాబు వచ్చేసింది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ఓ పిచ్చివాడా, నేను ఎక్కడో ఉంటున్నానని బ్రహ్మార్పణ చేస్తున్నావా? కాదు కాదు, అహం వైశ్వానరో భూత్వా, నేను నీ యొక్క కడుపు లోపల వైశ్వానరుడిగా ఉంటుండి నీవు పెట్టినంత జీర్ణింపు చేసి నీ దేహానికి సర్వ విధమైనటువంటి శక్తిని అందిస్తున్నాను.
1: ఇమీడియట్లీ కమ్స్ రిప్లై, ఓ మ్యాడ్ మ్యాన్, యూఆర్ ఆఫరింగ్ థింకింగ్ దట్ ఐఎమ్ హెల్త్ వేర్ ఐఎమ్ డేర్ ఇన్ యూ స్టమక్ ఎస్ వైస్ వానరా ఐ
0: వాంట్ లేదు.
1: దిస్ వే నాట్ అండర్స్టాండింగ్.
0: దీన్ని జీర్ణింపజేసి
1: డైజెస్టింగ్ దట్
0: టిప్పిని మాత్రం నా దగ్గర పెట్టుకుని
1: కీపింగ్ ది
0: ఎసెన్స్ దాని యొక్క రసం అంతా నీ సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
1: ది ఎసెన్స్ ఈ సప్లై టు ఆల్ ది లింబ్స్ ఆల్ ఓవర్.
0: అక్కడ కూడా భగవంతుడు త్యాగమే చూపిస్తున్నాడు.
1: దేర్ ఆల్సో గాడ్ డిమాండ్స్
0: నిజంగా ఆ రసాన్ని నీ అంగాలకంతా సప్లై చేయకపోతే నీ అంగం ఏమైపోయి ఉంటుంది?
1: ఇఫ్ ది ఎసెన్స్ ఈజ్ నాట్ సప్లై టు ది ఎంటైర్ బాడీ, వాట్ విల్ హ్యాపెన్ టు దట్?
0: ఎక్కడ పోయినప్పటికీ హెల్ప్ హెల్ప్ హెల్ప్.
1: సో గాడ్ హెల్ప్స్ ఎవ్రీవేర్.
0: పరోపకారమే కానీ మరొకటి లేనే లేదు.
1: ఇట్స్ ఓన్లీ హెల్పింగ్ అదర్స్, నథింగ్
0: అర్థమయ్యేటువంటి ఏ ఒక్క కించిత్ భాగం నుండి కూడా కనిపించింది.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కనుకనే సర్వులు కూడా నువ్వు దైవ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: అందరు కూడా ఆ దైవార్పిత భావంతో మనం జీవించాలి.
1: ఆల్ షుడ్ హ్యావ్ అండ్ లివ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడు మన ఈ ప్రపంచమే స్వర్గంగా మారిపోతుంది.
1: దెన్ దిస్ వరల్డ్ విల్ టర్న్ ఇంటు హెవెన్.
0: అందువల్ల తన సంతోషమే స్వర్గము.
1: దేర్ఫోర్ హిస్ హ్యాపీనెస్ ఇస్
0: ప్రపంచమంతా కూడా ఆనందంగా ఉంటుంటాడు.
1: The whole world will be happy.
0: Anta andanganey untuntadi.
1: Everything will be beautiful.
0: Andame aanandamu.
1: And that beauty is happy.
0: Andame andamu.
1: And that happiness is beauty.
0: Kanukane andame aanandam. Aanandame jeevitam karangam. Andame aanandam.
1: That beauty
0: andame aanandam. Ee aanandame jeevitam karangam.
1: That beauty is the happiness. Happiness is the beauty. That is the nectar of life.
0: ఈ యొక్క అమృతాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ నెక్టర్.
0: ఈ భగవత్ యొక్క అమృతాన్ని నీ పొందుతున్నా ఇంక నీ జన్మ సార్థకమైపోతుంది.
1: అండ్ వన్స్ యూ అక్వైర్ దిస్ నెక్టర్ ఆఫ్ డివినిటీ, స్టూడెంట్స్,
0: మీలో చెలవేగేటువంటి దుర్భావములకు మీ సంకల్పములే కారణము, మీ ఆహారములే కారణము, మీ యొక్క సంఘదోషములే కారణము. కనుక మీలో దుర్భావం రాకుండా సంఘదోషము కానీ ఇంకే విధమైనటువంటి ఆహారం మార్పులు కానీ కాకుండా చూసుకోండి.
1: ఫర్ ఆల్ యువర్ బ్యాడ్ థాట్స్ యువర్ మైండ్ యువర్ అసోసియేషన్ ఫుడ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: నా నుంచి వస్తున్నాయని అనేటువంటి భావం మీరు పెట్టుకోకండి.
1: నెవర్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ బ్యాడ్ థాట్స్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
0: ఇవన్నీ కూడా పశు లక్షణాలు,
1: అనిమల్ క్వాలిటీస్.
0: ఎప్పుడు చెడ్డ భావం వచ్చిందో, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని ఆ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ మీరు వేసుకోండి, తప్పక దుర్భావం మీలో ప్రవేశించవచ్చు.
1: ద మూమెంట్ బ్యాడ్ థాట్ కమ్స్ టు యూ, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్.
0: కోపం వచ్చేసింది, ఈ కోపం అనేటువంటిది ఏమిటిది? ఇది కుక్క బుద్ధి. నాది కాదు, నేను కుక్కను కాదు. ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్. ఆ విధమైన భావాన్ని పెంచుకో.
1: When once you are angry, just think that anger is the quality of the dog. I am not dog, but I am God.
0: ఒకప్పుడు దైవం పైన కూడా నువ్వు సందేహాలు వస్తుంటాయి.
1: Sometimes we doubt God also.
0: ఇది మహాపాపం.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అందువల్లే దైవం పైన కూడా నువ్వు సందేహం వచ్చేస్తుంది అంటే వాడు ఎన్నో జన్మల పాప ఫలమే.
1: If he doubts God, it is just a result of so many sins of the
0: past life. సర్వజీవులను కూడా నువ్వు రక్షించేటువంటి సర్వేశుని పైన అలాంటి భావాలు రాకూడదు.
1: If God protects all beings, you should never doubt him.
0: అదే వినాశకాలే విపరీత బుద్ధి.
1: That is this feeling the mind in times of fall.
0: అలాంటి విశాల భావములే రాకూడదు.
1: We should not have such ideas.
0: వినాశకాలములకు మనకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for bad
0: mind. మంచి భావాలు తీసుకో.
1: We should take noble feelings.
0: నా సర్వము దైవమే.
1: Everything is God.
0: నా సర్వము దైవార్పితమే.
1: Everything is offered to God.
0: నా సర్వము దైవానందమే.
1: Everything is bliss of God.
0: ఈ మూడు మాటలను మీ హృదయంలో నింపుకుంటే మీ జీవితం అంతా సార్థకం అయిపోతుంది.
1: If you feel these three in your heart, the whole life would be redeemed.
0: కనుక ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో విధమైనటువంటి మార్గంలో చెప్పాడు, కానీ నేను దాన్ని ఒకదానికోసం చేర్చి ఒక ఎసెన్స్ గా ఒక సారరహితమైనటువంటి రీతిగా మీకు బోధిస్తున్నాను.
1: ఉపనిషత్ సెడ్ ఇన్ ఎ వెరీడ్ వే, బట్ స్వామి యూజ్డ్ ఇన్ ఎ సెన్స్.
0: ఈ ఉపనిషత్తులో పద్య భాగం ఉంది, గద్య భాగం ఉంటుంది. పద్య భాగం అంతా ఆత్మతత్వాన్ని గురించి చెప్తుంది, గద్య భాగం అంతా ఆత్మ జ్ఞానాన్ని గురించి చెప్తే ఏం అర్థం వస్తుంది చెప్పండి.
1: There the Upanishad says, there is a poetry, there is a prose, one relates to Atma, other relates to, what is the fun of all that?
0: Into adhe undadi, pachya bhagam untundi, gadya bhagam untundi.
1: There are two, one is the prose, other is poetry.
0: ఈ గద్య భాగం ఆత్మజ్ఞానాన్ని చెప్తుందట.
1: ద ప్రోజ్ స్పీక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: పద్య భాగం అనేటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తుందట.
1: పోయట్రీ స్పీక్స్ ఆఫ్ ద ఫార్మ్
0: ఏమిటో, స్వభావం ఏమిటో, అదంతా మనకెందుకు, ఆత్మతత్వమే మనకు కావాలి.
1: వాట్ ద ఫార్మ్, వాట్ ద నేచర్, బట్ వీ షుడ్ నో ద సెల్ఫ్.
0: చావిడైతే ఏమి చట్టం అయితే నిద్ర వస్తే చాలు మనకు.
1: Whether it's a veranda or solitary, it's enough if you get to sleep.
0: అదే రీతిగా నీవు ఆనందాన్ని అనుభవిస్తే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హ్యాపీ.
0: ఆ దైవానందాన్ని అనుభవించండి.
1: Experience the divine.
0: దైవం క్షణ క్షణమునందు మీలో ఉన్నాడు.
1: God is present all the time in
0: దైవం కంటే దగ్గరైనటువంటి వారు ఎవరూ జగత్తులో లేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నన్ క్లోజర్ దన్ గాడ్.
0: మీ తల్లైనా దూరం ఉంటారు, కానీ దైవం నీకు అతి సమీపం.
1: యువర్ మదర్ మే బి ఎట్ ఎ డిస్టెన్స్ బట్ నాట్ గాడ్.
0: నీలోనే ఉన్నాడు.
1: హి ఇస్ ఇన్ యూ.
0: నీవేగా ఉన్నాడు.
1: యు ఆర్ గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది నేచర్.
0: ఆ నమ్మకం ఉండినప్పుడే ఇవన్నీ మనకు జరిగిపోతాయి.
1: వెన్ యు హావ్ దట్ ఫెయిత్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్.
0: కనుక అలాంటి నమ్మకాన్ని పెట్టుకుని దైవ భావం చేత, దైవ చింతన చేత, దైవ ప్రేమ చేత మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: విత్ దట్ ఫెయిత్, విత్ ద డివైన్ ఫీలింగ్స్ అండ్ డివైన్ థాట్స్ అండ్ ద డివైన్ లవ్, వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్.

0: ദുർലഭം മനുഷ്യ ജന്മ. മനുഷ്യ ജന്മ ദുർലഭമായിട്ടുണ്ട്. ഇറ്റ് ഈസ് റെയർ ടു ഗെറ്റ് ഹ്യൂമൻ ബർത്ത്. കാരണം മദാത്മ സർവഭൂതാന്തരാത്മ അന്നരി എന്ത് കൂടനു ദൈവാത്മ ഏകമുഖ ഉണ്ടട്ടം ചേത മാനവത്വമു അത്യന്ത ദുർലഭമായിട്ടുണ്ട്. പ്രതി മാനവുടു അന്നമയ പ്രാണമയ മനോമയ വിജ്ഞാനമയ ആനന്ദമയ കോശമുലനി ഈ പഞ്ചകോശമുലത്തോ കൂടിനടുവാണ്. കാരണം നാലുകവതി അയിന വിജ്ഞാനമനേട്ടുണ്ടതി മാനവുനി എന്നു മാത്രമേ അമിതംഗാ വികസിസ്തൂ പ്രകടിസ്തൂ ഉണ്ടുന്നത്. ഈ സത്യാന്നി ഗുർത്തിച്ചിനട്ടുണ്ടി വാടു മാനവുడొక్కడే. പശു പക്ഷി മൃഗാദുലു എന്നു കൂടനു ഈ പഞ്ചകോശം ഉണ്ടിനപ്പടികിനി ഈ പവിത്രമായ വിജ്ഞാനതത്വാന്നി പശുപക്ഷി മൃഗാദുലു ഗുർത്തിച്ചലേവു. കേവലം മാനവുడు വിജ്ഞാനമയുടേ കാക പ്രജ്ഞാന സുജ്ഞാന ബ്രഹ്മജ്ഞാനമയുടെ കൂടനു കാകലുകുത്തവാടു.
1: Not merely does he have prajnana, man has sugnana and vijnana and brahmajnana also.
0: Manavunaku manomaya kosamu pranamaya kosamu dehamaya kosamu anaga annamaya kosamu ee moodintini cherchi thula swaroopudani peru pettaru.
1: Man's gross form consists of the mental seat, the life seat, and the food seat.
0: Okka vijnanam matrame sukshma swaroopam ani chepparu.
1: The vijnana seat, wisdom seat, is the subtle body of man.
0: Anandamaya kosame karana swaroopam.
1: The bliss seat is the causal form of
0: కానీ ఆనందమునకు కూడను అతీతమైనటువంటిది మహాకారణం అనేటువంటిది ఒకటి.
1: దేర్ ఈస్ ఏ మహాకారణ విచ్ ట్రాన్సెండ్స్ ఈవెన్ బ్లిస్.
0: అట్టి ఆనందమయమునకు అతీతమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోవటమే మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత.
1: ద స్పెషాలిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు రికగ్నైజ్ ద ట్రాన్సెండెంటల్ డివైన్ ప్రిన్సిపుల్ which goes beyond bliss.
0: Manavude puttinandunaku
1: for being born as
0: kevalam pashupachi mrugadulavale tindi nidradulato bhaya maidunalato jeevinchinanta matramu chaladu.
1: After being born as man, if he satisfies himself with food, sleep and such other beastly desires, it is not sufficient.
0: Itti ఆహార నిద్ర భయమైదురాలతో కూడినటువంటి మానవత్వమునకు పశుత్వమునకు ఉండిన భేదం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ అనిమల్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్ టు ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ సచ్ అదర్ థింగ్స్?
0: కనుక ఈ నాలుగింటిని దాటి ఐదవ తత్వమైనటువంటి యొక్క ఆనందమయమునకై మానవుడు ప్రాకులాడాలి.
1: హి హస్ టు గో బియాండ్ దీస్ ఫోర్ and aspire to experience bliss.
0: Annamuto prarambhamaina manava jeevitamu aanandamuto antyam kavali.
1: Man's life which commences with food must end with bliss.
0: Jeevitamanta annamaya kosamutone jeevinchundana inka manavatvamuku visishtata emiti?
1: If man is satisfied living with his physical seat alone, what is the speciality of human life?
0: తాను సాధించినటువంటి యొక్క భౌతిక జ్ఞానము, పదార్థ జ్ఞానము, ఇలాంటి జ్ఞానముల యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆల్ హిస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ సచ్ అదర్ ఫిజికల్ సైన్సెస్?
0: పశుపక్షి మృగాదులు ఏ యూనివర్సిటీలోనా చదవటం లేదు, ఏ డిగ్రీలు పొందలేదు. అట్టి అజ్ఞానంతో కూడినటువంటి పశుత్వంతో మానవత్వం కూడాను అనేక విద్యలను గర్పించి కూడాను అనేక విద్యలను అభ్యసించి కూడాను పశువుల వలె జీవించినంత మాత్రమున మానవత్వంతో ఉండినటువంటి యొక్క విశిష్టత ఏమిటి?
1: బర్డ్స్, బీస్ట్స్ అండ్ అనిమల్స్ హ్యావ్ నాట్ గాన్ టు ఎనీ యూనివర్సిటీ అండ్ ఒబ్టెయిన్ డిగ్రీ. ఇఫ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్ లివ్స్ ది లైఫ్ ఆఫ్ అన్ అనిమల్, వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
0: ధనమును ప్రోగు చేసుకోవటమా?
1: ఈజ్ ఇట్ అక్వైరింగ్ మనీ?
0: తేనెటీగలు కూడాను అన్ని పుష్పములు ఎందు చేరి ఆ పుష్పములు ఎందు ఉన్నటువంటి మకరందాన్ని కొంచెం కొంచెంగా ప్రోగు చేసి గొప్ప ఒక గూడు వలె కట్టుకుంటుంది.
1: హనీ బీస్ ఆల్సో కలెక్ట్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ హ్యావ్ ది హనీ కూమ్.
0: ధనమును ఆర్జించటము మానవత్వం యొక్క విశిష్టతన కాదు. కాదు.
1: ఈజ్ ఇట్ ది స్పెషాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ టు అక్వైర్ మనీ అలోన్?
0: సర్వేదను ఆర్జిస్తున్నాయి ధనమును.
1: ఈవెన్ ది బీస్ ఆల్సో అక్వైర్ వెల్త్.
0: ధనం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై వెల్త్?
0: సకలైశ్వర్య స్వరూపుడు భగవంతుడు అని.
1: గాడ్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: అనగా జ్ఞానం ఒక్క ఐశ్వర్యమే.
1: దట్ మీన్స్ విజ్డమ్ ఈజ్ వన్.
0: ఆరోగ్యం ఒక ఐశ్వర్యమే.
1: హెల్త్ ఈజ్ అనదర్.
0: సద్గుణం ఒక ఐశ్వర్యమే.
1: వర్చ్యూస్.
0: సదాచారం ఐశ్వర్యమే.
1: గుడ్ కాండక్ట్ ఈజ్ వెల్త్.
0: సత్కర్మలు ఐశ్వర్యమే.
1: గుడ్ బిహేవియర్ ఇస్ వెల్త్.
0: మంచి వాక్యము ఐశ్వర్యమే.
1: గుడ్ వర్డ్స్.
0: మంచి చూపు ఐశ్వర్యమే.
1: గుడ్ లుక్.
0: మంచి తలపు ఐశ్వర్యమే.
1: గుడ్ వర్డ్స్ ఆర్ వెల్త్.
0: ఈ సకలైశ్వర్యములతో కూడినటువంటి వాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ వన్ హూ మస్ట్ హ్యావ్ ది వెల్త్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ పుట్.
0: కానీ మానవ జీవితమునకు ఉపయోగకరమైనటువంటి యొక్క ఐశ్వర్యమును విస్మరించి నిరుపయోగమైనటువంటి యొక్క ధనమనేటువంటి ఐశ్వర్యమును మాత్రమే ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హూజ్ లైఫ్ బికమ్స్ రిచ్ విత్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ వెల్త్ ఈస్ గివింగ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఓన్లీ మనీ.
0: ఈ సకలైశ్వర్యములు కూడాను మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: వేర్ డూ యూ గెట్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్?
0: సకలైశ్వర్యములు కూడాను భూమి నుండి మనకు ఆవిర్భవిస్తున్నవి.
1: వీ గెట్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ అర్త్.
0: అసలు మానవుని యొక్క దేహమే భూమి నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ద హ్యూమన్ ఫిజికల్ బాడీ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ అర్త్.
0: భూమి నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆహారం యొక్క సారమే మానవుని యొక్క దేహం.
1: హ్యూమన్ బాడీ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఫుడ్ ఒబ్టెయిన్ ఫ్రమ్ అర్త్.
0: అట్టి మానవత్వమే ప్రకృతి నుండి ఆవిర్భవించగా ఈ యొక్క ప్రకృతి మయమైనటువంటి యొక్క మానవత్వమునకు పరమాత్మమయమైనటువంటి యొక్క ధనమే ప్రధాన ధనం కాని ప్రకృతమయమైనటువంటి ధనము ధనము కాదు.
1: ఫర్ సచ్ హ్యూమన్ లైఫ్ ద ఫిజికల్ అండ్ ఓన్లీ వెల్త్ ఈజ్ నో వెల్త్ అట్ ఆల్. ద రియల్ వెల్త్ ఈజ్ ద వెల్త్ ఆఫ్ గాడ్, ద డివైన్ వెల్త్, దాట్ ఈజ్ రియల్ వెల్త్.
0: తమ జీవితమునంతా కూడాను దైవ చింతన చేత సార్థకము గావించుకొని ప్రాకృతమైనటువంటి యొక్క ఈ సుఖము భోగభాగ్యములను కూడాను అనుభవించటం కోసమని మానవత్వం ఆవిర్భవించింది.
1: మ్యాన్స్ లైఫ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు శాంక్టిఫై ఇట్ సెల్ఫ్, కాంటెంప్లేటింగ్ కంటిన్యూస్లీ అబౌట్ ద డివినిటీ అండ్ ఆల్సో ఎంజాయింగ్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఓన్లీ లగ్జరీస్.
0: దేవి నవరాత్రములు అనగా ఏమిటి ఈ యొక్క అర్థము?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దేవి నవరాత్ర?
0: నవరాత్రములు అనగా 9 రాత్రులు.
1: దిస్ నవరాత్రులు మీన్స్ 9 నైట్స్.
0: రాత్రి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై నైట్?
0: చీకటితో కూడినటువంటి దానిని రాత్రి అంటాం.
1: నైట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డార్క్నెస్.
0: చీకటి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై డార్క్నెస్?
0: అజ్ఞానమే చీకటి.
1: Ignorance is darkness.
0: Kanuka manavattumulo 9 rakamulainte cheekattu aavirbhavinchinayi.
1: Human beings suffer from 9 types of darkness.
0: Ee 9 vidhamulainte okka ahankaramule manavuni aavirbhavinchinatundi cheekattu.
1: The 9 types of ego, forms of ego are the 9 types of nights.
0: Kitti navaratrulu manamu ప్రకాశవంతంగా చేసుకున్న వలన దేవి నవరాత్రులు. దేవి అనగా ఎవరు?
1: ఇఫ్ యు వాంట్ టు ఇల్యూమిన్ యువర్ 9 నైట్స్ యూ హ్యావ్ టు రిసార్ట్ టు దేవి. హూ ఈస్ దేవి?
0: పార్వతి పరమేశ్వరుడు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ పార్వతి అండ్ పరమేశ్వర
0: లక్ష్మీ నారాయణుడు అన్నారు.
1: లక్ష్మీ నారాయణ
0: సరస్వతి బ్రహ్మ అన్నారు.
1: సరస్వతి బ్రహ్మ
0: అనగా ఈ పార్వతి పరమేశ్వరుడికి ముందుగా పార్వతిని ఎందుకు పెట్టాలి?
1: వై ఇస్ ద నేమ్ ఆఫ్ పార్వతి గివెన్ బిఫోర్ పరమేశ్వర్?
0: నారాయణుడికి ముందుగా లక్ష్మిని ఎందుకు పెట్టాలి?
1: వై ఇస్ లక్ష్మి, వై షుడ్ ఇట్ కమ్ బిఫోర్ నారాయణ?
0: బ్రహ్మకు ముందుగా సరస్వతిని ఎందుకు పెట్టాలి?
1: వై షుడ్ ది నేమ్ సరస్వతి కమ్ బిఫోర్ బ్రహ్మ?
0: అనగా మానవుడు మొట్టమొదట శక్తిమయంతో ప్రారంభమయ్యాడు.
1: దట్ మీన్స్ మ్యాన్స్ లైఫ్ హెస్ స్టార్టెడ్ ఫ్రమ్ శక్తి.
0: అనగా
1: శక్తి రెఫర్స్ టు
0: దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఈ మూడింటి యొక్క స్వరూపమే ప్రకృతి యొక్క శక్తులు.
1: ద త్రీ టైప్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ నేచర్ ఆర్ దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి.
0: కనుకనే ప్రకృతి పరమాత్మ అన్నారు. అనగా ప్రకృతియే శక్తి, పరమాత్ముడే శక్తిని అరికట్టుకున్నటువంటి వాడు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ నేచర్ అండ్ ద క్రియేటర్. నేచర్ ఇస్ కంట్రోల్డ్ బై ది క్రియేటర్.
0: అనగా ఈ ప్రకృతి త్రిగుణములతో కూడి ఉంటున్నది.
1: దిస్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ త్రీ క్వాలిటీస్.
0: రజో తమో గుణముతో కూడినటువంటిది ప్రకృతి.
1: దోస్ త్రీ క్వాలిటీస్ ఆర్ సత్వ, రజస్ అండ్ తమస్.
0: కనుక సత్వకు గుణమే లక్ష్మి.
1: ది సాత్విక్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ లక్ష్మి.
0: రజో గుణమే సరస్వతి.
1: ది రజస్ ఇస్ అసోసియేటెడ్ విత్ సరస్వతి.
0: తమో గుణమే పార్వతి.
1: దిస్ తమస్ ఇస్ అసోసియేటెడ్ విత్ పార్వతి.
0: కాబట్టి ప్రకృతి యొక్క గుణములు సత్వ, రజో, తమో గుణములు. కనుక ప్రకృతిని మనము స్వాధీనం చేసుకునే నిమిత్తమై, ప్రకృతి అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై దుర్గా, లక్ష్మి, సరస్వతులను పూజలు ఆచరిస్తూ వచ్చారు.
1: ది నేచర్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్. ఇన్ ఆర్డర్ టు అక్వైర్ ది గ్రేస్ ఆఫ్ నేచర్ ది త్రీ గాడెసెస్ దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి.
0: దుర్గా, లక్ష్మి, సరస్వతి అనేటువంటి వాళ్ళు దేవతలు కాదు.
1: ది దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి ఆర్ నాట్ గాడెసెస్.
0: గుణములు.
1: దీస్ ఆర్ త్రీ క్వాలిటీస్.
0: ఈ త్రిగుణములతో కూడినటువంటిది ప్రకృతి.
1: దిస్ ప్రకృతి ఈజ్ మేడప్ ఆఫ్ దీస్
0: ప్రకృతి. కనుక ప్రకృతి ఆరాధనే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము.
1: వర్షిప్ ఆఫ్ దిస్ నేచర్ ఈజ్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక మొట్టమొదటి ప్రకృతిని ఆరాధన చేసి
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వర్షిప్
0: పరమాత్మని అనుగ్రహమును పొందటము.
1: ట్రై టు గెట్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఇది పురుష ప్రయత్నము.
1: One is man's effort.
0: అది దైవ అనుగ్రహం.
1: The second is the grace of God.
0: కనుక ప్రకృతి పరమాత్మలు నెగటివ్, పాజిటివ్ వంటి వారు.
1: దిస్ ప్రకృతి అండ్ పరమాత్మ ఆర్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్.
0: కనుక పాజిటివ్ అనేటువంటి పరమాత్మ ఎంత శక్తివంతంతో ఉండినప్పటికీ నెగటివ్ అనేటువంటి ప్రకృతి లేకపోతే సృష్టియే జరగదు.
1: God, who may be compared to positive, is all powerful. But without negative, that is the nature, creation cannot take place.
0: Kanuka srushtiki prakruti mooladharamu.
1: For creation, nature is basic cause.
0: Nee chetilo ento pavitramainatvi madhuramainatvi vittanam untunnayi.
1: You have very powerful sacred seeds in your hand.
0: Kani balavattramainatvi vittanamulu.
1: They are all very powerful, very strong.
0: Kani vaatini bhoomilo naatinappude adi vrutshamuga mari phalamulu ga neeku praaptistunnayi.
1: Only when you sow the seeds in earth, you can get plants out of it.
0: Attu bhoomilo naataka nee hastamunde unchukunna dani phalitam emiti?
1: Without sowing them in earth, if you keep them in your own hand, you are not going to get any result.
0: Kanuka vittanamu vrutshamai phalamulu anugrahinchalanne kudanu bhoomilo naatali.
1: If seed should become a plant and give you fruits, you must sow it in
0: kanuka vittanamulu kudanu vrutshamulu gaavinchi vrutshamu nunchi phalamulu andinchedi kudanu bhoomi.
1: It is the earth alone which makes the seed sprout into a plant and give you
0: samasta srushtiki kudanu bhoomi aadharamu.
1: Therefore, for the entire creation, mother earth is the basis.
0: Kanuka manavu yokka ajnanam nirmoolam kavalananna prakruti aaradhana prapradhamulo cheyali.
1: If you want to destroy the ignorance of human beings, you have to worship nature in the first instance.
0: Prakrutini aaradhinchi paramatmani anugrahamunu pondali.
1: Worshipping nature, you earn grace of God.
0: Kanuka prakruti yokka anumatini manam teesukovataniki paramatmani yokka anugraham kuda kavali.
1: To get the permission from nature, you need the grace of God.
0: Paramatma anugrahanni vismarinchi
1: గివింగ్ అప్ ది గ్రేస్ ఆఫ్ గాడ్
0: ప్రకృతిని అనుభవించాలనుకున్నప్పుడు
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ నేచర్
0: మన జీవితం అంతా కూడాను రావణాసురుడి జీవితములు అయిపోతాయి.
1: ఆల్ అవర్ లైఫ్స్ విల్ బికమ్ ద లైఫ్స్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ రావణ.
0: రాముణ్ణి విస్మరించి ప్రకృతి అని సీతను ఆశించటం చేత తాను ఏ గతిని అందించుకున్నాడు.
1: గివింగ్ అప్ రామ ఆస్పైరింగ్ టు హ్యావ్ సీత హూ ఇస్ నేచర్ వాట్ ఫేట్ డిడ్ హీ సఫర్.
0: కనుక రామానుగ్రహమునే పొంది ఉంటే సీత సులభంగా లోనై ఉండేటువంటిది.
1: ఇఫ్ ఓన్లీ హీ హాడ్ ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ రామ హీ కుడ్ హావ్ గాట్ సీత ఈజీలీ.
0: కనుక పరమాత్మని అనుగ్రహాన్ని మొట్టమొదట మనం పొందాలనుకోవటం కోసం ఈ ప్రకృతిని మనం ఆరాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ దేర్ ఫోర్ యు మస్ట్ రిసార్ట్ టు వర్షిపింగ్ ఆఫ్ నేచర్.
0: కనుకనే తస్మై నమః కర్మణే అని నమస్కరించాది ఉపనిషత్తు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ వర్షిప్డ్ ఐ ఆఫర్ ఉబిసాన్స్
0: ప్రకృతి ఆరాధనకు మొట్టమొదట నా నమస్కారము అన్నాడు.
1: ఐ ఆఫర్ మై ఫస్ట్ నమస్కార్ టు నేచర్ అండ్ వర్షిప్.
0: కనుక ఈ నమస్కారం ఎలాంటిదంటే పవిత్రమైన కర్మను ఆచరించడం కోసమని నమస్కారం.
1: వాట్ డూ మీన్ బై ఆఫరింగ్ నమస్కార్? డూయింగ్ గుడ్ డీడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆఫరింగ్ నమస్కార్.
0: ఈ త్రిగుణమైనటువంటి యొక్క ప్రకృతిని ఆరాధన అనేటువంటిది అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వర్షిపింగ్ నేచర్ కన్సిస్టింగ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్?
0: హృదయము పరిశుద్ధము,
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్,
0: వాక్కు పరిశుద్ధము,
1: ప్యూరిటీ ఆఫ్ వర్డ్,
0: కర్మలు పరిశుద్ధము,
1: ప్యూరిటీ ఆఫ్ డీడ్.
0: ఇవియే త్రిగుణముల యొక్క మూర్తులు.
1: దీస్ ఆర్ ది త్రీ ఫార్మ్స్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: వీటిని త్రికరణములు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: దీస్ త్రీ ఆర్ ఆల్సో కాల్డ్ త్రీ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ త్రికరణ శుద్ధియే భగవత్ అనుగ్రహములకు మూల కారణం.
1: ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ విల్ కన్ఫర్ గాడ్స్ గ్రేస్.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్. ఎవడు ఈ మనుష్యుడు? హృదయము, వాక్కు, క్రియ ఈ మూడింటి యొక్క ఏకత్వంతో పరిశుద్ధమైనటువంటి వాడే మానవుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ ఎంజాయ్ ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: కనుక ఈ యొక్క హృదయం అనేటువంటిది సకలైశ్వర్య స్వరూపమైన లక్ష్మి.
1: దిస్ హార్ట్ మే బి కంపేర్డ్ టు లక్ష్మి ఫుల్ ఆఫ్ ప్రాస్పరిటీ,
0: వాక్ దేవతా స్వరూపిణి సరస్వతి.
1: దిస్ వర్డ్ మే బి కంపేర్డ్ టు సరస్వతి,
0: క్రియాశక్తి దుర్గా.
1: ది విల్ పవర్, స్కిల్ ఇన్ యాక్షన్ మే బి కంపేర్డ్ టు దుర్గా.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్ మేక్స్ మ్యాన్ ఏ మహాత్మా.
0: కనుక మానవత్వం అనేటువంటి దానిని త్రికరణ శుద్ధి గావించుకుని మానవుడు మానవుడుగా జీవించే నిమిత్తమై అజ్ఞానం నిర్మూలం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క దేవీ నవరాత్రులు ప్రారంభమైనవి.
1: దిస్ దేవీ నవరాత్ర సిగ్నిఫై శాంక్టిఫైయింగ్ ద హ్యూమన్ లైఫ్ బై బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ అండ్ వర్షిపింగ్ నేచర్.
0: కనుక ఈ ప్రకృతి అనోపల పుట్టినటువంటిదే ఈ దేహము.
1: దిస్ బాడీ హాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఇన్ నేచర్.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి ప్రకృతులు ఉన్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నేచర్,
0: పరాప్రకృతి, అపరాప్రకృతి.
1: వన్ ఈస్ పరాప్రకృతి అండ్ ది అదర్ ఈస్ అపరాప్రకృతి.
0: అపరాప్రకృతి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై అపరాప్రకృతి?
0: ఐశ్వర్యములతో కూడినటువంటిది అపరాప్రకృతి.
1: అపరాప్రకృతి ఈజ్ రెఫర్ టు ద వన్
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము, మనస్సు, చిత్తము, అహంకారం. ఈ తొమ్మిదితో కూడినటువంటిది ఈ ప్రకృతి.
1: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ స్టార్టింగ్ ఫ్రమ్ డిజైర్ అండ్ మైండ్ హార్ట్ అండ్ దెన్
0: బుద్ధి,
1: మైండ్ ఇంటెలెక్ట్ అండ్ దెన్ ఈగో.
0: కనుక ఇవంతా చేరినటువంటిది ప్రకృతి, అపరాప్రకృతి.
1: అపరా ప్రకృతి కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ నైన్.
0: దీనికి మరొకటి కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వన్ మోర్.
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము.
1: ది ఫైవ్ సీడ్స్ ఫుడ్, లైఫ్, మైండ్.
0: దీనికి మరి నాలుగు చేరిక, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: అండ్ టు దిస్ ఫైవ్ యూ కెన్ యాడ్ మైండ్, ఇంటెలెక్ట్, చిత్త అండ్ ఈగో.
0: ఈ ఎనిమిదితో కూడినటువంటి అష్టైశ్వర్య స్వరూపము అన్నారు.
1: ద వన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఎయిట్
0: ఐదే, ఇవన్నీ కూడా అపరా ప్రకృతియే.
1: ఆల్ దీస్ రెఫర్ టు అపరా ప్రకృతి.
0: పరాప్రకృతియే లైఫ్.
1: పరాప్రకృతి రెఫర్స్ టు లైఫ్.
0: ఈ ఎనిమిది కూడాను జీవితంలో దేహంలో ఉండినప్పటికీ లైఫే లేకపోతే ఇది డెత్ బాడీ.
1: దేర్ మే బి ఆల్ దీస్ 8 టైప్స్ ఆఫ్ వెల్త్, ఇఫ్ దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ద బాడీ ఇట్ ఈస్ డెడ్ బాడీ.
0: అది చైతన్యము,
1: అండ్ దట్ ఈస్ ద లైఫ్.
0: చైతన్యమే పరాప్రకృతి.
1: దిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ ఈస్ కాల్డ్ పరాప్రకృతి.
0: కనుక పరాప్రకృతితో ఉండినటువంటి యొక్క ఈ జీవితమును, అపరాప్రకృతి అయినటువంటి యొక్క ఈ పాంచభౌతికాన్ని కూడాను వశము గావించుకుని పరాప్రకృతిని లీనం కావటమే మానవత్వం యొక్క విశిష్టత.
1: ది స్పెషాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ పరాప్రకృతి కన్సిస్టింగ్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది అదర్ 8 టైప్స్ ఆఫ్ అపరాప్రకృతి.
0: పూర్వం ఈ ప్రపంచమునందు 100 కోట్ల జనాభా ఉండేటువంటిది.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ది పాపులేషన్ వాజ్ 100 crores.
0: ప్రపంచమంతా చే
1: ది ఎంటైర్ వరల్డ్.
0: ఇప్పుడు 540 కోట్లు జనాభా పెరిగింది.
1: నౌ ది పాపులేషన్ ఈజ్ 540 crores.
0: కానీ జనాభా పెరిగిందే కానీ
1: ది పాపులేషన్ హెస్ గ్రోన్.
0: ఈ జనుల యందు ముముచ్చత్వం తగ్గిపోయింది.
1: బట్ ఇన్ దెమ్ ఆస్పిరేషన్ ఫర్ లిబరేషన్ హెస్ డిక్లైన్.
0: పూర్వం 100 కోట్ల జనాభా ఉండినప్పుడు
1: వెన్ ది పాపులేషన్ వాజ్ 100 crores
0: అనేక మంది హృదయాల లోపల ఆస్తిక భావం అభివృద్ధి అయ్యేటువంటిది.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈనాడు ఆస్తిక భావం తరిగిపోయి
1: టుడే దట్ ఫెయిత్ ఇన్ గాడ్ హెస్ డిక్లైన్.
0: నాస్తిక భావం పెరిగిపోయి
1: ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్
0: భౌతిక జీవితం అభివృద్ధి అయిపోయింది.
1: ఫిజికల్ లైఫ్ సీమ్స్ టు బి ది ఫోకస్.
0: కనుకనే ముముచ్చత్వమునందు ఈ మోక్షం అనేటువంటి యొక్క మాటనే లేకపోయింది.
1: దేర్ఫోర్ పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ లిబరేషన్.
0: ఈ మోక్షం అంటే ఏమిటని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వాట్ డు యూ మీన్ బై లిబరేషన్? మోక్షం,
0: మోక్షము, ఇన్ని అక్షరాలు, 3 అక్షరాలు.
1: దిస్ వర్డ్ మోక్షము కన్సిస్ట్ ఆఫ్ 3 లెటర్స్.
0: మో చ ము.
1: మో చ అండ్ ము.
0: మో మోహము.
1: మో రెఫర్స్ టు ఇన్ఫాచ్యుయేషన్.
0: చయము.
1: చ రెఫర్స్ టు డిక్లైన్.
0: ఈ మో అనేటువంటిది మోహము క్షయమైనప్పుడు ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఇదే మోక్షం.
1: వెన్ ది ఇన్ఫాచ్యుయేషన్ డిక్లైన్స్ యు గెట్ లిబరేషన్. దట్ ఈస్ రియల్ మోక్షం, రియల్ లిబరేషన్.
0: మోహము పెరిగిపోయింది.
1: Infatuation has increased.
0: దానికి హద్దు పొద్దే లేదు.
1: There is no limit whatsoever.
0: కనుక ఈ మోహాన్ని క్షయముకు చేసుకునే నిమిత్తమై ఈ దేవి ఆరాధనలు ప్రారంభించారు.
1: The worship of Devi is resorted to reduce this infatuation.
0: మోహము, మోహముతో కూడినటువంటిది లక్ష్మి.
1: లక్ష్మి ఇస్ వన్ హూ ఈస్ అసోసియేటెడ్.
0: అది కళకళలాడుతూ వస్తుంది.
1: లక్ష్మి కమ్స్
0: మానవుని అనేక భ్రాంతుల్లో ముంచుతుంది.
1: ఇట్ మేక్స్ ఎవ్రీ మ్యాన్ full of delusions.
0: ఎప్పుడూ కడకలలాడేది లక్ష్మి.
1: లక్ష్మి ఆల్వేస్ షైన్స్ ఫోర్త్.
0: కానీ సరస్వతి కిలకిలలాడుతుంది.
1: సరస్వతి ఇస్ ఫుల్ ఆఫ్ చీర్ఫుల్ బ్లిస్.
0: అన్ని మాటలు ఎందుకును తన యొక్క శబ్దములను పరిశుద్ధమైన మార్గంతో ప్రవేశపెట్టి అనేక విధములుగా మానవుణ్ణి ఉల్లాసపరుస్తుంది.
1: సరస్వతి మేక్స్ మ్యాన్ స్పీక్ వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లిస్ and give conference.
0: Kani Durga talatalaadutundi.
1: Durga shines forth resplendently.
0: Kanukane ee moodintini vasamu gaavinchukune nimittamai
1: in order to have control over all these three
0: ee navaratrullo 3 bhagamuluga vibhajinchi
1: these 9 nights have been divided into 3 divisions.
0: Durga poojito prarambhamayi
1: it starts with the worship of Durga.
0: Lakshmi poojito aanandapadi
1: and it also
0: sarasvati to antyamaipothundali
1: the worship of Lakshmi and it
0: yarukane vidyarthulu kodalu.
1: That is why the students
0: Durga sthamirjinamu poojalu chestaru pustakalaku.
1: The students also worship books on Durgashtami day.
0: Pustakalaku pooja chestaru kani mastakalaku pooja cheyaru.
1: They only worship books, but they don't seem to worship their heads.
0: Kanuka ee naati yokka nagarikatanta kudanu ee rakamga chaala telikayipoyindi.
1: That is why today's civilization has declined.
0: Ee durgashtami yokka tattvanni mottamota manavudu gurtinchadaniki prayatninchali.
1: Man must make effort to recognize and understand what durgashtami means.
0: Prachina kaalam nundi bharata desamunandu
1: right from ancient days
0: parvadinam yokka antarathamunu
1: the inner meaning of festivals
0: kevalamu oka daivattumtho koodinavai undeetvantivi
1: was always associated with divinity.
0: ప్రతి చిన్న పర్వదినము కూడాను
1: ఎవరీ స్మాల్ ఫెస్టివల్ డే
0: దివ్యమైన భావంగా మార్చేటువంటివి
1: వాజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఫీలింగ్స్ ఇంటు డివైన్ ఫీలింగ్స్
0: అది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యములు
1: దట్ వాస్ ది పర్పస్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్ డే
0: కానీ ఈనాడు పర్వదినముల యొక్క బాహ్య లక్షణాలను మాత్రమే మనం ఆచరిస్తూ వస్తున్నాం
1: టుడే వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ద ఎక్స్టర్నలైటీస్ ఆఫ్
0: పటాలు పెట్టడం పూజలు చేయటము ఒక కేవలం ఆర్టిఫిషియల్ గా
1: కీపింగ్ ద ఫోటోస్ ఆఫరింగ్ వర్షిప్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే
0: ఇంకార్చనలు కూడా చేయటము
1: అండ్ ఆల్సో డూయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్చన
0: కేశవాయ నమః మాధవాయ నమః నారాయణ నమః గోవిందాయ నమః ఈ విధమైనటువంటి యొక్క శ్రద్ధాభక్తులు లేకుండా జరిగిపోతున్నాయి
1: ద టైప్స్ ఆఫ్ వర్షిప్ ఆఫర్డ్ ఆర్ డివైడ్ ఆఫ్ శ్రద్ధ అండ్ డివోషన్ అండ్ ఫుల్ ఆఫ్ మీనింగ్లెస్ రిచువల్స్
0: స్టడీ బాడీ స్టడీ మైండ్
1: స్టడీ యువర్ బాడీ అండ్ స్టడీ యువర్ మైండ్
0: బాడీనే నీకు స్థిరంగా లేదు
1: యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ స్టడీ
0: బాడీనే ఇన్ని విధములుగా కదులుతుంటే ఇంకా మనసు ఏ విధంగా ఉంటుంది
1: ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ మూమెంట్స్ దెన్ హౌ కెన్ మైండ్ బి స్టడీ
0: జలం వంటిది మనసు
1: మైండ్ మే బి కంపేర్డ్ టు వాటర్ ఇన్ ఎ వెసల్
0: పాత్ర కదిలితే జలం కదలదా
1: ఇఫ్ వెసల్ మూవ్స్ విల్ నాట్ ది కంటెంట్ వాటర్ మూవ్
0: అందుకోసమనే మెడిటేషన్ అనే సమయం లోపల కదలకుండా మెదలకుండా దేహాన్ని మొట్టమొట అభ్యాసం గావించుకోవాలి
1: దట్ ఈస్ వై కంట్రోలింగ్ ది బాడీ అండ్ కీపింగ్ ఇట్ ఫర్మ్ అండ్ స్టడీ దీనినే భగవద్గీత
0: శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం ధ్యానం అనేటువంటిది దేహాన్ని మొట్టమొట అరికట్టాలి
1: ఇన్ మెడిటేషన్ ఇట్ ఇన్క్లూడ్స్ కంట్రోల్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ
0: ఎప్పుడు దేహాన్ని మనము సరైన స్థితిలో మనం పెట్టుకుంటామో అప్పుడే మనసు కూడా సరైన స్థితిలో ఉంటాయి
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఏ స్టడీ బాడీ ద మైండ్ విల్ బి స్టడీ
0: మనోదేహము నిశ్చలంగా ఉంటున్నప్పుడే బుద్ధి వికసిస్తుంది
1: ఓన్లీ వెన్ ది బాడీ అండ్ మైండ్ ఆర్ స్టడీ ఇంటెలెక్ట్ బ్లాజమ్స్
0: బుద్ధి వికసించేటప్పటికీ జ్ఞానము ప్రకాశిస్తుంది
1: వెన్ ఇంటెలెక్ట్ బ్లాజమ్స్ విజ్డమ్ షైన్స్
0: జ్ఞానాదేవత కైవల్యం ఇంకా వచ్చేది మనకు అదే
1: అండ్ వన్స్ యూ హ్యావ్ దట్ విజ్డమ్ యూ గెట్
0: దేహాన్నే మనం నిలకడ చేసుకోలేకపోతున్నాం
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు స్టడీ అవర్ ఓన్ ఫిజికల్ బాడీ
0: ఒక రెండు నిమిషాలైనా కూడా స్థిరంగా మనం కూర్చోలేకపోతున్నాం
1: ఈవెన్ ఫర్ టూ మినిట్స్ వీ కాంట్ సిట్ ఫర్మ్ అండ్ స్టడీ
0: ఆ కూర్చోవటం కూడాను వంగి కూర్చుంటారు
1: ఈవెన్ దట్ సిట్టింగ్ ఈజ్ లైక్ ఎ కర్వ్ సమ్ బెంట్
0: స్టడీగా ఉంటుండాల
1: యూ మస్ట్ బి స్టడీ లైక్ దిస్
0: ఏ విధంగా కొంచెం బెండ్ అయినప్పటికీ మన స్పైనల్ కాలంలో ఉన్నటువంటి యొక్క ఈడాపింగడ నాడులు చాలా చెడిపోతాయి
1: ఈవెన్ ఇఫ్ యు బెండ్ స్లైట్లీ యువర్ స్పైనల్ కాలం ది నర్వ్స్ ఆఫ్ ఈడా అండ్ పింగళ గెట్ డిస్టర్బ్
0: మూలాధారం నుంచి సహస్రారం వరకు పోయేటువంటి ఈ కుండలిని శక్తి చాలా పెడమార్గం పట్టిపోతుంది
1: ది పవర్ ఆఫ్ కుండలిని విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార
0: కనుకనే మానవుడు ఈనాడు మ్యాడ్ మంకీగా మారిపోతున్నాడు
1: ఇట్ గోస్ ఇన్ ద రాంగ్ వే దేర్ ఫార్ టుడేస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ మ్యాడ్ మంకీ
0: ఆర్డినరీ మంకీ కూడా కాదు మ్యాడ్ మంకీ
1: నాట్ ఈవెన్ అన్ ఆర్డినరీ మంకీ
0: చడమైన మంకీ స్టడీగా కూర్చోదే
1: ఎ మంకీ కెనాట్ బి స్టడీ ఈవెన్ ఫర్ ఎ సెకండ్
0: ఏదో ఒక అంగములు కదిలిస్తూనే ఉంటుంటాయి
1: ఇట్ గోస్ ఆన్ షేకింగ్ వన్ లింబ్ ఆర్ ది అదర్
0: ఒక దృష్టి కూడా ఒక చోటుకు చూడదే అటు ఇటు అటు ఇటు చూస్తుంటుంది
1: ఇట్స్ లుక్స్ ఆర్ ఆల్సో నాట్ స్టడీ ఇట్ గోస్ ఆన్
0: ఎందుకంటే ఈ మానవుడు మంకీ నుంచినే వచ్చాడు
1: ది రీజన్ ఈస్ దిస్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ మంకీ
0: ఆ పాత వాసనలు ఇంకా పోలేదు
1: దోస్ ఓల్డ్ వాసనస్ హావ్ నాట్ డిసపియర్డ్
0: కనుక ఇట్టి మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి ఒక దైవత్వంలో చేర్చడానికి ఈ నవరాత్రులు 9 దినములుగా ఆరంభించి ఇందులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అహంకారం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకొని చిత్తశుద్ధిని గావించుకోవటం ఏర్పడినాయి
1: దీస్ నవరాత్రిస్ హావ్ కమ్ ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ మ్యాన్ అండ్ మేకింగ్ ట్రావెల్ టువర్డ్స్ డివినిటీ బై డిస్ట్రాయింగ్ హిస్ ఇగ్నోరెన్స్ అండ్ ఈగో
0: కనుక ఏ పర్వదినములు ఏ కారణమై ఆరంభించామో అనేటువంటి యొక్క సత్యాన్ని ఏ మానవుడు కూడా నువ్వు విచారించడం లేదు
1: నో మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎనీ ఎన్క్వైరీ ఇన్ టు ది పర్పస్ ఆఫ్ విచ్ ఆల్ దీస్ ఫెస్టివల్స్
0: నవరాత్రులు వచ్చాయంటే ఆడవారంతా బొమ్మలు పెట్టడము పూజలు చేయటము బొమ్మల కొలుగులు చేస్తుంటారు
1: When the Navaratris come, the ladies keep various types of toys and worship them.
0: అది కాదు మనం చేయవలసింది.
1: దాట్ ఈస్ నాట్ వాట్
0: ఈ బొమ్మలన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాలు.
1: ఆల్ దీస్ టాయ్స్ రిప్రజెంట్ ద ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి ఈ స్వరూపాలన్నీ కూడాను మట్టిమయములే.
1: ఆల్ దీస్ ఫిజికల్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్
0: ఈ మృణ్మయమైనటువంటి యొక్క పూజల ద్వారా చిన్మయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందాలి.
1: త్రూ దిస్ కైండ్ ఆఫ్ పూజ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ థింగ్స్, but the goal must be the chinmaya, the eternal one.
0: Adi manavuni endunnatundi shakti,
1: that is the power hidden in man.
0: Brahma brahma brahma brahma ekkada unnadu?
1: Where is brahma?
0: Brahma anaga brahat swaroopamainatundi vaade brahma, anaga sarvatra vyapinchina vaadu brahma.
1: Brahma is all pervasive, he is everywhere.
0: Kanukune adi chaitanyamu,
1: that is the power of life. Chaitanya,
0: aa chaitanyam sarvulu yindu untunnadi.
1: This chaitanya is found in every human being.
0: Aithe aa sarvulu yindu undinatundi chaitanyani gurtinchadaniki tagina krushi cheyali.
1: Man has to make effort to recognize this chaitanya found in every human being.
0: Ee manavattamulo dehama pradhanamu, buddha pradhanamu, manasa pradhanamu, indriyamula pradhanamu, chittama pradhanamu, antakarana pradhanamu anekuvanti question vesukovali.
1: He has to put the question, for a human life, is the body important, the mind important, the senses important, the intellect important, the chitta important?
0: Ivanni important anukunte, my body, my mind, my buddhi, my chitta, my indriyam ante karana, but who am I?
1: If all these are important, then who am I? I am not this, any one of these things.
0: Ee body, mind, buddhi, chittamu, indriyam ante karana, instruments, panimuttu.
1: This body, mind, this chitta, senses, and all these are only instruments.
0: Annanti endukudu my anetundi equal ga untundali.
1: In every one of them you say my body, my mind, mind
0: karuka,
1: my is
0: my anetundi the master.
1: This my itself is the master.
0: Master e atma.
1: This master is atma.
0: Kanuka ee atma lakshyanni unchukoni ee dehamunu manasunu buddhini chittamunu indriyamunu ahankaranni manam upayoginchukovali kani anduvalle మన పర్వదినములు అంతా కూడాను పారమాత్మిక దృష్టితో ప్రకృతిని అనుభవించు అన్నారు.
1: అవర్ అప్రోచ్ మస్ట్ బి ద డివైన్ అప్రోచ్ అండ్ వీ కెన్ ఎంజాయ్ ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ప్రతి పని కూడాను పారమాత్మిక దృష్టితో నువ్వు ప్రవేశించు.
1: వాట్ ఎవర్ వర్క్ యు డూ ఇట్ విత్ ఎ డివైన్ అప్రోచ్, డివైన్
0: సత్యాన్ని జగత్తునకు బోధించే నిమిత్తమే అనేక విధములుగా కూడాను మహనీయులు, అవతారములు, ఇంకా సన్యాసులు, ఇలాంటి గొప్ప గొప్ప వారంతా కూడాను ఈ జగత్తునకు రాగలిగారు.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ టు ది వరల్డ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్, వేరియస్ సేక్రెడ్ పీపుల్ లైక్ అవతార్స్, సన్యాసిన్స్, మెనీ.
0: ఈనాడు మరొక విశేషం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వన్ మోర్ స్పెషాలిటీ అసోసియేటెడ్.
0: 1838 లోపల,
1: ఇన్ 1838
0: సెప్టెంబర్ 27 లోపల,
1: September 27
0: తెల్లవారు జామున,
1: ఇన్ ది అర్లీ మార్నింగ్ అవర్,
0: జన్మించిన వాడే షిరిడి సాయిబాబా.
1: షిరిడి సాయి వాజ్ బోర్న్ ఆన్ దట్ డే.
0: 1838
1: ఇయర్ 1838
0: సెప్టెంబర్ 27
1: 27th of September
0: ఎక్కడ పుట్టాడు?
1: వేర్ వాజ్ హి బోర్న్?
0: పత్రిఘామ సముద్భూతం ద్వారకామాయి వాసునం భక్తాభీష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యహం పత్రిగ్రామం.
1: హీ వాజ్ బోర్న్ ఇన్ ద విలేజ్ ఆఫ్ పత్రి.
0: ఈ పత్రిగ్రామం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ దిస్ పత్రి?
0: ఔరంగాబాద్ జిల్లా లోపల,
1: ఇన్ ఔరంగాబాద్,
0: ఒక చిన్న విలేజ్.
1: ఇట్ ఇస్ అ వెరీ స్మాల్ విలేజ్.
0: ఈ విలేజ్ యందు ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.
1: ఇన్ దిస్ విలేజ్ హీ వాజ్ బోర్న్ ఇన్ ఎ పూర్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ.
0: కానీ అది అనేక కారణాల చేత ఆ తల్లిదండ్రులు ఈ పిల్లవాడికి దూరం అయ్యారు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ది పేరెంట్స్ లెఫ్ట్ హిమ్ అలోన్.
0: ఈ పిల్లవాడు ఒక ఫకీర్ చేతిలో పడ్డాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ఎ ఫకీర్.
0: కానీ కన్నబిడ్డ కాకపోవటం చేతనే ఈ యొక్క అమితమైనటువంటి యొక్క ఆ అనుబంధన కూడాను లేకపోయింది.
1: దిస్ ఫకీర్ did not show so much of attachment as he was not born.
0: Rakta sambandham kadadi.
1: He was not related by blood.
0: Puttina vaadu kadadi.
1: He was not born to them.
0: Kaluka aa vidhamainatundi sambandham anetundi amitanga peragalekapoyindi.
1: He did not have that kind of intense attachment.
0: Aa pakiru kontha kaalam pinchadu.
1: That fakir brought up Swami for some time.
0: Gopal Rao Deshmukh anetundi atani chethilo pettadu.
1: He gave this boy to Gopal Rao Deshmukh.
0: Ee Gopal Rao Deshmukh
1: this Gopal Rao Deshmukh
0: ataniki maroka peru kuda untundali.
1: There is another name for him.
0: Anaga atanu saaki samrakshinchinchadaniki akunda atanu maha goppa panditudu.
1: This Gopal Rao Deshmukh was a great scholar.
0: Mahagnani.
1: He was also a very wise man.
0: Anduvalla
1: therefore
0: అతనికి ఒక విధమైనటువంటి ప్రజలందరూ చేరి ఒక బిరుదు ఇచ్చారు.
1: ది పీపుల్ కన్ఫర్డ్ ఆన్ హిమ్
0: అతనే వెంకుస అని.
1: హిస్ నేమ్ వాస్
0: పేరు వెంకుస కాదు, పేరు నిజమైన పేరు గోపాల్ రావు దేశ్ముఖ్.
1: ది రియల్ నేమ్ వాస్ గోపాల్ రావు దేశ్ముఖ్.
0: కానీ పండితుడు కావడం చేత
1: యాజ్ హి వాజ్ ఎ స్కాలర్
0: అతనికి వెంకుస అని పిలుస్తూ వచ్చారు.
1: హీ వాస్ కాల్డ్ వెంకుస.
0: ఇతర దగ్గర కూడా కొంతకాలం పెరిగాడు.
1: Swami spent a little time with him.
0: కాని ఒక్క చోట స్థిరంగా ఉండేటువంటి స్వభావం కాదు.
1: He was not given to staying steadily in one place.
0: అక్కడ నుంచి
1: 1854
0: లోపల షిరిడి చేరాడు.
1: 54 he came to Shirdi.
0: ఆ షిరిడిలో చేరేటప్పటికి
1: when he went to Shirdi
0: మహాలస్పతి చూచాడు.
1: మహాలస్పతి saw him.
0: ఆ దేవాలయంలో ప్రవేశిస్తుంటుంటే
1: వెన్ హీ వాజ్ ఎంటరింగ్
0: మహాలక్ష్మి ఇదెవరో ఫకీర్ గా ఉంటున్నాడు, ఇతను మహమ్మడస్ గా ఉంటున్నాడు, ఇతను ఈ దేవాలయంలో ప్రవేశపెట్టకూడదని వెనుకకు తరిమాడు.
1: హీ సా హిమ్ యాజ్ ఎ మహమ్మడన్ బాయ్ అండ్ హీ టర్న్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ది టెంపుల్ థింకింగ్ దట్ ఎ ముస్లిం షుడ్ నాట్ బి పర్మిటెడ్ టు
0: ఊరి బయట ఒక వేప చెట్టు కింద కూర్చున్నాడు.
1: హీ వెంట్ అండ్ సాట్ డౌన్ అవుట్ సైడ్ ది విలేజ్ అండర్ ఎ నీమ్ ట్రీ.
0: అప్పటికి 16 సంవత్సరం.
1: బై దెన్ హీ వాస్ 16 ఇయర్ ఓల్డ్.
0: ఈ 16 సంవత్సరంలో ఉండేటువంటి ఈ వయసు కలిగినటువంటి ఈ బాబా ఏ పేరు ఏ ఊరో ఎవరికి తెలియదు.
1: దిస్ బాబా హూ వాస్ 16 ఇయర్ ఓల్డ్
0: ఎవరైనా అడిగినప్పటికీ తాను ఏ జవాబు చెప్పేవాడు కాదు.
1: నో వన్ న్యూ వాట్ హిస్ నేమ్ వాస్ ఫ్రమ్ విచ్ ప్లేస్ హస్ కమ్. హీ వుడ్ నెవర్ రిప్లై.
0: రండి మీది అని ప్రశ్నించి ఊరితో నీకేం పని అనేవాడు.
1: From which place do you come was the question put. He would reply, why are you bothered, from which place do I come?
0: Nee per emiti?
1: What's your name?
0: Per tho paremi?
1: Why do you want the name?
0: Ee vidhanga prashnalu veyatam cheta evvaru kodanu atani ooru peru telusukolekapoyaru.
1: As he began replying like this, no one could get the correct name and the place from which it
0: came. Kontha kaalam akkada undinadu.
1: He stayed there.
0: Akkada villages anta raavatam cheta కొంతమంది కడుపు నొప్పులు బాధలుగా ఉండేటువంటి వాళ్ళు ఆ చెట్టు కింద వచ్చి శ్రమ తీర్చుకుని పోతూ వచ్చారు.
1: A number of villagers used to come to the tree, whoever suffered from stomach ache and such other ailments.
0: ఏదో ఒక ఆకు తీసుకోవటము, బాగా నలిపివేయటము, దీన్ని తిను నీ నొప్పి పోతుంది అనటం.
1: He would take some green leaves and he would rub them and give it. You eat this leaf, your pain will disappear.
0: ఈ విధంగా చేయటం వల్ల అనేక మంది రోగాలు నివారణ చేసుకుంటారు.
1: A number of people got their diseases cured in this way.
0: ఈ పల్లెలలో అతి త్వరగా ప్రాకిపోయింది.
1: This news spread to all the villages.
0: చాలా మంది రావటము, రోగాలకు నివారణ కోసం మందులు అడగటము, ఆకులు రసం తీవటము, ఆకులు తిప్పివ్వటము, ఈ విధమైన దానితో రోగాలు నివారణ చేస్తూ వచ్చారు.
1: A number of people began coming to this neem tree. They would get this kind of treatment from Baba. Their diseases would be cured and they were happy.
0: తెల్లవారుతానే కనిపించలేదు.
1: సడన్లీ వన్ ఫైన్ మార్నింగ్ హీ డిసపియర్.
0: సరే ఎక్కడ పోయినారు, ఏం పోయినారు అని పాప విలేజర్స్ వాళ్ళ రోగాల కోసం వెతికి సరే నిరాశపడ్డారు.
1: ఆల్ ది విలేజర్స్ బిగాన్ సర్చింగ్ ఫర్ హిమ్ టు ఫైండ్ అవుట్ అండ్ టు గెట్ సమ్ మెడిసిన్ బట్ దే వర్ డిసప్పాయింటెడ్.
0: తరువాత
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: 1858లో తిరిగి షిరిడికి వచ్చాడు.
1: ఇన్ 1858 అగైన్ హీ కేమ్ బ్యాక్ టు షిరిడి.
0: 3 సంవత్సరం తర్వాత
1: ఆఫ్టర్ 3 ఇయర్స్
0: ఈ లోపల ఏమైంది, ఎవరితో వచ్చాడు,
1: విత్ హూమ్ డిడ్ హి కమ్,
0: ఔరంగాబాద్కు దగ్గరలో ధూప్ అనేటువంటి ఒక పల్లె ఉండేటువంటిది.
1: నియర్ ఔరంగాబాద్ దేర్ వాజ్ ఎ విలేజ్ కాల్డ్ ధూప్.
0: ఆ ధూప్ అనేటువంటి గ్రామంలో మధ్యతరగతికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ పర్సన్ బిలాంగింగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ దట్ విలేజ్.
0: అతనే చాందూభాయ్ పటేల్.
1: హిజ్ నేమ్ ఈస్ చాందూభాయ్ పటేల్.
0: ఈ చాందూభాయ్ పటేల్ ఆనాడు ఈ ప్రయాణ సౌకర్యములు చాలా ఉండేటువంటివి కాదు.
1: ది ఫెసిలిటీస్ ఫర్ ట్రావెల్ వర్ వెరీ లిమిటెడ్.
0: బస్సెస్ ఇంకే విధమైన ఏవి ఉండేటువంటివి కాదు.
1: దేర్ వర్ నథింగ్ లైక్ బస్సెస్ ప్లేన్స్ ఎట్సెట్రా.
0: అందరూ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరి గుర్రాన్ని ఉంచుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు కీప్ ఎ హార్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రావెలింగ్.
0: ఒకనాడు అత్యంత అవసరమైన పని వచ్చటం చేత ఈ చాందూభాయ్ పటేల్ తన దగ్గర ఉన్న గుర్రాన్ని ఎక్కి ఔరంగాబాద్కు వచ్చాడు.
1: ఆన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ సమ్ అర్జెంట్ కాల్ ఫ్రమ్ ఔరంగాబాద్ హీ వెంట్ టు ఔరంగాబాద్ ఆన్ ఎ హార్స్ బ్యాక్.
0: వచ్చినాడు, తన పని తానేదో చూసుకుంటూ ఉన్నాడు.
1: హీ వాజ్ అటెండింగ్ టు ద వర్క్ ఫర్ విచ్ హీ కేమ్.
0: ఈ లోపల 2-3 దినములు తన పనిలో తాను మునగటం చేత గుర్రము తప్పించుకుని పోయింది. తిరిగి ధూప్ అనే గ్రామానికి వస్తున్నాడు.
1: Disappointed, this man was returning to his place.
0: Aurangabad nunchi dup aneetundi gramaniki vache margamlo dattamaina aranyam untundadi.
1: On his way back from Aurangabad to dup there was a
0: anaadu prati pallakunu chuttu aranyalu undetundivi dattamainaatundi vrikshamulu.
1: In those days there used to be very thick forests around villages.
0: Kanuka aa yokka dattamainaatundi yokka adavi lopala oka maamidi vruksham kinda oka బికారి కూర్చున్నాడు.
1: వన్ ఫకీర్ వాజ్ సిట్టింగ్ అండర్ ఎ మ్యాంగో ట్రీ ఇన్ ద థిక్ ఫారెస్ట్.
0: కూర్చున్నప్పుడు ఏదో తన ఆలోచనలో తాను కూర్చున్నాడు.
1: హీ వాజ్ సిట్టింగ్ దేర్ లాస్ట్ ఇన్ హిజ్ ఓన్ థాట్.
0: ఇతను వెతికి వెతికి వెతికి చాలా నిరాశతో చాందూభాయ్ పటేల్ పోతున్నాడు దారిలో.
1: చాందూభాయ్ పటేల్ వాజ్ గోయింగ్ ఇన్ దట్ పాత్ బీయింగ్ డిసప్పాయింటెడ్ ఇన్ హిజ్ సర్చ్ ఫర్ ద హార్స్.
0: ఏ పటేల్, ఆవు జీ అన్నాడు ఈ యొక్క వికారి.
1: దిస్ ఫకీర్ కాల్డ్ పటేల్ ఆవ్. హి ఆస్క్డ్, వై పటేల్ యూ సీమ్ టు బి వెరీ మచ్ వరీడ్.
0: నేను పటేల్ అని మీకు ఎట్లా తెలుసు అన్నాడు ఆ పటేల్.
1: పటేల్ ఆస్క్ హౌ డు యూ నో దట్ ఐఎమ్ పటేల్.
0: నాకు అన్ని తెలుసు అన్నాడు.
1: ఐ నో ఎవ్రీథింగ్.
0: కానీ నీవు చాలా గుర్రాన్ని గురించి చాలా విచారిస్తున్నావు.
1: You are worried very much about the horse.
0: నీవు కన్నులు తలపైన పెట్టుకుని వెతుకుతున్నావే కానీ కన్నులు నొస్తపైన పెట్టుకుని వెతకటం లేదు.
1: You are keeping your eyes right on the head and searching for the horse.
0: తలపైన పెట్టుకుంటే పైవి కనిపిస్తుంది కానీ కింద పెట్ట కనిపిస్తాయి.
1: When you keep eyes on your head, you can look into the horizon only. How can you look
0: around? ఆ చెట్టు కింద మేస్తుంది, అది పోమన్నాడు.
1: Fool, go to that tree. The horse is grazing there. Find it there.
0: చూచాడు, తన గుర్రం అక్కడే ఉంటుండాలి.
1: హీ లుక్డ్ దట్ సైడ్.
0: అదే ప్రదేశం లోపల ఎన్నో దినములంతా కూడాను కూలీలను పెట్టి వెతికించాడు.
1: ఇన్ ది సేమ్ ఏరియా హీ ఎంప్లాయ్డ్ సమ్ కూలీస్ అండ్ గాట్ సెర్చ్ ఫర్ ద హార్స్.
0: ఎక్కడా చిక్కనటువంటి ఈ గుర్రము తాను కూర్చున్న చెట్టు మురగనే ఉంటుండాలి.
1: ది హార్స్ విచ్ వాజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ వాజ్ ఫౌండ్ నియర్ బై ఎ ట్రీ వేర్ హీ
0: తన పోగొట్టుకున్న గుర్రము దిక్కటము.
1: He found the horse which he had lost.
0: Karato kotteetappudiki jalamu agni raavatamu
1: with a mere beating of the stick getting fire and water.
0: Ee amanushyamainatundi yokka shaktunu kontha varaku choochadu.
1: This extraordinary deeds were observed by Patel.
0: Swamiji, meeru naakinte upakaram chesaru. Meeru naa vente vachi naa aadityam teeskovali ani prarthinchadu.
1: Swamiji, you have done a lot of help to me. You should come and accept మై హాస్పిటాలిటీ.
0: జావ్ అన్నాడు. అందరు ఇద్దరు కదిలి వచ్చారు.
1: ఆల్ రైట్, వి విల్ గో, హి సెడ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్.
0: ఈ లోపల చాందూభాయ్ పటేల్ మేనల్లుడికి పెండి కుదిరింది.
1: మీన్ వైల్ ది మ్యారేజ్ ఆఫ్ ది నీస్ ఆఫ్ చాందూభాయ్ పటేల్ వాజ్ సెటిల్.
0: ఈ పెండి ఎక్కడా? పెండు కూతురు షిరిడీ పిల్ల.
1: ది బ్రైడ్ బిలాంగ్ టు షిరిడీ.
0: కనుక షిరిడీకి పోవలసి వచ్చింది వీరందరూ.
1: దేర్ఫోర్ దే హ్యాడ్ టు గో టు షిరిడీ.
0: అప్పుడు చాందూభాయ్ పటేల్ ఇతన్ని కూడా పిలిచాడు. ఫకీర్, మా వెంట కూడా రాండి. పేరెవరికి తెలియదే.
1: చాందూభాయ్ పటేల్ రిక్వెస్టెడ్ ఫకీర్ యూ ఆల్సో కైండ్లీ కమ్ విత్ మీ.
0: షిరిడీకి బండల్లో వెళ్లారు.
1: దే వెంట్ టు షిరిడీ ఇన్ ది కార్ట్.
0: ఆ బండల్లో వెళ్లి
1: దే వెంట్
0: అక్కడ దిగేటప్పటికి ఈ బికార్ తిరిగి మహానస్పతిని చూచాడు.
1: ది కార్ట్స్ రీచ్ షిరిడీ. ఫకీర్ వాజ్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద కార్ట్. హీ సా మహానస్పతి.
0: మహానస్పతి దగ్గరికి వెళ్లి అయ్యే బాబా సాయి అన్నాడు.
1: మహానస్పతి వెంట్ టు హిమ్ అండ్ ఆస్క్ కమ్ బాబా కమ్ సాయి.
0: వచ్చినావా? అప్పుడు ఆ పేరు పెట్టాడు సాయి అనేటువంటిది మానస్పతి. అయ్యే సాయి.
1: ది నేమ్ సాయి వాజ్ గివెన్ టు స్వామి బై మానస్పతి. కమ్ స్వామి.
0: అంతవరకు కూడాను అతనికి పేరు ఎవరు పెట్టలేదు.
1: అంటిల్ దెన్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ నేమ్ వాట్స్ ఎవర్.
0: తరువాత మెజిస్ట్రేట్ కేసు ఒకటి వచ్చింది బాబా పైన.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ ఎ కేస్ ఫైస్టెడ్ ఆన్ స్వామి.
0: సాయిబాబా విట్నెస్ చెప్పాలి.
1: సాయిబాబా షుడ్ ఆఫర్ విట్నెస్.
0: ఏ విధంగా చెప్పాలి?
1: వాట్ ఇస్ ది విట్నెస్ విచ్ హి హస్ టు గివ్?
0: అనగా కొంతమంది దొంగలు శ్రీమంతుని ఇంట్లో దొంగతనం గావించి వాటిని అపహరించి తీసుకుని పోతున్నారు.
1: దే హావ్ థీవ్డ్ థింగ్స్ ఫ్రమ్ ఎ వెల్తీ పర్సన్ అండ్ దే ఆర్ క్యారీయింగ్ అవే.
0: అప్పుడు
1: వెన్ దిస్ వాజ్ హ్యాపెనింగ్
0: పహల్గామ్ లోపల పోలీసులు పట్టుకున్నారు.
1: పోలీస్ కాట్ దీస్ థీవ్స్ ఇన్ పహల్గామ్.
0: ఇవి ఎక్కడ నీకు చిక్కాయి అని చెప్పేటప్పటికి వారు భయపడిపోయి అదిగో ఒక ఫకీర్ ఉన్నాడు ఆయన మాకు ఇచ్చాడు అని చెప్పారు.
1: వెన్ ది పోలీస్ ఆస్క్డ్ దెమ్ ఫ్రమ్ వేర్ డిడ్ యు గెట్ దే వర్ ఫ్రీ ఫియర్ స్ట్రికెన్ దే సెడ్ ఫకీర్ గేవ్ అస్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఎవరు ఆ ఫకీర్ అని వచ్చారు వెతుకుతూ వస్తే ఇతనే.
1: ది పోలీస్ ఆస్క్డ్ దెమ్ టు షో ది ఫకీర్. వెన్ ది కేమ్ ఇట్ వాజ్ దిస్ ఫకీర్ దే షోడ్.
0: అడిగారు ఫకీర్ మీరు ఇచ్చారా అతనికి?
1: ది పోలీస్ ఆస్క్డ్ హిమ్ ఫకీర్ డిడ్ యు గివ్ దిస్ జ్యువెలరీ టు హిమ్?
0: ఆ ఇచ్చారు అన్నాడు.
1: ఎస్ ఐ గివ్.
0: మీరు ఎక్కడ నుంచి తెచ్చారు?
1: ఫ్రమ్ వేర్ డిడ్ యు గెట్ దిస్?
0: అన్ని ఎక్కడ నుంచి వచ్చాయి? ఇవి అక్కడి నుంచినే వచ్చాయన్నాడు.
1: దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ ది వెరీ సోర్స్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ కమ్స్.
0: మీకు ఇచ్చిండేది ఎవరు?
1: హూ గేవ్ యూ?
0: మీకు ఇచ్చిండేది నేనే. ఈ విధంగా కొంచెం అయోమయ స్థితిలో మాట్లాడుతూ వచ్చాడు బాబా.
1: హీ గేవ్ సచ్ ఆన్సర్స్ విచ్ ఆర్ వేగ్ అండ్ మిస్టీరియస్ విచ్ కుడ్ నాట్ బి అండర్స్టూడ్ బై పోలీస్.
0: ఎవరు ఈ పోలీస్ అండర్స్టాండ్ చేసుకోలేదు.
1: పోలీస్ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఇదంత ప్రాకృతమైనటువంటి స్థితిలో ఉంటున్నారు.
1: దే ఆర్ ఆల్ ఇన్ ది వర్లీ ప్లేస్.
0: బాబాది పారమాత్మిక స్థితి.
1: బాబా వాజ్ ఆల్వేస్ ఇన్ పారమాత్మిక.
0: దానిని అర్థం చేసుకోవాలంటే ప్రకృతికి ఏమాత్రం అర్థం కాదు.
1: ది వర్లీ పీపుల్ కెన్ నెవర్ అండర్స్టాండ్ బాబా ఫ్రమ్ దట్ స్టేట్.
0: కనుక అందరికీ నేనే ఇచ్చినటువంటిది. నేను లేకపోతే ఎవరు తీసుకోగలరు? ఎవరు సంపాదించగలరు?
1: ఐ హావ్ గివెన్ టు ఎవ్రీ వన్. ఇఫ్ ఐ హావ్ నాట్ గివెన్ హూ ఎవర్ కెన్ అర్న్? ఐ అలోన్ హావ్ గివెన్ టు ఎవ్రీథింగ్ టు ఎవ్రీ వన్.
0: సరే ఇతని దగ్గర ఏదో మాట్లాడే ప్రయోజనం లేదన్నారు. తిరిగిపోయారు. మేజిస్ట్రేట్ కింద ఒక రిపోర్ట్ రాశారు.
1: ది పోలీస్ ఫెల్ట్ నో యూస్ టాకింగ్ టు హిమ్ అండ్ దే వాంటెడ్ టు రిపోర్ట్ మేజిస్ట్రేట్.
0: అక్కడ సమన్స్ వచ్చాయి.
1: ఫ్రమ్ మేజిస్ట్రేట్ ది సమన్స్ కేమ్.
0: ఈ సమన్స్ వచ్చేటప్పటికి బాబా పోవాలి.
1: వెన్ ది సమన్స్ కేమ్ బాబా హ్యాడ్ టు గో దే.
0: చాందూభాయ్ పటేల్ బాబాను పంపడానికి ఇష్టం లేదు.
1: చాందూభాయ్ పటేల్ వాజ్ నాట్ రెడీ టు సెండ్ బాబా.
0: ఏదో మేజిస్ట్రేట్ కింద ఇంకా మిగతా హైయర్ అధికారుల దగ్గర మాట్లాడేసేసి కమిషన్ ను వేశారు అక్కడికి.
1: హీ టాక్ టు మేజిస్ట్రేట్ అండ్ పీపుల్ అట్ ది హైయర్ లెవెల్ అండ్ ఎ కమిషన్ వాజ్ సెండ్ టు సిరిడి.
0: అక్కడికి వచ్చి వారు మాట్లాడే సమయం లోపల విట్నెస్, మీ తండ్రి పేరేమి?
1: వెన్ ది కమిషన్ కేమ్ దే బిగాన్ పుట్టింగ్ ది క్వశ్చన్స్ సెట్ హూ ఇస్ యువర్ ఫాదర్? వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్?
0: బాబా.
1: సో మీన్స్ బాబా.
0: బాబా మీన్స్ తండ్రి అంటే బాబానే.
1: బాబా మీన్స్ ఫాదర్ అలోన్.
0: కనుక మీ తండ్రి పేరేమిటి? బాబా.
1: వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్? బాబా ఇస్ ద నేమ్.
0: ఏ మతం మీది?
1: టు విచ్ రిలీజియన్ డూ యూ బిలాంగ్?
0: దైవ మతం.
1: ది రిలీజియన్ ఆఫ్ గాడ్.
0: ఎక్కడి నుంచి వచ్చారు?
1: ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్?
0: ఆత్మ నుంచి వచ్చారు.
1: ఫ్రమ్ ఆత్మ ఐ హావ్ కమ్.
0: నీ కులం ఏమిటి?
1: టు విచ్ క్యాస్ట్ డూ యూ బిలాంగ్?
0: దివ్యమైన కులం.
1: ది క్యాస్ట్ ఆఫ్ డివినిటీ.
0: ఈ విధంగా చెబుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ఆన్సరింగ్.
0: అందువల్లే అక్కడ అయ్యే బాబా సాయి అని మహానస్పతి అన్నాడు. ఇక్కడ తన తండ్రి పేరేం పేరేంటి? బాబా అన్నాడు. కాబట్టి సాయి బాబా ఈ రెండు చేరి సాయి బాబా అని పేరైపోయింది.
1: మహానస్పతి వెల్కమ్ స్వామి అస్ సాయి. బాబా ఇన్ ది ఆన్సర్స్ రెఫర్ టు హిమ్సెల్ఫ్ అస్ బాబా. పుట్టింగ్ దీస్ టు టుగెదర్
0: ఎవరికి కూడా సాయిబాబా అనేటువంటి ఎప్పుడు పుట్టాడు, ఎవరు పెట్టారు, ఎవరు ఏమికి తెలియదు.
1: వెన్ హీ వాజ్ బోర్న్ వేర్ హీ గాట్ దిస్ నేమ్ సాయిబాబా నో వన్ నోస్.
0: తరువాత ఇతను దైవత్వం ఏ రీతిగా ఉంటుండాలి అని అనేక మంది సందేహిస్తూ వచ్చారు.
1: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ బిగాన్ డౌటింగ్, హౌ కెన్ వీ కాల్ హిమ్ హ్యూమన్ బీయింగ్. వన్ డే
0: అక్కడ అయ్యే బాబా సాయి అని మానస్పతి అన్నాడు. ఇక్కడ తన తండ్రి పేరేం పేరంటే బాబా అన్నాడు. కాబట్టి సాయి బాబా ఈ రెండు చేరి సాయి బాబా అని పేరే.

0: దత్తాత్రేయ జన్మదినం వచ్చింది.
1: ఆల్ ది బ్రైట్ ఫోర్త్ నైట్ ఫిఫ్త్ డే పంచమి ఆఫ్ మార్గశిర మంత్
0: దత్తాత్రేయ
1: ది బర్త్ డే ఆఫ్ దత్తాత్రేయ కేమ్
0: జన్మదినం. కనుక చాలా మంది భక్తులు అక్కడికి చేరారు.
1: ఆన్ దిస్ అకేషన్ ఏ నంబర్ ఆఫ్ డివోటీస్ గ్యాదర్డ్ దేర్.
0: అందులో కూడా చాలా రిచ్ మ్యాన్, మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు,
1: ఏ రిచ్ మ్యాన్, ఏ గ్రేట్ స్కాలర్
0: ఖైజాక్ అనేటువంటి వాడు వచ్చాడు.
1: హిజ్ నేమ్ ఇస్ ఖైజాక్, హీ కేమ్ దేర్.
0: ఈ ఖైజాక్ అంటే హైజాక్ కాదు, ఖైజాక్ అనేటువంటి వాడు వచ్చాడు.
1: ఖైజాక్ ఇస్ ద నేమ్, ఇట్ ఇస్ నాట్ సమ్వన్ హూ హాజ్ హైజాక్డ్.
0: బలవంత ఖైజాక్ అనే అతని పేరు.
1: హిజ్ నేమ్ ఇస్ బలవంత్ ఖైజాక్.
0: అతను వచ్చేటప్పటికి కర్ర తీసుకున్నాడు బాబా.
1: వెన్ దిస్ పర్సన్ కేమ్ దేర్ బాబా టుక్ ద స్టిక్.
0: కూర్చున్న వాళ్ళందరినీ కూడా జౌ జౌ జౌ సైతాన్ సైతాన్ సైతాన్ అని కొడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ బీటింగ్ విత్ ద స్టిక్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ సైతాన్ గో అవే గో అవే.
0: కోసమో ఏమీ అర్థం కాలేదు.
1: నో వన్ న్యూ వై హీ వాస్.
0: నాకు ప్రసవ వేదనగా ఉంటుండాలి, ప్రసవ వేదనగా, అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచాడు.
1: ఐ ఆమ్ హ్యావింగ్ డెలివరీ పెయిన్స్ డెలివరీ పెయిన్స్, గెట్ అవే ఫ్రమ్ హియర్ ఎవ్రీవన్ గో అవే గో అవే.
0: ఈ అరుపులు చిన్నవి కాదు, చాలా పెద్ద కేకలు వేశాడు.
1: These shouts were not ordinary. He began shouting.
0: అప్పుడు కేవలం కేకలు వేయటమే కాదు, వీలు బట్టి కర్రతో కూడా కొట్టేయటమే.
1: In those days, it was not merely shouting. If occasion demands, even beating with a stick was common.
0: పరిగెత్తిపోతుంటే కర్రనైనా విసిరి వాడితో కొట్టేసేది.
1: If a person is running away, he would throw the stick and beat him. He would not leave.
0: కనుక ప్రతి ఒక్కరూ భయపడిపోయేటువంటి వారు.
1: Therefore, everyone was afraid of him.
0: అందరూ పరిగెత్తిపోయారు.
1: People began running.
0: మరి కొంతసేపు అయ్యేటప్పటికి రండి రండి రండి రండి రండి అని పిలిచాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ బిగాన్ కాలింగ్ కమ్ కమ్ కమ్ హియర్
0: బల్వంత్ ఖైజా, కమాన్ కమాన్, ఆవుజీ ఆవుజీ అన్నాడు.
1: బల్వంత్ ఖైజా కమ్ హియర్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి తన లోపలి వెళ్ళాడు బాబా.
1: వెన్ బల్వంత్ ఖైజా కేమ్ హీ ఎంటర్డ్ ఇన్సైడ్.
0: లోపల వెళ్ళాడు, ఈ భగవంత్ ఖైజాకు చూచాడు, బాబా లేడు.
1: When Balwant Kaija came there, he did not find Baba.
0: మూడు తలలు కలిగినటువంటి ఒక బిడ్డ ఉంటుండాది అక్కడ.
1: There was a child found there with three
0: heads. అనగా నాకు ప్రసవ వేదనగా ఉంటుండాలి అని చెప్పాడు, అక్కడ బిడ్డ ఉంటుండాలి.
1: He said that I am suffering from delivery pains and you find there a child with three heads.
0: మూడు తలలు ఉంటున్నాయి.
1: Three heads were found for the child.
0: అంత దత్తాత్రేయ మాదిరి కనిపించాడు.
1: That child was
0: చిన్న బిడ్డ.
1: It was a very small child.
0: Aneka hastamulu untunnayi.
1: Number of hands.
0: Ee Dattatreya swaroopanni chuchadu.
1: This Balwant Kaijak saw this Dattatreya.
0: Ingane nilinatundi varandarni pilchadu.
1: He called all the other people there.
0: Loparaki vellaru, chuchadu, kannulu mosukunnaru.
1: All of them came there, entered inside.
0: Tatchane tirigi Baba vachi akkada kurchunnadu.
1: Closed the eyes and they found immediately Baba sitting there.
0: Appati nunchi chaala mandi భగవంతుడు దత్తాత్రేయ అవతారుడు అని అనుకున్నారు.
1: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ దే బిగాన్ కాలింగ్ భగవాన్ యాజ్ ది వెరీ అవతార్ ఆఫ్ దత్తాత్రేయ.
0: బ్రాహ్మణుడా లేక హిందువా ముస్లిమా అనేటువంటి అనేక విధమైనటువంటి తెగలు ప్రారంభమైనాయి.
1: ఏ నంబర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అరోస్ వెదర్ హీస్ ఎ బ్రాహ్మిన్ వెదర్ హీస్ ఎ హిందూ అట్ ఆల్.
0: ఒక నిమిషంలో అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనేటువంటి వాడు.
1: ఇన్ వన్ మోమెంట్ హీ విల్ కాల్ అల్లా మాలిక్.
0: మరొక సమయంలో రామ మాలిక్ కృష్ణ మాలిక్ దత్తాత్రేయ మాలిక్ ఈ విధంగా అరిచేటువంటి వాడు.
1: ది వెరీ నెక్స్ట్ మూమెంట్ హీ విల్ కాల్ రామ మాలిక్ దత్తాత్రేయ మాలిక్.
0: ఎవరు హిందువా ముస్లిమా అనేటువంటిది వాళ్ళకి చాలా మందికి సందేహాలు వచ్చాయి.
1: పీపుల్ బిగాన్ గెటింగ్ డౌట్స్ వెదర్ హీ ఇస్
0: అల్లా మాలిక్ అల్లా మాలిక్ అన్నప్పుడు మొహమ్మద్ అంతా వచ్చేటువంటి వారు మసీదుకు.
1: When Baba began calling Allah Malik,
0: వేషం చూసి అంతా మొహమ్మద్ మాదిరినే ఉంటున్నాడు.
1: He was appearing like a Muslim.
0: కనుక చాలా మంది ముస్లింలు వచ్చి అతన్ని ఆశ్రయించేటువంటి వాడు.
1: ఏ నంబర్ ఆఫ్ ముస్లిమ్స్ యూస్ టు కమ్ అండ్ టేక్ రెస్ట్.
0: హిందువులు కూడా వచ్చి ధూపదీప నైవేద్యాలంతా పెట్టి.
1: హిందూస్ ఆల్సో వుడ్ కమ్ అండ్ లైట్ ద ల్యాంప్స్.
0: ఈ విధంగా చేస్తుంటే హిందువులు చేసేటువంటి యొక్క సాంప్రదాయము మొహమ్మద్ ఒప్పుకోలేదు.
1: వెన్ థింగ్స్ వర్ గోయింగ్ ఆన్ లైక్ దిస్ ముస్లిమ్స్ డిడ్ నాట్ అగ్రీ ఫర్ ది టైప్ ఆఫ్ వర్షిప్ ఆఫర్డ్ బై హిందూస్.
0: ఈ ముస్లింలు చేసేటువంటివంతా కూడా హిందువులు ఒప్పుకోలేదు.
1: హిందూస్ నెవర్ అగ్రీడ్ ద టైప్ ఆఫ్ వర్షిప్ ఆఫర్డ్ బై
0: అనేక విధములుగా ద్వేషం పెరిగిపోయింది.
1: ఎనిమిటీ డెవలప్డ్ బిట్వీన్ దెమ్.

0: in a great way.
1: ఒకనాడు
0: వన్ పర్టికులర్
1: మహాస్పతి బాబా దగ్గర కూర్చొని ఏదో సేవ చేస్తున్నాడు.
0: మహాస్పతి వాజ్ సర్వింగ్ స్వామి ఆన్ ఎ పర్టికులర్ డే.
1: ఈ మహాస్పతి కండోబై దేవాలయం పురోహితుడు.
0: దిస్ మహాస్పతి వాజ్ ప్రీస్ట్ ఇన్ కండోబా టెంపుల్.
1: ప్రీస్ట్
0: హీ వాజ్ ఎ ప్రీస్ట్.
1: కనుక అతను హిందూ ప్రీస్ట్ వచ్చేసేసి ఇతని దగ్గర కూర్చున్నాడని చెప్పి మహమ్మదన్స్ అంతా కూడా వచ్చారు.
0: మహమ్మదన్స్ టుక్ అబ్జెక్షన్ టు దిస్ ప్రీస్ట్ ఫ్రమ్
1: హిందూ పట్టణం. వచ్చి ఆ మహాస్పతిని కొట్టారు.
0: దే బ్రాట్ స్టిక్స్ అండ్ బెట్ అప్ మహాస్పతి.
1: ఈ మహాస్పతి ప్రతి దెబ్బకు కూడాను బాబా బాబా బాబా అరుస్తూ వచ్చాడు.
0: విత్ ఎవరీ బీట్ ది మహాస్పతి బిగాన్ క్రయింగ్ అవుట్ బాబా బాబా.
1: కానీ ఒక్కొక్క తూరి బాబా బాబా అన్నప్పుడంతా ఈ దెబ్బలంతా బాబాకు పోయి పడ్డాయి.
0: ది మొమెంట్ ది మహాస్పతి బిగాన్ క్రయింగ్ బాబా బాబా, విత్ ఎవరీ క్రై ఆఫ్ బాబా బాబా బిగాన్ గెటింగ్ ది బీటింగ్స్ ఆఫ్ దిస్.
1: ఈ మహాస్పతి పడిపోయాడు.
0: మహాస్పతి ఫెల్.
1: బాబా బయటకు వచ్చాడు.
0: బాబా కేమ్ అవుట్.
1: బాబా అంటే మహావిశ్వాసం మహమ్మదన్స్ కూడాను.
0: మహమ్మదన్స్ హ్యాడ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ బాబా.
1: బాబా వచ్చి ఒకే గర్జించాడు.
0: బాబా కేమ్ అవుట్ అండ్ రోర్.
1: సైతాన్ ఒకవైపున ప్రార్థించటము ఒకవైపున దెబ్బలు కొట్టడము ఇదా నీ భక్తి?
0: సైతాన్ ఈజ్ ఇట్ యువర్ డివోషన్ బీటింగ్ ఆన్ వన్ సైడ్ అండ్ వర్షిపింగ్?
1: ఆరాధన చేస్తున్నారు ఒకవైపున.
0: ఆన్ ద వన్ సైడ్ యు ఆర్ వర్షిపింగ్,
1: హింసలు పెడుతున్నారు.
0: ఆన్ ది అదర్ సైడ్ యు ఆర్ పనిషింగ్ మీ, యు ఆర్ గివింగ్ మీ ట్రబుల్, బీటింగ్ మీ.
1: ఇప్పటికీ ఇదంతా రక్తం అంతా వస్తుంది. చూచారా మహమ్మడన్స్?
0: దిస్ మహమ్మడన్స్ స్వామి బ్లీడింగ్.
1: బాబా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారని పరిగెత్తి వచ్చారు.
0: మహమ్మడన్స్ కేమ్ రన్నింగ్. బాబా హూ బెట్ యు ఆఫ్?
1: నీవు కొట్టలేదా నీవు కొట్టలేదా అని వారిని చూపించాడు.
0: హీ బిగాన్ షోయింగ్ డిడ్ యు నాట్ బీట్ మీ, డిడ్ యు నాట్ బీట్
1: మీ. దగ్గరికి మేము రాలేదే, మహాస్పతిని కొట్టామన్నారు.
0: వీ నెవర్ కేమ్ టు యు బాబా, వీ ఓన్లీ బెట్ అప్ మహాస్పతి.
1: మహాస్పతిలో ఎవరున్నారు?
0: హూ ఈస్ దేర్ ఇన్ మహాస్పతి?
1: నేనే ఉన్నాను.
0: ఐఎమ్ దేర్ ఇన్ హిమ్.
1: నాకు తను శరణాగతి అయినటువంటి వాడు.
0: హీ వాజ్ వన్ హూ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు మీ.
1: కనుక తన బాధలన్నీ నావే.
0: దేర్ ఫోర్ ఆల్ హిస్ ట్రబుల్స్ ఆర్ మై ట్రబుల్స్
1: అని చెప్పి అప్పుడు మహమ్మడన్స్ పాదాలు పట్టుకుని క్షమించమని ప్రార్థించారు.
0: మహమ్మడన్స్ ఫెల్ అట్ హిస్ ఫీట్ అండ్ ఆస్క్ ఫర్ పార్డన్ అండ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ అబ్సలాం.
1: ఇరువురిని మహమ్మడన్స్ హిందూస్ ను చేర్చి, నాయన ఒక్క తల్లి బిడ్డలు అందరు.
0: స్వామి పుట్ దిస్ మహమ్మడన్స్ అండ్ హిందూస్ టుగెదర్ అండ్ సెడ్, చిల్డ్రన్,
1: ఇప్పుడు చెప్పినట్టుగా బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనేటువంటి దీంట్లో చూపించాడు.
0: హీ షోడ్ టు దెమ్ ద ప్రూఫ్ ఆఫ్
1: కులమత భేదాలు పెట్టుకోకూడదు.
0: యు షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ కాస్ట్, రిలీజియన్ అండ్ క్రీడ్.
1: కనుక మానవత్వానికి హృదయమే ప్రధానం.
0: ఫర్ హ్యుమానిటీ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: మతములో వెతికినటువంటి వాడికి మాధవుడు కనిపించడు.
0: ఎ పర్సన్ హూ సర్చెస్ ఓన్లీ ఇన్ రిలీజియన్ హీ కెన్ నెవర్ ఫైండ్ మాధవ.
1: మతిలో వెతుకు.
0: యూ షుడ్ ఫైండ్ మాధవ ఇన్ యువర్ ఓన్ మైండ్, ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: కనుక నీవు మతిలో వెతికినటువంటి ఎప్పుడు నీకు మాధవుడు కన్పిస్తాడు, కానీ మతంలో నీకు కనిపించడున్నాడు.
0: ఓన్లీ వెన్ యూ సర్చ్ అండ్ సీక్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ యూ కెన్ ఫైండ్ హిమ్. యూ కెనాట్ ఫైండ్ గాడ్ ఇన్ రిలీజియన్.
1: ఈ కుల మతములంతా కూడా దేహంలో సంబంధించినవి.
0: ఆల్ దీస్ రిలీజియన్
1: దీస్
0: ఆర్ ఆల్ వరల్డ్లీ.
1: కనుక పరతత్వములకు సంబంధించినటువంటి యొక్క మతిలో నీవు భగవంతుని వెతుకు.
0: యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్ హార్ట్ అసోసియేటెడ్.
1: ఈ విధంగా జరిగిపోయింది. అప్పటి నుంచి రెండవ పర్యాయము చాందూభాయ్ పటేల్ జతలో వచ్చినటువంటి వాడు తిరిగి 1918 వరకు షిరిడీని వదలలేదు.
0: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ టిల్ 1918 స్వామి నెవర్ లెఫ్ట్ షిరిడీ.
1: కనుక షిరిడీలో ప్రవేశించింది 16 సంవత్సరము.
0: హీ ఎంటర్డ్ ఇన్ టు షిరిడీ వెన్ యూ వర్ 16.
1: అప్పుడు 1854.
0: దట్ వాజ్ ది ఇయర్ 1854.
1: 1854 ఒక 16.
0: 1854 అండ్ 16 యాడెడ్ టు ఇట్.
1: దాని తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: 81 వరకు ఉంటున్నాడు.
0: హీ వాజ్ దేర్
1: అంతా చేరితే 80 సంవత్సరాలు బాబా వయసు.
0: హీ లివ్డ్ ఫర్ 80 ఇయర్స్.
1: ఒకనాడు
0: ఆన్ ఎ పర్టికులర్ డే
1: ఒక పండితుడు వచ్చి మీ చరిత్రను రాయాలి అని ఆశించాడు.
0: వన్ స్కాలర్ కేమ్ దేర్ అండ్ ప్రేడ్ టు స్వామి, ఐ వాంట్ టు రైట్ యువర్ బయోగ్రఫీ.
1: అతని పేరు హేమంత్ పండ్.
0: దట్ నేమ్ ఈస్ హేమద్రిపంత్.
1: అతని సాయి చరిత్ర రాసినటువంటి వాడు.
0: దట్ ఈస్ ద వన్ హూ రోట్ సాయి చరిత్ర.
1: అతను ఎంతో ప్రార్థించాడు.
0: హీ ప్రేడ్ ఇంటెన్స్లీ.
1: ఎక్కడ పుట్టాడు?
0: వేర్ వర్ యు బార్న్?
1: ఎవరు తల్లిదండ్రులు?
0: హూ ఆర్ ది పేరెంట్స్?
1: నీ పేరేమిటి?
0: వాట్ ఈస్ యువర్ నేమ్?
1: చాలా ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ పుట్టింగ్ ఎ నంబర్ ఆఫ్ క్వశ్చన్.
1: ఎవరికి చిక్కలేదు.
0: స్వామీజీ
1: ఎవరికి చెప్పలేదు.
0: నో ఆన్సర్ వాజ్ గివన్.
1: కానీ
0: బట్
1: ఏదో ఒక సమయం లోపల, ఏకాంతంగా సేవ చేస్తున్న సమయం లోపల మహాలక్ష్మికి మాత్రం ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాడు.
0: ది డేట్ ఆఫ్ బర్త్ వాజ్ గివన్ టు మహాలక్ష్మి.
1: మహాలక్ష్మి పండితుడు కాదు పాపం.
0: మహాలక్ష్మి వాజ్ నాట్ ఎ స్కాలర్.
1: ఏదో చిన్న కొంచెం విద్య, ఏదో కొన్ని పూజలు చేయడానికి మంత్రాలు నేర్చుకునేటువంటి వాడు.
0: హీ వాజ్ ద వన్ హూ న్యూ ఓన్లీ ఎ ఫ్యూ మంత్రాస్ ఫర్ ఆఫరింగ్ వర్షిప్.
1: ఒక చిన్న దీంట్లో రాసి పెట్టుకున్నాడు ఒక కాగితంలో.
0: ఇన్ వన్ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ హీ రోట్ డౌన్ దిస్.
1: అది హేమంత్కు చిక్కింది.
0: హేమంత్ పంత్ గాట్ దిస్.
1: దానిని తీసుకుని క్రమక్రమేణా వేస్తూ వచ్చాడు.
0: టేకింగ్ దాట్ హీ బిగాన్ రైటింగ్ ది బయోగ్రఫీ ఆఫ్ స్వామి.
1: కనుక బాబా తత్వం అనగా ఏమిటంటే ఎవరికీ తెలియదు.
0: దేర్ఫోర్ దిస్ బాబా తత్వం
1: గురించి మాత్రమే ప్రపంచానికి తెలిసినటువంటిది. కానీ
0: ది వరల్డ్ నోస్ స్వామీస్ లైఫ్ ఓన్లీ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 16.
1: కనుక సెప్టెంబరు 27వ తేదీ పుట్టి విజయదశమి రోజు శరీరాన్ని వదిలాడు.
0: హీ వాజ్ బోర్న్ ఆన్ 27 సెప్టెంబర్ 1838.
1: అనగా 1838లో పుట్టి
0: హీ వాజ్ బోర్న్
1: 1918లో దేహాన్ని వదిలాడు.
0: హీ వాజ్ బోర్న్ ఇన్ ది ఇయర్ 1838 అండ్ హీ లెఫ్ట్ ది బాడీ ఇన్ 1918.
1: కానీ ఈ మధ్య లోపల అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క బోధనలు, తమ యొక్క శక్తి సామర్థ్యములు ప్రజలకు నిరూపించి దైవత్వంగా అందరూ ఆరాధిస్తూ వచ్చారు.
0: ఇన్ బిట్వీన్ హీ గేవ్ టీచింగ్స్ టు ది పీపుల్ అండ్ హీ షోడ్ ది పవర్.
1: దాదా నానా డామయ్య అబ్దుల్ బాబా చంద్రాకర్ మలస్పతి దాస్కన్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వెంట ఉండేటువంటి వాడు. దాదా నానా డామయ్య అబ్దుల్ బాబా చంద్రాకర్ మలస్పతి వీరందరూ కూడా ఎప్పుడు ఉండేటువంటి వాడు.
0: దాదా నానా అబ్దుల్ బాబా చంద్రాకర్ ఆల్ దీస్ పీపుల్ వర్ ఆల్వేస్ విత్ స్వామి.
1: మొన్నటి వరకు కూడాను ఈ అబ్దుల్ బాబా మహమ్మడన్ ఉండేటువంటి వాడు.
0: అబ్దుల్ బాబా వాజ్ అలైవ్ టిల్ రీసెంట్లీ.
1: అతను చాలా భక్తుడు పాపం.
0: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ.
1: ఈ కులం అయితే ఏమి, భక్తికి అందరూ సమానులే.
0: టు విచ్ ఎవర్ రిలీజియన్ హీ మే బిలాంగ్ వాట్ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ డివోషన్ ఆల్ ద సేమ్.
1: కాకా దీక్షిత్ ఇతను ఒక జడ్జి.
0: కాకా దీక్షిత్ వాజ్ ఎ జడ్జ్.
1: ఆ దీక్షిత్ కొడుకే మన బృందావనం లోపల వచ్చి 20 సంవత్సరాలు ఉంటున్నాడు.
0: Son of this Deepshit was in Vrindavan for 20 years.
1: Aina wife kuda ippudu Vrindavanlone untundadi.
0: His wife also is found in Vrindavan.
1: Kanuka atanu raasukunnatundi diary lopala anni untunnayi. Tirigi palana chota palana chota nenu cheppudtanu anetundi anta kudanu Kaka Deepshit daggara raasukunnadu.
0: This Deepshit from Vrindavan has recorded in his diary all the details relating to Swami.
1: Kanuka daivatvaniki ittidi attideni sandeham ఒక సంబంధం కలిగేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ డివినిటీ.
1: దీనికి సంబంధం ఆత్మకు ఆత్మనే సంబంధం.
0: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ ఫ్రమ్ ఆత్మ.
1: కానీ అనేక మంది ఈ కలియుగ ప్రభావం చేత దేహ సంబంధాలుగా చూసుకుని అనేక విధమైన ఆపోహలకు గురి అవుతుంటారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలియేజ్ పీపుల్
1: కారణమేనగా ప్రాకృత భావములు అనేకంగా అభివృద్ధి కావటం చేతనే.
0: The worldly feelings and worldly approach has developed, therefore they can never
1: prakruta bhavam anaga emiti.
0: What do you mean by worldly approach?
1: Anaga
0: that means
1: shabdasparsha roopa rasagandhalato kodinade prakruta bhavam.
0: This worldly approach is associated with the 5 elements and 5 things emanating from
1: karaka. Ee bhoga bhagyamulato kodinatundi ee prakruti.
0: This nature is made up of all the
1: yaga bhavamulato kodinatundi aadhyatmikam.
0: Spirituality is associated with renunciation and detachment.
1: త్యాగం చేసినప్పుడే అది భోగము లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సాక్రిఫై దిస్ యూ కెన్ గెట్ దట్.
1: కనుకనే న కర్మణా న ప్రజయాధరేణ త్యాగేనేకే అమృతత్వ మానసు. అమృతత్వం మనకు ప్రాప్తించాలంటే త్యాగం కావాలి.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇమ్మార్టాలిటీ కెన్ బి ఒబ్టైన్ ఓన్లీ బై త్యాగ.
1: కానీ ఈనాటి మానవుడు త్యాగంలోకి సిద్ధం కాలేడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ త్యాగ.
1: దేనినైనా కూడా ఆశించి ఆశించి ఆశించి మితిమీరిన కోరికలతో మతి జరుపుకుంటున్నాడు.
0: Today's man spoils his head with excessive desires.
1: ఈ ఆశలకు అంత్యమే లేదు.
0: There is no limit for the desires at all.
1: కనుక నీ మానవత్వము క్రమక్రమేణా కోల్పోతుంటుండాలి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ అ డిక్లైన్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: మనసంతా మాలిన్యమైపోతుండాలి.
0: మైండ్ బికమ్స్ పొల్యూటెడ్
1: వాక్ అంతా కూడా అసత్యంతో ప్రవేశిస్తుండాలి.
0: The world is full of lies.
1: అడుగు పెట్టినంత కూడా అధర్మంగా మారిపోతుండాలి.
0: Wherever he keeps his foot,
1: దూరదృష్టి లేకపోతుండాలి.
0: ఆల్ ద థాట్స్ ఆర్ డివైడ్ ఆఫ్ డివైన్ అప్రోచ్.
1: కోరిన కోరికలకు మితిమీరి లేకపోతుండాలి.
0: దేర్ ఇస్ నో లిమిట్ వాట్స్ ఎవర్ ఫర్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్.
1: చైతన్యం అడుగంటిపోతుండాలి.
0: ఆల్ ది చైతన్య పవర్
1: అభ్యుదయ భావాలు అంతర్గతమైపోతుండాలి.
0: ఆల్ ది డివైన్ గుడ్ ఫీలింగ్స్ ఆర్ డిసపీరింగ్ ఇన్
1: దేశ అసూయములు మితిమీరిపోతున్నాయి.
0: ఎన్మిటి అండ్ జెలసీ ఆర్ ఆన్ ది
1: కామ క్రోధాలు కేవలము మానవుని కట్టివేసింది.
0: Desire and anger have bound man helplessly.
1: నిజముగా విచారిస్తే మానవత్వమే లేకుండా పోతుండాలి.
0: Truly speaking, you cannot find real human nature at all.
1: మానవుడిగా జీవిస్తున్నాడు కానీ మానవత్వం అక్కడ లేదు.
0: He is living the life of man, but then there is no
1: మానవుడి యందు మానవత్వం ఉన్నప్పుడే వాడు మానవుడు.
0: Only when there is that human quality in man, you can call him a
1: human quality.
0: What is that human quality?
1: కనుకని హృదయ తత్వాన్ని అనుసరించడమే హ్యూమన్ క్వాలిటీ.
0: Following the dictates of the heart is human quality.
1: Ni conscience ni follow che.
0: Follow your conscience.
1: Niu dehanni follow cheyaddu.
0: Don't follow your physical body.
1: Niu manasunu follow cheyaddu.
0: Don't follow your mind.
1: Mind is like a mad monkey.
0: Mind is like
1: body
0: a, mad
1: is like a water bubble.
0: Body is a water bubble.
1: Body, don't follow the mind. Follow the conscience. Idi manam cheyavalsinatundi.
0: This is what you have to do.
1: Ee conscience anipindi ekkada nunchi vachindi?
0: Where do you get this conscience?
1: Sarvatra vyapinchinatundi consciousness nunchi vachindi.
0: This consciousness has come from consciousness which is all pervasive.
1: Consciousness is chaitanya.
0: This consciousness
1: ee chaitanyam nunchi vachindi witness.
0: From this chaitanya this witness has come.
1: Ade conscience.
0: This witness is conscience.
1: Ah, conscience is mind.
0: This conscience is mind.
1: Kanuka ee consciousness is atma.
0: This consciousness is atma.
1: Conscious is body.
0: Conscious is body.
1: Conscious, conscience, consciousness.
0: Three words, conscious, conscience and consciousness.
1: Conscious body, senses to kudindi body.
0: Conscious is associated with
1: witness to kudindi mind.
0: Mind is associated with witness.
1: Chaitanyam to kudindi atma.
0: Atma is associated with chaitanya.
1: Kanukane, the one you think you are, that is conscious.
0: The one you think that you are is conscious.
1: The one others think you are, that is conscience.
0: The one others think that you are is conscious.
1: The one you really are, that is consciousness.
0: The one you really are is consciousness.
1: Ide Mahamudans lo kodanu Arabian language lo kodanu.
0: The same thing in Arabic language by Mahamudans is said.
1: Deentlo kodanu I am in the light, I am in the light annaru.
0: First thing is I am in the light.
1: Anaga nenu parahirunni, nenu light lopala chikkukunnanu, anaga velugulo untunnanu.
0: I am dependent upon others. I am born to
1: carry practice chesesi. No, the light is in me, the light is in me annadu.
0: After a little practice he says that the light is in me.
1: Kada turki Hazrat Muhammad, I am the light annadu.
0: Ultimately Hazrat Muhammad declared, I am the light.
1: I am in the light, conscious.
0: I am in the light refers to conscience.
1: Light is in me, conscience.
0: Light is in me refers to conscience.
1: I am the light. Ide consciousness.
0: I am the light refers to consciousness.
1: Ide Christian matamlo kudanu vachindi.
0: The same thing has appeared even
1: I am the messenger of God annadu.
0: In Christianity I am the messenger of God.
1: Ide conscious.
0: This is conscious.
1: Messenger anaga empty, master vere unnadu, messenger vere unnadu. Master ku messenger ku sambandham ledu.
0: When you say that there is a messenger, there is master who is different from messenger.
1: Kani konta kalam sadham jalipi
0: after
1: I am son of God annadu.
0: He declared that he is son
1: of
0: God.
1: Anaga master tho sambandham yerpadipoyindi.
0: Now there is a relationship with the master.
1: Father and son sambandham yerpadipoyindi.
0: The relationship is the one of father and son.
1: Ide the one others think you are.
0: That is the one others think that you are.
1: Next, I and my father are one annadu.
0: In Christianity they said I and my father are one.
1: Ade consciousness.
0: That is consciousness stage.
1: I am the light.
0: I am the light.
1: ఇవి జరిగేటప్పటికి హోలీ గోస్ట్.
0: Once all these things take place,
1: అది
0: next stage is holy ghost.
1: మన వేదాంతిక పరిభాషలో తురియావస్థ అన్నారు.
0: An equivalent of Holy Ghost in Vedantic parlance is Turiyavastha.
1: Kanuka అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేక హిందువులు, మహమ్మదీయులు, ఇంకా క్రిస్టియన్స్, బుద్ధిస్టులు, జోరాస్ట్రియన్లు ఇలాంటి వారందరూ కూడాను పెడార్థములు తీసుకుని ఒకరికొకరు చాలా పోట్లాడుతూ ఉంటున్నారు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ది అండర్లైనింగ్ యూనిటీ ఆఫ్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వే పీపుల్ బిలాంగింగ్ టు
1: కనుక ఏ మతం భేదం లేదు.
0: ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్
1: బిట్వీన్
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్
1: అన్ని ఒకే సత్యాన్ని బోధించేటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్
1: మార్గం వేరు వేరు,
0: థాట్స్ ఆర్ డిఫరెంట్,
1: గమ్యం ఒక్కటే,
0: గోల్ ఈజ్ వన్.
1: కనుక ఈ సత్యాన్ని విశాలమైనటువంటి హృదయం కలిగిన వారే కొంతవరకు అర్థం చేసుకోగలరు, కాని నేరో మైండ్, సంకుచితమైన భావములు కలిగినటువంటి వారు ఒకరికొకరు ఈ విధమైనటువంటి కలహించడానికి పూనుకుంటున్నారు.
0: ఓన్లీ బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్. పీపుల్ విత్ ఎ నేరో మైండ్ ఓన్లీ మిస్అండర్స్టాండ్.
1: కనుక దేవి నవరాత్రులు అనగా మొట్టమొదటి ఏమిటంటే ప్రకృతిని ఆరాధన చేయటమే.
0: దేవి నవరాత్రి మీన్స్
1: ప్రకృతి, దేవి స్వరూపిణి, భూదేవి.
0: నేచర్ ఈజ్ శక్తి స్వరూపిణి, భూదేవి.
1: మానవునికి అవసరమైనటువంటి సమస్త పదార్థములు భూమి అందే ఉంటున్నాయి.
0: ఆల్ ది థింగ్స్ రిక్వైర్డ్ బై మ్యాన్ ఆర్ ఫౌండ్.
1: భూమిని వదలు, సైంటిస్ట్ ఆకాశానికి పోతున్నాడు, చంద్రమండలం పోతున్నాడు.
0: Scientist is traveling right up to moon.
1: కాని చంద్రమండలం పోయినప్పటికీ భూమిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుని పోతున్నాడు.
0: బట్ ఈవెన్ వెన్ హి గోస్ టు మూన్ హి హస్ టు క్యారీ ఆక్సిజన్,
1: భూమిలో ఉన్నటువంటి జలంనే తీసుకుని పోతున్నాడు.
0: హి హస్ టు క్యారీ ది వాటర్ ఫ్రమ్ ది
1: ఈ భూమి నుంచినే పుట్టినటువంటి ఆహారంనే తీసుకుని పోతున్నాడు.
0: హి హస్ టు క్యారీ ది ఫుడ్ ఆల్సో ఫ్రమ్
1: ఆ చంద్రమండలంలో వీనికి అవసరమైనటువంటి జలము, ఫుడ్ గాలి ఏమి చిక్కడం లేదు.
0: ది సైంటిస్ట్ కెనాట్ ఫైండ్ ది ఆక్సిజన్,
1: ప్రకృతి నుంచినే తీసుకుని పోతున్నాడు.
0: He is carrying everything from this nature and from earth.
1: Kanukane manaviki avasaramaina samasta shaktulu kudanu bhoomi ande untunnayi.
0: All the needs of man are found in earth.
1: Vidyarthulara,
0: we are students.
1: Edo paina untundadani manam ento aasha padutunname, kaani
0: we think that there is something
1: paina
0: in the horizon.
1: Ether.
0: There is nothing in the horizon. Only thing is ether.
1: Daniki inka paina pote
0: go beyond that.
1: Ozone anetundi untundadi.
0: There is ozone there.
1: ఈ ఓజోన్ అనేటువంటిది సూర్యునికి కప్పి ఉంచుకుంటుంది.
0: దిస్ ఓజోన్ కవర్స్ సన్.
1: ఎందువల్లంటే ఈ ఓజోన్ లేకపోతే సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ గా భూమిపైన పడి భూమిపైన జలమే ఉండేటువంటిగా చాలా ఉద్రేకమైపోతాయి, ప్రళయం వస్తుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో ఓజోన్ ద రేస్ ఆఫ్ ది సన్ కెన్ డైరెక్ట్లీ కమ్ అండ్ మేక్ ది ఎంటైర్ వాటర్ ఎవాపరేట్ అండ్ దెర్ కుడ్ బి.
1: కనుక ఈ ఓజోన్ అనేటువంటిది చాలా దట్టంగా కట్టుకోవటం చేతనే ఆ సన్లైట్ అనేటువంటిది డైరెక్ట్ గా రాకుండా ఆ ఓజోన్ లో పడి కొంచెం లైట్ గా భూమిపైన పడుతుండాలి.
0: వెన్ సన్స్ రేస్ పాస్ త్రూ దిస్ ఓజోన్ దే బికమ్ మైల్డ్ అండ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ లైఫ్.
1: ఈనాటి మానవుడు
0: టుడేస్ మ్యాన్
1: ఆధునికమైనటువంటి యొక్క శక్తులంతా కనిపెట్టి
0: హీఈస్ డిస్కవరింగ్ ఎ నంబర్ ఆఫ్ మోడర్న్ డిస్కవరీస్.
1: తుచ్చమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క విషయ భోగాలకు గురి అయ్యి
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఓన్లీ మీన్ కంఫర్ట్స్
1: కావలసినటువంటి రథములు అన్ని కూడా కనిపెట్టి
0: హి హస్ ఫౌండ్ అవుట్ ఎ నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వెహికల్స్.
1: ఈ యొక్క సైన్స్ యొక్క అభివృద్ధి వల్ల
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ప్రోగ్రెస్ సైన్స్
1: అంతా డెవలప్ చేసి
0: హి హస్ డెవలప్డ్ ఇండస్ట్రీస్.
1: దీని స్మోకింగ్ అంతా కూడా ఎక్కువ అయిపోయి
0: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ స్మోక్
1: ఈ స్మోకింగ్ అంతా పోయి
0: ది స్మోక్
1: ఓజోన్ చెడగొట్టి
0: ది స్మోక్ హెస్ డిస్ట్రాయిడ్
1: ఓజోన్ లో కూడా ఒక హోల్ పడిపోయింది.
0: దేర్ ఇస్ అ హోల్ ఇన్ ఓజోన్ నౌ.
1: కనుకనే ఆ హోల్ లో నుంచి సూర్యకిరణాలంతా వస్తున్నాయి.
0: ది సన్స్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ దిస్ హోల్.
1: కనుక దీన్ని సరిచేసేటువంటి విధానం లోపల అన్ని దేశాలు కూడా ఏకంగా కావాలని చెప్పని ఈనాడు పోట్లాడుతున్నారు. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ అందరు కూడా.
0: All the countries are trying to unite in order to tackle this problem of hole in the ozone.
1: ఏమిటి దీన్ని సరి చేయడానికి కారణం?
0: What is it that they can do about it?
1: ఏమీ లేదు. స్మోకింగ్ తగ్గిస్తే సరిపోతుంది.
0: All that you have to do is
1: స్మోకింగ్ అంటే సిగరెట్ పీడీలు కాదు.
0: You have to reduce the smoke and
1: అలాగా కారణం నుంచి వచ్చే స్మోకు, బస్సుల నుంచి వచ్చే స్మోకు, ఇండస్ట్రీస్ ఉన్న స్మోకు ఇవన్నీ కూడా పూర్తి తగ్గించాలి.
0: The smoke coming out of the cars and various types of vehicles
1: industry kaadi desham uddharam raadu.
0: Unless you reduce this,
1: inka konni dinalu ee vidhanga jarigithe tragadani kuda neellu undav.
0: If this continues unabated like this, you may not have drinking water.
1: Smoking valla ozone paadai pothundadi.
0: If you look to the details
1: ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలంటుంది.
0: అండ్ ది గవర్నమెంట్ ఇస్ ఆల్సో డెవలపింగ్ ఇండస్ట్రీస్.
1: ఇది కేవలం ఒకదానికోటి ఆపోజిట్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ గోయింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక ఉన్నదాన్ని కాపాడుకోండి.
0: యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ వాట్ ఈస్ అవైలబుల్.
1: సైన్స్ యొక్క అభివృద్ధి అంతా కూడాను
0: ది ప్రోగ్రెస్ ఆఫ్ ఆల్ సైన్స్
1: వ్యక్తిగతమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ఈజ్ ఓన్లీ ఇండివిజువల్
1: సంకుచితమైనటువంటి మార్గంలో పోతుండాలి.
0: ఈజ్ గోయింగ్ ఇన్ నారో పాత్.
1: కానీ విశాలమైనటువంటి హృదయం లేదు.
0: But they don't have a broad
1: విశాలమైన భావాన్ని పెంచుకున్నప్పుడే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటారు.
0: Only when you develop broad mindedness and broad heart, the world will enjoy welfare and safety.
1: కనుక మరి ఈనాడు నవరాత్రులు అనగా ఏమిటి? ప్రకృతిని ప్రార్థించి.
0: This Navaratri is referred to
1: ప్రకృతిని కూడా దానిని క్రోడీకరించి
0: collecting all the powers of nature together.
1: పోషించేటువంటి ఒక విధానమే.
0: Fostering all these powers.
1: ప్రకృతి శక్తులను దుర్వినియోగం చేయకూడదు.
0: You should not misuse and abuse the powers of nature. What are the powers of nature?
1: Light ఉంది.
0: Light is one power.
1: ఈ లైట్ ని మనం దుర్వినియోగం చేస్తున్నాం.
0: We are misusing this light.
1: కనుక మనం దేశానికి ఎంతో అపకారం చేస్తున్నాం.
0: Thus we are harming the nation.
1: ఎంతవరకు మనకు లైట్ అవసరమో అంతవరకు ఈ లైట్ ని ఉపయోగపెట్టు.
0: Use light to the extent it is necessary.
1: ఇష్టమొచ్చినట్టు లైట్ ఉపయోగపెట్టి తద్వారా ఎంతో మనము శక్తిని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: We are wasting a lot of light. And thus misusing or abusing them. Water you take.
1: నీకు ఎంత అవసరమో అంత ఉపయోగపెట్టుకో.
0: Use as much as is necessary.
1: కానీ మితిమీరినటువంటి జలమును వ్యర్థం చేసేటట్టు ఈ యొక్క పంచభూతంలో రెండు భూతాన్ని మనం వ్యర్థం చేసిన వారం అయిపోతున్నాం.
0: If you are wasting unnecessarily water, you would have wasted two elements. One is light, the second is water.
1: చేసావు. చేయగడుకోవాలా?
0: You want to wash.
1: అన్నట్టు తీసుకుని చేయగడుకో.
0: You take a small quantity of water.
1: Tap dippedi mussan boyedi oka tumbler tho povostunnatundi neelu binne neelu tho kharchu pettunnaru.
0: To wash a small hand, a tumbler of water is sufficient, but you are wasting a bucket of water.
1: Karu karu ganga ni manam vyartham chesinattu aipothundi.
0: Thus we are wasting Ganga, Ganges water.
1: Gali
0: air.
1: Gali prati manavuniki avasarame.
0: Everyone needs air.
1: Kaani mitimiri gali vaste manishi kuda nilavadedu.
0: But if it is excessive air, man also will not survive.
1: కనుక ఈ గాలిని కూడా మనం పొల్యూషన్ చేస్తున్నాం, అనగా అపవిత్రం చేస్తున్నాం.
0: We are also polluting and making this air unsacred. How?
1: మంచి శబ్దమును గాలిలో విడిచాలి.
0: You should leave good sound in air.
1: అప్పుడే ఆ గాలి సర్వత్రా వ్యాపించి
0: when this good sound
1: is in the air, దాంట్లో కూడా అది ప్రాణవాయువుగా చేరిపోతుంది.
0: It becomes mixed with the air which we breathe in.
1: శబ్దాలంతా గాలిలో చేర్చడం చేత
0: when you mix all bad words in the air,
1: ఆ గాలి అంతా దుష్శబ్దంతో నిండిపుండటం చేత
0: the air is full of bad words.
1: దానిని మనం పీల్చుకోవటం చేత మనలో కూడా అలాంటి దుష్భావాలే వస్తున్నాయి.
0: When we breathe in such polluted air, we get bad feelings.
1: యద్ భావం తద్ భవతి.
0: As you think, so you become.
1: ఒక చిన్న ఉదాహరణ, మంట పెట్టాం మనం.
0: Here is an example. There is
1: ఈ మంట ఎలాంటి మంట పెట్టామో దట్టి మంట పెట్టాము.
0: You have a fire. The fire is dirty.
1: అన్ని
0: fire.
1: దట్టి సామాన్లు అంతా అక్కడ బర్న్ చేస్తున్నాం.
0: We are putting all dirty things into fire.
1: కనుకనే ఆ గాలి దట్టిగానే పోతుందట.
0: The air that comes out of it becomes
1: ఎలాంటి మంటనో అలాంటి పొగ.
0: The type of smoke depends upon the type of fire.
1: ఎలాంటి పొగనో అలాంటి మేఘము.
0: The cloud depends upon the type of air.
1: ఎలాంటి మేఘమో అలాంటి వర్షము.
0: The type of rain depends upon the type of cloud.
1: ఎలాంటి వర్షమో అలాంటి పంట.
0: ది టైప్ ఆఫ్ క్రాప్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్
1: ఎలాంటి పంటనో అలాంటి వంట.
0: ది టైప్ ఆఫ్ ఫుడ్ డిపెండ్స్ అపాన్ ది
1: ఎలాంటి పంటనో అలాంటి బుద్ధి.
0: ది టైప్ ఆఫ్ థింకింగ్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు
1: టేక్. మన థాట్స్ అంతా కూడా మన భోజనంలోనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఆల్ ది థాట్స్ డిపెండ్ అపాన్ ది ఫుడ్.
1: ఈ భోజనం అంతా కూడా మనం కురిచేటువంటి వర్షం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ఫుడ్ డిపెండ్స్ అపాన్ ది రెయిన్.
1: ఈ వర్షం అంతా ఎలాంటి మేఘమో అలాంటిది దీనిపై ఆధారపడి ఉంది.
0: రెయిన్ డిపెండ్స్ అపాన్ ది క్లౌడ్.
1: ఈ మేఘములంతా కూడా ఎలాంటి గాలు అలాంటి దీనిగా చేరిపోతుండాలి.
0: ది క్లౌడ్ డిపెండ్ అపాన్ ది స్మోక్.
1: కనుకనే నగర సంకీర్తన చేయమని భజనలు చేయమని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏమిటి?
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆస్కింగ్ యూ టు కండక్ట్ నగర సంకీర్తన అండ్ భజన్ ఇస్ దిస్.
1: ఎందుకంటే భగవత్ నామం స్మరిస్తుంటే చక్కగా ఆ వాతావరణం, ఆ వైబ్రేషన్ అంతా కూడా చక్కగా పవిత్రంగా మారిపోతుంది.
0: వెన్ యు సింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్, ద వైబ్రేషన్ ప్యూరిఫై ది ఎయిర్.
1: జగత్ అంతా కూడా విద్యుత్ శక్తితో కూడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎలక్ట్రిక్.
1: కనుకనే ఈ ప్రపంచమంతా కూడా ఒక స్థాయి పోతే విద్యుత్ తరంగములు ఏనాటికి మారినటువంటి తరంగములు ఉంటున్నాయి.
0: అట్ వన్ స్టేజ్ ది ఎలక్ట్రిక్ వేవ్స్ విల్ బికమ్ పర్మనెంట్. ది సైన్స్ స్టూడెంట్స్ నో దిస్.
1: ఈ విద్యుత్ శక్తి తరంగములుగా మారిపోతుంది.
0: దిస్ ఎలక్ట్రిసిటీ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎలక్ట్రిక్ వేవ్స్.
1: ఏనాడో కృష్ణుడు ఒక చోట నుంచి అనేక మంది గోపికల ఇండ్లలో అంతా కూడా దర్శనమిచ్చాడు అని అనుకుంటాం.
0: వి సే కృష్ణ గేవ్ దర్శన్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ గోపిక.
1: ఒకే సమయంలో
0: అట్ ద సేమ్ టైం
1: ఒకే వ్యక్తి
0: వన్ పర్సన్ సేమ్ పర్సన్
1: అనేక విధమైనటువంటి ప్రదేశంలో దర్శనమిచ్చాడంటే అదంతా స్టంట్ అంటారు మన వాళ్ళు.
0: ఆల్ అవర్ పీపుల్ విల్ సే దట్ దిస్ ఇస్ ఆల్ ఎ స్టంట్. హౌ కెన్ సేమ్ పర్సన్ గివ్ దర్శన్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్.
1: ఇది కేవలం పూర్తి అజ్ఞానం.
0: దిస్ ఇస్ గ్రాండ్
1: ఇగ్నోరెన్స్.
0: హీ ఈస్ అన్ అబ్సల్యూట్ ఫూల్.
1: ఎట్లనగా ఒక ఢిల్లీ లోపల అక్కడ ఏదో బ్రాడ్కాస్టింగ్ జరుగుతుండాలి.
0: ఇన్ ఢిల్లీ దేర్ ఇస్ సమ్ బ్రాడ్కాస్టింగ్ గోయింగ్ ఆన్.
1: ఒక ప్రైమ్ మినిస్టర్ అక్కడ మాట్లాడుతున్నాడు.
0: ప్రైమ్ మినిస్టర్ ఇస్ స్పీకింగ్ దేర్.
1: కానీ ఢిల్లీలో అక్కడ మాట్లాడుతుంటే ప్రపంచమంతా రేడియోలంతా కూడా వినిపిస్తుంది.
0: వెన్
1: ప్రైవీలంతా కనిపిస్తుంది.
0: వెన్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ స్పీకింగ్ ఇన్ ఢిల్లీ యూ కెన్ హియర్ హిస్ వాయిస్ ఇన్ ఆల్ రేడియో.
1: ఏ సమయంలో ఒకే వాయిస్ శృతిలయములు ఏమీ తప్పటం లేదు. ఒకే వ్యక్తి ఇన్ని ప్రదేశంలో కనిపిస్తుంటే దీన్ని ఎట్లా నమ్ముతున్నారు మీరు?
0: హౌ కెన్ యూ బిలీవ్ వెన్ ది సేమ్ పర్సన్ ఇస్ అపీరింగ్ ఇన్ ది టీవీస్ ఇన్ సో మెనీ ప్లేసెస్ అండ్ వెన్ ది సేమ్ వాయిస్ ఇస్ హర్డ్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ కరప్షన్.
1: యంత్రశక్తిలోనే ఇంత ఉంటే మంత్రశక్తిలో ఎందుకు ఉండకూడదు?
0: ఈ సో మచ్ ఆఫ్ పవర్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మెషిన్.
1: సర్వత్రా ఉంటుంది ఈ యొక్క రూపనామములు.
0: దిస్ నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: శరీరము నశించినప్పటికీ ఆ శబ్దం అట్టనే ఉంటుంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది డిసప్పియరెన్స్ ఆఫ్ ది ఫిజికల్ ఫామ్
1: మధురంగా పాడేటువంటి వాడు ఘంటసాల.
0: ఘంటసాల వాజ్ ఏ గుడ్ సింగర్.
1: ఆయన మరణించి ఇప్పుడు 15 సంవత్సరం అయినా కానీ ఆ కంఠం ఇంకా రేడియోలో వినిపిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ 15 ఇయర్స్ బ్యాక్ హీ డైడ్. స్టిల్ హిస్ వాయిస్ కెన్ బి హర్డ్ ఇన్ రేడియో.
1: కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డిడ్ యూ గెట్ దిస్?
1: విద్యుత్ తరంగంలో చేరిపోయింది.
0: It got mixed up with in the
1: electricity. Whether
0: scientist declares or not, but this is truth.
1: కనుక ఈ యొక్క రేడియో శక్తి యంత్ర శక్తి ఈ విధంగా ఉంటున్నప్పుడు ఆనాడు కృష్ణుడు అందరి ఇంట్లో కూడా దర్శనమిచ్చాడంటే ఇది ఎందుకు నమ్మకూడదు? స్వామి మొన్న ఏదో హైదరాబాద్ పోయాడంటే మెడ్రాస్ నుంచి జాబులు వచ్చాయి, బొంబాయి నుంచి జాబులు వచ్చాయి, ఢిల్లీ నుంచి. స్వామి టీవీలో మేము చూసామంటున్నారు. కానీ నేను హైదరాబాద్ లో ఉంటే టీవీలో ఢిల్లీలో ఎట్లా చూచారు, మెడ్రాస్ లో ఎట్లా చూచారు, బొంబాయిలో ఎట్లా చూచారు అంటే దీనికి ఏ విధమైనటువంటి కారణం? ఇది కేవలము ఒక విధమైన యంత్రశక్తి.
0: When Swami went to Hyderabad, let us receive from Delhi, Bombay and other places that they saw Swami in TV.
1: మంత్రశక్తిలో దీనికంటే అధికంగా ఉంటుండాలి.
0: The power of mantra is greater than the power of yantra.
1: మధురలో ఉన్నటువంటి కృష్ణుడు రేపల్లో కనిపించవచ్చును, ఇంకొక చోట కనిపించవచ్చును, హస్తినాపురంలో కనిపించవచ్చు, ఎక్కడైనా కనిపించవచ్చు. అయితే అక్కడ ఆ దివ్య భావం అనేటువంటి రేడియోలు వాళ్ళు పెట్టుకోవాలి.
0: If Krishna was in Madura, he could have been seen in Repalle or Hastinapura.
1: Radio-ne petti, idi Delhi-lo maatladu, Delhi station-ne chakkaga number prakaram tippinappude, aa Delhi news correct-ga vachesestundi.
0: If you tune properly the Delhi station in radio, you can get news from Delhi station.
1: Kaani akkada sarinaatundi oka number-lo manam pettukokapothe, news raadu, nuisance vastundi, barr barr barr barr.
0: If your tuning is not proper, instead of news, you can get nuisance.
1: Anaga emiti correct station ade concentration anetundi.
0: What do you mean by tuning properly?
1: That is concentration. Radio.
0: Your heart may be compared to radio. Your concentration is
1: correct
0: tuning.
1: News se akada sakshatkara.
0: And the sakshatkara is correct news.
1: Swami kurchuntanu naaku chanchalam ayipothundi ekagrata ledu ante emi sariga tune cheyaledannamata.
0: If you say Swami I sit down, I have not been able to get concentration, it means there is something wrong with you.
1: Nee hrudayam lopala nee bhavam anetundi chakkaga tune chesinappude adi correct news vachesestundi.
0: If you properly tune your feeling in the heart, then you get the correct news.
1: Kaani ee naadu chittam cheppulu paina untundali, manasu samandarvulo untundali, em prayojanam?
0: If you keep your concentration on the slippers left outside and your body is in the mandir, what is the use of all this?
1: కనుక నీ మనస్సు బుద్ధి ఒకే చోట ఫిక్స్ చేయాలి.
0: యువర్ మైండ్ యువర్ ఇంటెలెక్ట్ మస్ట్ బి ఫిక్స్ ఆన్ ద సేమ్ థింగ్.
1: కనుకనే మనం చదివేటువంటి చదువులు ఏమిటని,
0: వాట్ ఇస్ ది టైప్ ఆఫ్
1: స్టడీ,
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ స్టడీ?
1: స్టడీ మీన్స్ స్టడీ.
0: స్టడీ ఈజ్ మెంట్ ఫర్ గెటింగ్ స్టడీ.
1: స్థిరంగా ఉంటుండాలి.
0: యూ మస్ట్ బి స్టడీ.
1: అంతేగాని అటు ఇటు తిరుగుతుంటే ఇంకా చదివేందుకు మనకు?
0: ఇఫ్ దెర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ వేవరింగ్ అండ్ మూవ్మెంట్,
1: ఈ వేవరింగ్ స్టూడెంట్ అనేటువంటి వాడు ఎగ్జామినేషన్ లో కూడా ఫెయిల్ అయిపోతుంటాడు.
0: ఏ స్టూడెంట్ హూ వేవర్స్ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఆల్సో.
1: కనుకని మన యొక్క నేచర్, లా ఆఫ్ నేచర్ ఇస్ స్టడీ.
0: అవర్ లా ఆఫ్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టడీ.
1: వృక్షం ఉంటుండాలి.
0: take a tree.
1: గాలి లేకపోతే రెడీగా ఉంటుండాలి.
0: If there is no breeze, the
1: గాలి వస్తే ఆడుతుండాలి.
0: Only when there is breeze.
1: ఈ ఆడడానికి కారణం ఏమిటి?
0: Why is there movement?
1: స్వభావం కాదు, బయట వాతావరణం యొక్క ఒత్తిడి.
0: It is not innate nature, but it is the external forces.
1: నీ మనసు స్టడీగా లేకుండా పోవడానికి కారణం ఏంటి?
0: Why is your mind not steady?
1: Ni friendship yokka dosham e daniki kaaranam.
0: Defect of your friendship.
1: Ni chuttu unna vaatavaranam e daniki kaaranam.
0: Your external environment is
1: responsible. Kalukane tell me your company, I shall tell you what you are. Ni vettanti vaadu, ni snehithulu ettanti vaaru. Ni snehithulu ettanti vaaru, nuvu ettanti vaaru. Kanuka manam manchi snehaanni pondali.
0: Therefore you should make good friendship.
1: Appude manamu manchi bhavamlo vastuntam.
0: Then only we can have good feelings.
1: Kanuka ee naadu devi navaratrulu prarambhamavutunnayante ప్రకృతి ప్రార్థనలు ప్రారంభమై ప్రకృతి యొక్క శక్తులను పవిత్రం గావించి పవిత్రమైన శక్తులను సద్వినియోగపరచుకొని జన్మను సార్థకం చేసుకోవాలి.
0: కమెన్స్మెంట్ ఆఫ్ దేవి నవరాత్రి మీన్స్ దట్ యుల్ హావ్ టు వర్షిప్ నేచర్ శాంక్టిఫై యువర్ ఫీలింగ్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ సీక్రెట్.
1: భజన బినా సుఖ శాంతి నై.

0: సామి, నిన్నిక్కడ చూసి చాలా సంతోషంగా ఉంది సామి. నిన్ను కళ్ళ నిండా చూసుకోవాలని, నీ పాదాలు మొక్కాలని ఎప్పటి నుంచో మొక్కుకుంటున్నాం సామి.
1: నువ్వు నా కోసం సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంటే, నేను నిన్ను కలిసే ఈ అవకాశము కోసం జన్మ జన్మాల నుండి ఎదురు చూస్తున్నా.
0: సామి, నా కోసమా? నా కోసమా సామి?
1: అవును, నీకోసమే, నీ ప్రేమ కోసమే.
0: సామి సామి, మా పేటలోకి రండి సామి. మా పేటను నీ పాదంతో పావనం చేయండి సామి.
1: 14 సంవత్సరాల పాటు ఎటువంటి నగరంబులో గాని గ్రామంబులో గాని అడుగు పెట్టనని మా తండ్రి గారికి మాట ఇచ్చాను.
0: సామి, మీరొస్తున్నారని మాకు తెలియదు సామి. ఇప్పటికిప్పుడు ఇవి తప్ప మా దగ్గర మీకివ్వడానికి ఏం లేదు సామి. పొద్దుననగా అడవిలోంచి నడుస్తూ వచ్చారు, ఆకలిగా ఉండవచ్చు, తినండి సామి.
1: గుహ, నీ ఆనందమే నా ఆహారము. మీరందరూ ఇంత ఆనందపడుతుంటే నాకు ఆకలి ఎలా వేయగలదు అన్నట్టు నన్ను నీ పడవలో గంగానది దాటిస్తావా?
0: లేదు సామి, దాటించను. మీరట్లా అడిగితే అస్సలు దాటించను.
1: ఏ, తప్పుగా అడిగానా?
0: లేకపోతే దాటిస్తావా అని మీరు నన్ను అడగడం ఏమిటి సామి? మీరు దేవుళ్ళకే దేవుడు సామి. ఒరే, నది దాటించు అని చెప్పాలి సామి.
1: మంచిది, మా ముగ్గురిని నీ పడవలో నది దాటించు.
0: ఇప్పుడే దాటిస్తా సామి. రండి సామి రండి. అయినా సామి, విష్ణుమూర్తిగా గంగమ్మ తల్లిని మీ పాదాల నుండి పుట్టించినారు, శివునిగా ఆమెని మీ ఎంట్రుకల్లో కట్టేసుకున్నారు. ఈ గంగరి దారడం మీకు లెక్కనా సామి? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో, నానావలో ఆ గంగమ్మ తల్లిని దాటుతున్నారు. రండి సామి రండి. ఆగండి సామి. అక్కడ కానలో మీ పాదం తాకి రాయి ఆడమనిషిగా మారిందట. మరి బతకడానికి నాకున్నది ఈ ఒక్క పడవే సామి. ఈ పడవ కూడా మీ పాదం తాకి ఆడమనిషిగా మారిపోతే నా పరిస్థితి ఏమిటి సామి? అందుకని సామి, ఒక్కసారి మీ పాదం కడగాలి సామి.

0: గుహ, మా కోసం చాలా శ్రమ పడ్డావు.
1: సామే, పొద్దున రాత్రి మా కోసం మీరు పడే శ్రమ కంటే ఇదేం గొప్ప శ్రమ సామే.
0: నువ్వు చాలా చమత్కారంగా మాట్లాడతావు. నీ శ్రమకు ప్రతిఫలం ఇదిగో.
1: ఇదేం సామే, నేను చేసేది మీరు చేసేది ఒకే పని కదా సామే.
0: ఏమి గుహ, నేను చేసేది నువ్వు చేసేది ఒకటే పని, అదెలాగా?
1: సామే, నేనేమో మనుషుల్ని నదులు దాటిస్తే మీరేమో మనుషుల్ని సంసార సాగరాన్ని దాటిస్తారు సామి. ధర్మస్వరూపుడు మీకు తెలుదా సామి, ఒకే పని చేసేటోళ్ళ మధ్య కిరాయి ఉండదు సామి.
0: గుహ, నీ ప్రేమకు అమాయకత్వానికి విశ్వాసానికి సరిపడే కానుకలు నా దగ్గర ఇప్పుడు లేవు. అందుకే నన్ను నేనే నీకుచ్చుకుంటున్నాను.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagavan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
2: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిళన దొరుకదు దుష్టులెందరైనా దొరుకుచుంద్రు మంచివారి చెలిమి మహిళన దొరుకదు దుష్టులెందరైనా దొరుకుచుంద్రు
3: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
2: కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను విలువ బోలు వజ్రం ఒకటి కలదా
3: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
4: Premaswarupulara.
3: Embodiments of love.
4: Ananta jagattulo, akila pranikotilo, manavudu, atyanta unnata sthitini pondinavadu.
3: In this vast universe of infinite number of living creatures, human being is noblest. And highest.
4: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
3: Man, if he loses money, he can regain by struggling hard.
4: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైన కూడాను తాను సంపాదించుకోగలడు.
3: If he loses a friend, he can have another friend in his place.
4: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్య నేను కూడాను పొందగలడు.
3: ఇఫ్ హీ లూజెస్ హిస్ వైఫ్ హీ కెన్ గెట్ రీమ్యారీడ్ అండ్ అగైన్ హ్యావ్ అనదర్ వైఫ్.
4: ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
3: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిస్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
4: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
3: మ్యాన్ కెన్నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
4: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
3: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
4: జంతువునాం నరజన్మ దుర్లభం.
3: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
4: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
3: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్.
4: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు.
3: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ to understand the latent divinity and the sanctity behind his life.
4: Gadachipoyina ratri enni vidhamulu gadibidi chesinappatikini adi manaku tirigi raadu.
3: The bygone night can never be recovered. It would never come back.
4: Ananta sagaramlo leenamainatundi yamuna nadi manam enni vidhamulu prayatnam chesinappatikini tirigi manaku labhinchadu.
3: The river Yamuna, when once it merges in that vast mighty ocean, it cannot be regained.
4: Manavudu chakkaga namili miringinatvanti phalamunu ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలములుగా తాను పొందలేడు.
3: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ మాస్టిగేటింగ్ వెల్ హీ కెనాట్ రికవర్ ఇట్ ఇన్ ట్రూ ఫామ్.
4: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
3: Under these circumstances, how do you expect him to know the human value?
4: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
3: మ్యాన్ హ్యాస్ సో మెనీ కెపాసిటీస్.
4: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
3: ద ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్ ఈజ్ మతి ద మైండ్.
4: రెండవది స్థితి.
3: ద సెకండ్ ఈజ్ స్థితి ద పొజిషన్.
4: మూడవది పరిస్థితి.
3: థర్డ్ వన్ ఈజ్ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితి.
4: నాలుగవది గతి.
3: ద ఫోర్త్ వన్ ఈజ్ డెస్టినీ.
4: మతి, గతి, స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
3: దీస్ ఆర్ ద ఫోర్ లెవెల్స్ gifts of God to mankind: the mind, position, circumstances, and the destiny.
4: కానీ మానవుని యొక్క అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
3: Man has so many capacities.
4: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
3: The first

0: Things happen, they come to us, depending on the destiny.
1: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునే మతి ఏర్పడుతుంది.
0: The mind is formed basing on our own conduct and behavior. మతి వలనే
1: గతి, గతి వలనే స్థితి.
0: So is our mind that shapes our destiny.
1: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, in the first instance, man should possess a sacred mind.
1: మతిని పురస్కరించుకునే తన యొక్క స్థితి సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది.
0: Basing on his mind and temperament, his position and the wealth depend.
1: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
0: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
1: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైన ప్రతి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
0: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
1: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
0: Man must make use of every material in a sacred way possible.
1: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
0: He should make use of it in a proper way.
1: చేతిలో ఒక కత్తి ఉంది.
0: You have a knife on hand.
1: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
0: With this knife you can cut vegetables, cook well and partake food.
1: లేక పళ్ళను కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
0: You can cut even the fruits and appease your hunger.
1: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు.
0: For the simple reason that you have got knife on hand, you cannot cut the neck of another man and become a demon.
1: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
0: We should know in what way we should make use of this material in this world.
1: Manavatvamlo inyo vidhamainatundi shaktulu unnavi.
0: Human life is gifted with many potentialities.
1: Ee shaktulu yokka pavitrathanu kuda manam gurtinchadaniki prayatninchali.
0: We should also know the sanctity of these capacities.
1: Ee yokka shaktini anugraham chetane pondadaniki veedavutundi.
0: These are all the gifts of God, grace.
1: Manavuni yokka jeevithamu oka pedda gadiyaram vantidi.
0: Human life is a very big clock.
1: Indulo samvatsaramulu nelalu dinamulu aneetundi moodu pinnulu untunnayi.
0: This big clock of human life has got three pins representing year, month and the day.
1: Ee moodu munlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
0: The three pins are revolving in perfect precision.
1: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా తిరుగుతూనే ఉంటుండాలి.
0: The way how the pins move decide our lifespan.
1: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించుకు పురమే గంటలు కొడుతున్నాడు ఘన్ ఘన్ ఘన్ అని.
0: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
1: ఈ గడియారం నున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
1: దినములు
0: days
1: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
0: 3 days constitute a month.
1: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
0: 12 months make an year.
1: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
0: Year comprises months.
1: నెలలు దినముతో కూడినటువంటివి.
0: A month comprises days.
1: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
0: For most important is the day.
1: కనుక మన నిత్య దినములు ఏ విధమైన మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
1: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
1: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Though the days pass off, man is not able to understand how to spend every day, how best he can make use of it, the proper method.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క

0: సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
1: Everything in this world happens as per the will of God.
0: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even this truth is not understood by man.
0: కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
1: He conducts himself basing on selfishness and self-interest.
0: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
1: Basing on your own thoughts, God will never act.
0: ప్రపంచమునకు సమాజమునకు కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
1: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
0: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
1: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాను.
1: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I got the auspicious occasion.
0: ఆ వ్యక్తి యొక్క ప్రక్కింటి వాని యొక్క పొలము వర్షం లేక ఎండిపోతుండాలి.
1: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
0: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
1: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
0: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
1: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
0: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
1: హౌఎవర్ హీ కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
0: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: బట్ వీ హ్యావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
0: ఈ ప్రపంచంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రమ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
0: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
1: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
0: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చు.
1: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అనదర్ వన్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
1: బట్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది క్వాంటిటీ.
0: ఇది ప్రాప్తమైన ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
1: దిస్ డిసీజ్, కామన్ డిసీజ్, కెన్ నాట్ బి రిలీవ్డ్ బై ఫిజికల్ మెడిసిన్.
0: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్.
0: ఏమిటి ఈ రోగము?
1: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
0: అది అహంకారం అనే రోగము.
1: దాట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార, ఈగో.
0: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
1: He is not able to understand the cause behind this disease and suffers from
0: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
1: Where is the scope to have ego?
0: అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
1: Where is the need to be egoistic in this world?
0: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
1: He accepts it with all his happiness. He welcomes the disease.
0: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Make every attempt to know the secrets of this
0: vast
1: world.
0: నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
1: What are the cause for the ego?
0: ఇంత విశాలమైన ప్రపంచములో,
1: in this vast world,
0: ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో,
1: in this world map,
0: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: Our Bharat is so small in the world map.
0: ఈ భారతదేశంలో,
1: in this Bharat,
0: మద్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: మద్రాస్ స్టేట్ ఇస్ స్టిల్ స్మాలర్.
0: ఈ మద్రాస్ స్టేట్ లోపల,
1: in this Madras state,
0: Kodaikanal chaala chinnadiga untundali.
1: Kodaikanal is very tiny.
0: Inta pedda Kodaikanal lopala vyakti anetunte vaadu chaala chinna vaadiga unnadu.
1: And in this Kodaikanal, individually smallest creature.
0: Inta chinnati vaadu inta vishalamaina prapanchaanni chusi ahankara pattaaniki emi kaaranam?
1: Such a tiny man as he is, what's the cause behind his ego?
0: Ee ahankaramunaku ajnaname moola kaaranam.
1: The ego is due to ignorance.
0: Leka ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును, నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
1: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హి విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
0: విచారం చేయాలి.
1: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
0: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు.
1: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
0: సర్వం విష్ణుమయం జగత్తు అంత భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా నువ్వు అహంకారంకు అవకాశం లేదు.
1: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
0: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
1: if you want to find out the reason,
0: sarvam vishnumayam jagattu anetundi tattvamu athani endu ledu.
1: He has no idea that the entire universe is divine.
0: Inta vishalamaitundi prapanchamlo nenu entati vadanu anetundi okka bhavamu thani endu ledu.
1: He has no trace of a feeling as to know where he stands.
0: Bhavamulu lenetundi vyaktiye అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి.
1: బిరెఫ్ట్ ఆఫ్ దీస్ టూ ఐడియాస్ టూ ఫీలింగ్స్ మ్యాన్ ఈజ్ ఇగ్నోరెంట్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ ఈగోయిస్టిక్.
0: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
0: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
1: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
0: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
1: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ది ఐడియాస్.
0: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
1: అండ్ ఇట్స్ ద ఫీలింగ్ దట్ డిటర్మిన్స్ ద క్యారెక్టర్.
0: శీలము చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
1: ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్ దట్ మేక్స్ యూ ఎర్న్ ద డిజర్వ్డ్నెస్.
0: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిజర్వ్ this divinity we have to develop our character.
0: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
1: To develop character, sacred thoughts should be entertained.
0: ఈ భావములు అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: Sacred feelings can be entertained by undertaking good deeds.
0: సత్కర్మలు చేయాలంటే మొట్టమొట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
1: In order to good deeds we should have good thoughts.
0: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
1: It's the thought that's the main cause for all.
0: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
1: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
1: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
0: పటుకు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
1: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
0: ఇటువైపున పోవాలి అటువైపున రావాలి.
1: The thoughts, the threads are interwoven.
0: పడుగు పేక అంటా.
1: లెంగ్త్వైజ్ అండ్ ట్రాన్స్వర్స్.
0: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
1: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
0: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
1: కౌంటర్ థాట్ ఈజ్ ఇట్స్ ఎబరేషన్.
0: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
0: సంకల్పము.
1: సంకల్పము
0: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
1: సంకల్ప ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
0: సమ్ అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
1: సమ్ రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
0: సారూప్యము సామీప్యము సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
1: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్ లైక్ ద ఐడెంటిటీ ద ఫార్మ్ అండ్ మర్జర్ దట్ ఇస్ సత్.
0: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
1: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
1: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్.
0: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
1: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
0: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
1: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
0: మన స్థితి గతి కూడా సరిగా ఉంటుంటుంది.
1: అవర్ పొజిషన్ అవర్ డెస్టినీ
0: సంపత్తి. ఇది సంపత్తి ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ సంపత్తి? వెల్త్.
0: ఈ సంపత్తి అనగా లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
1: సంపత్తి ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
0: సంపత్తి.
1: సంపత్తి
0: అనగా సద్విచారము సత్సంకల్పము సద్భావము సన్నడతలు ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
1: సంపత్తి ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ గుడ్ థాట్ గుడ్ ఫీలింగ్
0: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
1: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
0: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
1: టు ఎంటర్టైన్ సచ్ థాట్స్
0: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
1: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ goodness, the merit accrued
0: పుణ్యఫలం.
1: Man thinks that he'll be happy by having the wealth.
0: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
1: Human birth is because of the merit accrued in the
0: past. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
1: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
0: ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి?
1: What is it that makes us commit sins?
0: దీనికి తన యొక్క వాంఛలే.
1: Desires lead us to sinful acts.
0: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
1: Man watches the world with his eyes.
0: కానీ ప్రకృతిని చూడు.
1: See the world.
0: ఏ విధంగా చూడాలి?
1: How should you see?
0: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
1: See the world with sacred looks.
0: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
1: But man has no such sacred looks, but he looks at it.
0: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
1: He watches the world as such.
0: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
1: That is his mistake.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole world is divine.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: The universe is a manifestation of God.
0: కార్యము.
1: And the universe is the effect.
0: కార్యము కారణము.
1: God is the cause.
0: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
1: The world is the combination of cause and effect.
0: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
1: సో వీ హావ్ టు కన్సిడర్ దిస్ యూనివర్స్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: పశ్యన్నపి చానపశ్యతి మూఢో మూఢో మూఢో.
1: A foolish man sees it, but yet he says that he sees not.
0: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
1: He has got external looks.
0: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
1: It is animal that has got the external looks.
0: విశ్వ రూపంతో చూచేటువంటిది పశువు.
1: It is the animal that has worldly looks.
0: విశ్వ రూపంతో చూచేటువంటిది మానవుడు.
1: Human beings should watch with the divine prompting behind.
0: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
1: సో వీ షుడ్ వాచ్, వీ షుడ్ సీ ఇన్ ఎ సేక్రెడ్ వే, ఇన్ ఎ డివైన్
0: వే. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్, యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
1: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
0: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
1: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
0: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
1: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్, యట్ హీ సీస్ త్రూ దెమ్.
0: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు,
1: when once we wear the glasses of love,
0: ప్రేమ అనేటువంటి అద్దములు మన దృష్టికి అడ్డంగా ఉంటుండాలి, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు.
1: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
0: కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు.
1: సో ఫర్ దిస్ విజన్ ఆఫ్ లవ్ నథింగ్ కెన్ కమ్ ఇన్ ద వే.
0: మానవునికి ప్రధానమైన ప్రాణము ప్రేమనే.
1: అండ్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్
0: ప్రేమనే లేకుండా బిడ్డనైనా తల్లి ప్రేమించదు.
1: అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, ద చైల్డ్ అండ్ మదర్
0: భార్యనైనా భర్త ప్రేమించడు.
1: ద హస్బెండ్ విల్ నాట్ లవ్.
0: మిత్రుడైనా మరొక మిత్రుడిని ప్రేమించడు.
1: దేర్ విల్ బి నో ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టూ ఇండివిజువల్స్.
0: జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు.
1: ఇండివిజువల్ కెన్ నెవర్ బి నియర్ గాడ్.
0: కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ మేక్స్ ది ఇండివిజువల్ డివైన్.
0: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
1: హ్యూమన్నెస్, హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
0: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
1: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
0: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాలి ఈ హృదయము.
1: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్.
0: సింగిల్ సోఫా.
1: Human heart is single sofa.
0: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
1: When love is seated, no one else.
0: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
1: Hatred has no place there.
0: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
1: Jealousy has no place there.
0: This is not a musical chair.
1: Human heart is not a musical chair.
0: This
1: is single sofa.
0: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
1: God alone can sit there.
0: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
1: When once God sits in our heart, we'll have expansion love.
0: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వకపోవటం చేత, ఇవ్వలేకపోవటం చేత, తన యొక్క హృదయమంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless. What was the prayer of Gopikas in those days?
0: Prematattvanni varu prarthistu vacharu.
1: They prayed to this principle of love.
0: Prema rahita marubhumulalo.
1: In this barren land, bereft of love.
0: Premankuramunu pempunda.
1: For the seeds of love to sprout up.
0: Premaveshamutu.
1: With all the emotion of love.
0: Prema

0: As there's downpour, rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music. Let your melody be the cause for the heavy rain. Let this rain of love lead to the germination of the seeds. When we find the saplings of love sprouting up, we will know the principle of love. Then where is the scope for hatred?
1: Madalasa.
0: తనకు
1: జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: ఆల్ ద సన్స్ షీ బిగాట్,
1: పుత్ర భావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాల పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది.
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: The same procedure when fourth son also was born.
1: కానీ మదాలస భర్త వచ్చాడు.
0: The husband of Madalasa came there.
1: Madalasa. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: Madalasa, who will rule this kingdom after me?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: It is a blind kingdom without a king.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: You cannot keep him with you any longer.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
1: Raja,
0: she also said, O king,
1: nenu pillalaku upakarame chestunnanu kaani apakaram kaadu.
0: The wife said, I am helping children, I am not harming them.
1: Pillalaku evidamaina bodhalu chestunnanu.
0: What kind of teaching I am giving to them?
1: Nenu ee prapanchaku sambandhamainatundi bodhalu cheyatam ledhu.
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్.
1: తత్వమసి అని ఏటి పరుపుత పరచి.
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ థౌ ఆర్ట్ తత్వమసి.
1: వారుణ్ణి ఏ మరక ఉనచి.
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the 7 worlds join together in singing lullaby to God. It is related to the atmic wisdom.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ఆఫ్ ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: ఆల్ దీస్ లల్లబీస్ ఆఫ్ వరల్డ్లీ సాట్ ఆర్ నెగటివ్.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: ద లల్లబీ ఆఫ్ ది డివైన్ థాట్ ఈస్ పాజిటివ్.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది,
0: వన్ హ్యాస్ టు లవ్ చిల్డ్రన్,
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది,
0: ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్స్.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: దే షుడ్ నెవర్ చేంజ్ దేర్ ఎయిమ్.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: దట్ ఎయిమ్ హ్యాపెన్స్ టు బి గాడ్ హియర్.
1: ఇది ఏ మానవులత్వ దివ్యత్వం.
0: దిస్ ఇస్ డివినిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడిగా పుట్టి,
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలైనప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలైనప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కాని మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ద మ్యాన్ తనను
1: గుర్తించుకోలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: హ్యూమన్ బీయింగ్ హూ కెనాట్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: సో హూ హావ్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ ద డివినిటీ వుడ్ మేనిఫెస్ట్.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేద
1: సత్యమనే పలుకు.
0: వేద సే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చంపుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం వధ
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు సార్.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జై.
1: ప్రేమ,
0: ప్రేమ, లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్.
1: శాంతి, శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నేరో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది రిఫల్జన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యు ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు,
0: ద బల్బ్.
1: ఈ బల్బు కు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku vastundadi.
0: The current flows through the wire and gets into the bulb and so into the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulbu.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy this love of light
1: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంట్ ప్రసరించదు.
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్ బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
1: ప్రాచీన కాలమునందు
0: ఇన్ ఏన్షియంట్ డేస్
1: అన్నం బ్రహ్మా. ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మా.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnuhu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnuhu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. దీని యొక్క సంపూర్ణమైనటువంటి తత్వం శక్తి ఈశ్వరుడు.
0: ఈశ్వర సింబలైజెస్ ద పవర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెటీరియల్.
1: వారు భుజించేటువంటి వారు.
0: They offer prayers like that and start
1: అనగా
0: దీని
1: యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి యొక్క రసమైనటువంటి ఇది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the mind that safeguards this body.
1: Sthoolamainati aaharamu dehanga tayaravutundadi.
0: The grass part of the food becomes the body.
1: Sushmamainati aaharamu manasuga maarutundadi.
0: The subtle part of the food becomes the mind.
1: Atyanta sushmamainati okka rasamu
0: subtlest part
1: vaakkuga vastundadi.
0: Comes out by way of speech faculty.
1: Kanuka dehamu మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: కర్మ
0: అండ్ ద డీడ్,
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తూ
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ ఎస్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము,
0: ద హార్ట్,
1: అనగా సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: క్రియ
0: అండ్ ది యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరం అనేటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మూడింటి యొక్క భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though atma is
1: mahatma,
0: one,
1: duratma anetuvanti rendu perunu vahistu untaru.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణమేమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో
1: కరెంట్
0: ఆఫ్ ట్రూత్. కరెంట్ ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వంగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: ఎక్కడ కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి.
0: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్.
1: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలో లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూల్ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్.
1: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ స్విచ్?
1: అది ఏ హృదయము, అది ఏ హృదయము.
0: దాట్ ఈస్ ద హార్ట్.
1: హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ love in our heart,
1: అన్ని హృదయాలు
0: ఆల్ హార్ట్ షైన్.
1: కరకు ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: వీ షుడ్ ప్రే నాట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
1: అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: హావింగ్ ఫిల్డ్ ఇట్ సో వీ షుడ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: హౌ డు యూ ఫీల్ ఇట్?
1: సత్య ధర్మం చేతనే నింపుకోవాలి.
0: యూ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ధర్మ.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి.
0: వెన్ ది ట్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ డ్రా ద సేమ్ అవుట్ ఆఫ్ ట్యాప్స్. వాట్ ఆర్ దీస్ ట్యాప్స్?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: అవర్ లుక్స్.
1: మన హియర్ ఒక ట్యాప్.
0: ఆడిషన్ ట్యాప్.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: స్పీచ్.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: హ్యాండ్.
1: అన్ని మన ట్యాప్లే.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆఫ్
1: ట్యాప్స్. దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలం నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు కూడా ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆఫ్ లవ్ ద సేమ్ ఫ్లోస్ ఆఫ్ ట్యాప్స్.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ.
1: కనుక సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి.
0: దిస్ ట్రూత్ వీ షుడ్ నో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము, కష్టము, విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: వెన్ వన్స్ దెర్ ఇస్ లవ్ ఇన్ యూ, వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ త్రూ లవ్, కీపింగ్ లవ్ ఎస్ ద మెయిన్ థింగ్, దెర్ ఇస్ నో హెట్రెడ్ అట్ ఆల్. దెన్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
1: పాత్స్. సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డు ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్.
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఈజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్,
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ.
0: But their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికంలో ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగిక
1: ఎక్సర్సైజెస్ వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: ఏంటంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్,
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్. Writing and reading.
1: Walking and talking.
0: Walking and talking.
1: Eating and sleeping.
0: Eating and sleeping.
1: Everything is meditation.
0: Everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: ఏది
1: దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఏ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్?
0: కంఫర్టబుల్
1: ఏమిటి? కంఫర్ట్,
0: వాట్ ఇస్ దిస్ కంఫర్ట్?
1: ఫిజికల్ కంఫర్ట్,
0: ఫిజికల్
1: మెంటల్ కంఫర్ట్,
0: ఆర్ మెంటల్
1: ఇండియన్ కంఫర్ట్,
0: ఆర్ సెన్సువల్
1: కంఫర్ట్,
0: ఆర్ ఇంటెలెక్చువల్
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిది లేదు.
0: ఫర్ దిస్ బాడీ దేర్ ఇస్ నో కంఫర్ట్.
1: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు సిట్ స్టడీ, దేర్ బి సమ్ మూవ్మెంట్ ఆర్ అదర్.
1: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
0: స్లో అండ్ స్టడీ విన్స్ ద
1: రేస్.
0: లైఫ్ ఈజ్ ఎ రేస్.
1: ఏది స్లో?
0: వాట్ ఈస్ స్లో?
1: తొందర పాట పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: హేస్ట్ వేస్ట్ వేస్ట్.
0: హేస్ట్
1: మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paatu nivu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkina vanni nu asadhanla cheyagaddu.
0: Don't follow everything that's available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is divine.
1: Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarto nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody, I'm talking to God.
1: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradakshane.
0: I may go around anywhere, it's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is
1: Lord's name. సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, సాధన అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్తవృత్తి నిరోధక.
0: What is
1: పతంజలి యోగము?
0: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ద డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటిది జ్ఞానము. అది గుంటలో పెట్టినా కానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్, యూ
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో. ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని?
0: Why the body is given?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్, బాడీ
1: నిద్రాహారములు మాని
0: we cannot sacrifice
1: ఏదో కొన్ని సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: Food is for the sustenance of the body and the cloth for the protection.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: We have to take food appropriately. వాతావరణానికి
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: As per the climate we should put on the dress.
1: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
0: What for these two? To protect our body.
1: దేనికోసము?
0: Why this body?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: To experience the divinity body is given.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: To experience the divinity we have to protect our body.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: Body is given to undertake all service activities.
1: ఈ సర్వీస్ అనేటువంటి ఏమిటి?
0: What is this service?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: Service is the path to reach God.
1: అదే భజన.
0: That is bhajan.
1: అదే ధ్యానము.
0: Meditation.
1: అదే యోగము.
0: That is yoga.
1: అదే కర్మలు. అదే తపస్సు.
0: Good deeds.
1: తపస్సు.
0: Penance.
1: తపస్సు.
0: What is penance?
1: అనగా
0: meaning
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యు డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యు వర్క్ టు విత్ ఇఫ్ యు వర్క్ అండ్ స్పీక్ విత్ ద ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ, దట్స్ పెనెన్స్.
1: మనస్సు ఒకవైపున,
0: మైండ్ ఆన్ వన్ సైడ్,
1: వాక్ ఒకవైపున,
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్, డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్, పెనెన్స్, తమస్.
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ తపస్, పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పని ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
0: వాట్ ఎవర్ యూ మే డూ, టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: భజన ఎక్కడుంది?
0: దేర్ నో అదర్ హైయర్ భజన.
1: అంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
0: దేర్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
1: ఎక్కడ లేదు.
0: నో వేర్.
1: ఒక పూజరుముకు పోయి
0: యూ గో టు పూజా
1: రూమ్, పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
0: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ the manifest in the form of universe.
1: విశ్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం?
0: గాడ్ హూ ఇస్ యూనివర్సల్, యూ కెనాట్ నారో హిమ్ డౌన్.
1: భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: నెవర్ లిమిట్ గాడ్.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతునికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నారో.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
1: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
1: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
0: Then if you just limit to the family, I plus you. I plus you come to we.
1: We plus we.
0: We plus you, we.
1: Not we plus you. We plus we.
0: We plus we, we.
1: Anta okate aipotha.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
0: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
1: Bhagavad Gita, mamai vamso jiva loke jiva bhuta sanatana. Meerandaru sanatanule.
0: This what Gita says, that you are ancient one.
1: Kaadu.
0: You are not new.
1: Prachinulu kaadu.
0: You are not ancient.
1: Sanatanule.
0: You are ancient.
1: Ee sanatanule entte meeru దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
1: ఆకారాలు వేరు వేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఇస్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్
1: కనిపిస్తున్నాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ కరెంట్ ఒక్కటే అన్నిటిలోనా?
0: బట్ కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
1: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ.
1: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు.
0: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విదిన్ అస్.
1: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని. నేను ఆశిస్తున్నాను.
0: టు అటైన్ ద డివినిటీ భగవాన్ ఎక్స్పెక్ట్స్ అండ్ వాంట్స్ us టు డెవలప్ లవ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
1: ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
0: ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్.
1: భగవంతుడు గుణరహితుడు.
0: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్ లెస్.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లెస్,
1: సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయలిజం,
1: సదృశ్యం,
0: ఎథీరియల్,
1: అత్యాదిత్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్?
1: ప్రేమ గుణము కాదు.
0: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్.
1: స్వభావము.
0: ఇట్ ఈస్ ద నేచర్.
1: స్వభావము.
0: స్వభావం.
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
0: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్ లవ్.
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
0: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమతో నీవు మాట్లాడు,
0: స్పీక్ విత్ లవ్,
1: అదే సత్యం అవుతుంది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ప్రేమతో నీవు పనులు చేయి,
0: యాక్ట్ విత్ లవ్,
1: అదే ధర్మం అవుతుంది.
0: దట్ ఈస్ ధర్మ.
1: ప్రేమ చే నీవు హృదయాన్ని చింతించు,
0: థింక్ ఆఫ్ లవ్,
1: అదే శాంతి అవుతుంది.
0: యుల్ బీ ఇన్ పీస్.
1: ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో.
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్, బై లవ్
1: ప్రేమనే అయిపోతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్.
1: ఎందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

عبدوا ولي من